శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు చిత్రలహరి, 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

తమ కోరికలన్నింటినీ కూడా సంతృప్తిపరిచినటువంటి భర్తలు ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా వారికి తగినంత గౌరవం ఉండదట. అంటే భర్త వారి యొక్క కోరికలన్నింటినీ సంతృప్తిపరిచినప్పటికీ వారు ఏ మేరకైతే కోరికలను సంతృప్తిపరిచారో ఆ మేరకు గౌరవాన్ని వాళ్ళు చూపరట భర్త పట్ల. హు నెవర్ ఫెయిల్ టు డూ వాట్ ఈస్ అగ్రీబుల్ టు దెమ్, అంటే వారికి ఎప్పుడు కూడా అంగీకారం అనేది చేస్తున్నప్పటికీ వారిని

అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయి మర్యాద గౌరవము భర్త పట్ల ఉండవు అని చెప్పుకుంటున్నారు. ఉమెన్ నెవర్ రిగార్డ్ సో హైలీ ఈవెన్ అన్ అబండెన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆర్ ఆర్నమెంట్స్ ఆర్ అదర్ పొజిషన్స్ యాజ్ దే డూ ద కంపానియన్షిప్ ఆఫ్ అంటే పురుషుల సాంగత్యం కంటే కూడా స్త్రీ ఎన్నడూ కూడా భోగ వస్తువులు ఎన్నిచ్చినా సరే, నగలు ఎన్నిచ్చినా సరే, ఇతర ఆస్తులు ఎన్నిచ్చినా సరే అవన్నీ కూడా దిగదుడిపోయి దేని ముందు ఒక పురుషుని యొక్క సాంగత్యం ముందు అని స్త్రీ భావిస్తున్నారు చెప్తున్నారు. యమరాజ విండ్ డెత్ పాతాలలోక ఏ సబ్మరైన్ వాల్కెనో ద రేజర్స్ ఎడ్జ్ పాయిజన్ ఏ సర్పెంట్ అండ్ ఫైర్ ఆల్ దీస్ కాజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ టుగెదర్ ఆర్ ఈక్వల్ టు ఉమెన్ అంతే చెప్తుంది చూడండి. పంచి చూడని ఆప్షన్స్ ఏముంటుందంటే యమరాజు, వాయువు, మరణము, పాతాళలోకము, అలాగే సముద్రం అడుగున ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతము, అలాగే ఒక పదునైనటువంటి కత్తి యొక్క కొన, విషము, సర్పము, అగ్ని, నాశకారకమైనటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ స్త్రీతో సమానం అని చెప్పుకుంటున్నారు. ఫ్రమ్ ద ఎటర్నల్ సుప్రీం బ్రహ్మన్ ఫ్రమ్ హూమ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ హ్యావ్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ హూమ్ లార్డ్ బ్రహ్మ ద క్రియేటర్ హెజ్ ఆర్డైన్ ద యూనివర్స్ అండ్ ఇండీడ్ ఫ్రమ్ వేర్ మెన్ హ్యావ్ స్ప్రంగ్ వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఎటర్నల్ సోర్స్ హ్యావ్ ఉమెన్ ఆల్సో కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. సరే మరి ఈ స్త్రీ ఎక్కడి నుంచి పుట్టింది, ఏ నిత్యమైనటువంటి పరబ్రహ్మము నుండి పంచభూతాలు పుట్టాయో, పంచభూతాలు అస్తిత్వంలోకి వచ్చాయో, ఏ పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడో, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, అలాగే ఏ పరబ్రహ్మము నుండి ఈ బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ విశ్వాన్ని నిర్మించాడో, అక్కడ నుండే అంటే ఎక్కడ నుండి అయితే పురుషులు కూడా జన్మించారో అదే నిత్యమైనటువంటి మూలం నుండి స్త్రీ కూడా అస్తిత్వంలోకి వచ్చింది. అయితే ఏ సమయంలో అయితే ఈ సృష్టి క్రమంలో భాగంగా ఏ సమయంలో అయితే స్త్రీ సృష్టించబడిందో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి చూడండి ఏమంటున్నారు, యాజ్ ద ఎట్ ద వెరీ టైమ్ వెన్ ఉమెన్ వేర్ క్రియేటెడ్ దిస్ ఫాల్ట్స్ దట్ ఐ హ్యావ్ ఎన్యూమరేటెడ్ వేర్ ప్లాంటెడ్ ఇన్ దెమ్ ఓ నారద అంటే చెప్పు పంచి చూడ ఏముంటుందంటే ఏ సమయంలో అయితే స్త్రీ సృష్టించబడిందో అదే సమయంలో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి లోపాలన్నీ స్త్రీలో ఉంచబడ్డాయి అని చెప్పుకుంటున్నారు. అంటే సృష్టి ఆరంభంలోనే స్త్రీ ఎప్పుడైతే సృష్టించబడిందో ఆనాడే ఇంతకుముందు చర్చించిన ఏవైతే రకరకాల లోపాలు ఉన్నాయో అవి కూడా ఆమెలో నాటబడ్డాయట. ఇదంతా ఎక్కడి నుంచి ఇప్పుడు చదివిందంతా అంటే మహాభారతంలో చెప్పబడినటువంటి విషయం. ఎవరు చెప్పారు? ఇది భీష్ముడు యుధిష్ఠిరునికి చెప్పడం జరిగింది. ఇక్కడ అనుశాసన పర్వం 38వ విభాగంలో శ్రీమద్భాగవతం 8:9-9 చెప్పబడింది. ఏమనంటే కశ్యప ముని యొక్క వంశస్థులకు అంటే దేవతలైనటువంటి కశ్యప ముని యొక్క వంశస్థులకు మోహినీమూర్తి రూపంలో అంటే మోహినీమూర్తి అంటే స్త్రీ రూపం, ఒక స్త్రీగా మోహినీమూర్తి రూపంలో ఉన్నటువంటి భగవానుడైనటువంటి విష్ణువు కశ్యప ముని యొక్క దేవవంశీయులు ఎవరైతే ఉన్నారో వారికి బోధిస్తున్నది అన్నమాట. ఎవరు? మోహినీమూర్తి. ఏమని విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతీహి అని చెప్పుకుంటుంది. ఇండీడ్ ఎట్ నో టైమ్ విల్ ఏ పండిత ఎవర్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ ఉమెన్. చూడండి భగవంతుడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే పండితుడైనటువంటి వాడు ఎన్నడూ కూడా ఒక స్త్రీని విశ్వసించడు అని చెప్పి చెప్తుంది. ఎవరు చెప్తుంది ఈ మాట? మోహినీమూర్తి. మరి భాగవతం ఇలాంటి ఉపదేశాలు ఎన్నిటిలో ఇస్తుంది? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఉపదేశాలు భాగవతంలో. అందులో ఒకటి శ్రీమద్భాగవతం 6:18-41 ఏం చెప్తుంది చూడండి. ఏ ఉమెన్స్ ఫేస్ ఈజ్ యాజ్ అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ యాజ్ ఎ బ్లాజమింగ్ లోటస్ ఫ్లవర్ డ్యూరింగ్ ఆటమ్. స్త్రీ యొక్క ముఖం ఎంత ఆకర్షణీయముగా ఎంత అందముగా ఉంటుందట అనట, వసంత ఋతువులో వికసిస్తున్నటువంటి పద్మములే ఉంటుందట. ఆమె యొక్క పలుకులు చాలా మధురముగా ఉంటాయి, అవి చెవికి ఎంతో సుఖాన్ని ఇస్తాయి. కానీ స్త్రీ యొక్క హృదయాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే మనం ఆ హృదయం అనేది ఎంత తీవ్రమైనటువంటి పదును కలిగినదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది అంటే ఒక కత్తి యొక్క కొనలాగా ఉంటుందట. మరి ఇలాంటి సందర్భాల్లో ఎవరు స్త్రీ యొక్క వ్యవహారాలను అర్థం చేసుకోగలరు అని చెప్పి భాగవతం చెప్తుంది. మరి ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భక్తి వేదాంత భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే స్త్రీలు సాధారణంగా వామస్వభావం వారిగా చెప్పబడతారు, అంటే కోమలమైనటువంటి లింగముగా చెప్పబడతారు. మరి ముఖ్యముగా యవ్వనంలో 16 లేదా 17 ఏండ్ల వయసులో స్త్రీలు పురుషులకి

చాలా ఆకర్షణీయముగా ఉంటారు. అందుచేత స్త్రీ యొక్క ముఖం అనేది వసంత ఋతువులో వికసిస్తున్నటువంటి పద్మముతో పోల్చబడింది. ఏ విధముగా అయితే వసంత ఋతువులో పద్మం అనేది చాలా సుందరముగా ఉంటుందో, మరి స్త్రీ కూడా ఆమె యొక్క యవ్వనంలో తీవ్రమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటుందట. సంస్కృతంలో స్త్రీ యొక్క స్వరాన్ని నారీ స్వరము అని చెప్పన్నారట. ఎందుకంటే స్త్రీ సాధారణంగా గానము చేస్తూ ఉంటుంది, మరి వారి యొక్క గానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుత సమయాల్లో ఈ చలనచిత్ర కళాకారులు, ముఖ్యంగా స్త్రీ గాయకులు, వారికి ఎంతో గిరాకీ ఉంది అని చెప్పుకుంటున్నారు రూపాల. అందులో కొంతమంది కేవలం గానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున సంపాదిస్తూ ఉంటారు. అందుచేత శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఒక స్త్రీ యొక్క గానం అనేది చాలా భయంకరమైనటువంటి, చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఒక సన్యాసి కూడా స్త్రీకి బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ యొక్క గానాన్ని వినడం ద్వారా అని చెప్పన్నారు. మరి సన్యాసం అంటే ఏమిటి? స్త్రీ యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టడం. కానీ ఒకవేళ ఒక సన్యాసి స్త్రీ యొక్క స్వరాన్ని విని ఆమె యొక్క సుందరమైనటువంటి ముఖాన్ని చూసినట్లయితే అతడు ఖచ్చితంగా ఆకర్షింపబడతాడు, అతను చెందడం ఖాయం. మరి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి గొప్ప ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు కూడా మేనకకు బలయ్యాడు. అందుచేత ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక చైతన్యంలో పురోగతిని కోరుకుంటున్నాడో అతడు ప్రత్యేకించి స్త్రీ యొక్క ముఖాన్ని చూడడంలో లేదా ఆమె యొక్క స్త్రీ యొక్క స్వరాన్ని వినడంలో చాలా జాగరూకత వహించాలి అని చెప్పుకుంటున్నారు. చూడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలట. మరి స్త్రీ యొక్క ముఖాన్ని చూడడం, అలాగే ఆమె యొక్క సౌందర్యాన్ని హర్షించడం, లేదా స్త్రీ యొక్క స్వరాన్ని వినడం, ఆమె యొక్క గానాన్ని హర్షించడం, ఇవన్నీ కూడా బ్రహ్మచారికి లేదా సన్యాసికి సూక్ష్మమైనటువంటి పతనం వంటివి అని చెప్పి చెప్పారు. ఆ విధంగా కశ్యపుని చేసినటువంటి స్త్రీ లక్షణాల యొక్క వివరణ ఇవి చాలా ఉపదేశాత్మకమైనటువంటివి అని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే స్త్రీ యొక్క దేహ లక్షణాలు ఆకర్షణీయముగా ఉంటాయో, ఎప్పుడైతే ఆమె యొక్క ముఖం సుందరముగా ఉంటుందో, ఎప్పుడైతే ఆమె యొక్క స్వరం మధురంగా ఉంటుందో, ఆమె సహజంగానే పురుషులకు ఒక ఉచ్చు లాంటిది. శాస్త్రాలు ఉపదేశించేది ఏమిటంటే ఆ విధమైనటువంటి స్త్రీ ఒక పురుషుణ్ణి సేవించడానికి వచ్చినట్లయితే వెంటనే ఆమెను ఒక చీకటి భావిగా పరిగణించాలట. గడ్డి చేత ఆవరింపబడినటువంటి చీకటి భావిగా పురుషుడు పరిగణించాలట. పొలాల్లో అనేకమైనటువంటి బావులు ఉంటాయి. మరి ఆ బావుల గురించి తెలియనటువంటి వాళ్ళు పైన గడ్డి ఉందేమో అని చెప్పి దాని మీద నడవడానికి వెళ్ళి అందులో పడిపోతుంటారు. కనుక ఈ విధమైనటువంటి ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచపు ఆకర్షణ ఏదైతే ఉందో అది స్త్రీ ఆకర్షణపై ఆధారపడి ఉండడం చేత కశ్యపుని ఆయన అనుకున్నాడట. ఏమనంటే మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పి చాణిక్య పండితుడు కూడా ఉపదేశించాడు. విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. ఇద్దరు వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా విశ్వసించకూడదు, ఒక రాజకీయ నాయకుడు అలాగే ఒక స్త్రీ. మరి ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి శాస్త్ర నిర్దేశాలు. అందుచేత మనం స్త్రీలతో మన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్నిసార్లు మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది స్త్రీ పురుషులిద్దరిని కలుపుతున్నందుకు విమర్శించబడుతూ ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యం అనేది ప్రతి ఒక్కరి కోసము ఉంది. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, అది విషయం కాదు. కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు, స్త్రీయో వైశ్యాస్తదా శూద్రాస్తేపియాంతి పరాంగతిం. ఒక వ్యక్తి స్త్రీ అయినా శూద్రుడైనా వైశ్యుడైనా ఇక బ్రాహ్మణుడి గురించి క్షత్రియుడి గురించి ఏం మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఇంటికి భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి అర్హులే అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వారు ఆధ్యాత్మిక గురువు మరియు శాస్త్రం యొక్క ఉద్దేశాలని ఖచ్చితంగా అనుసరించినట్లయితే అని చెప్పి ఇదంతా కూడా భాష్యం మనం చదివింది. రూపల్లో ఇచ్చిన భాష్యం ఇది 15వ శ్లోకం మనం చర్చించింది. ఇప్పుడు 16వ శ్లోకం చూద్దాం. విషాదప్యమృతం గ్రాహ్యం, విషాదప్యమృతం గ్రాహ్యం, అమేధ్యాదపి కాంచనం, అమేధ్యాదపి కాంచనం, నీచాదప్యుత్తమాం విద్యాం, నీచాదప్యుత్తమాం విద్యాం, స్త్రీరత్నం దుష్కులాదపి, స్త్రీరత్నం దుష్కులాదపి. 16వ శ్లోకానికి అనువాదం చదువుతున్నాను. విషము నుండి అమృతాన్ని వెలికి తీయండి, అపవిత్రమైన ప్రదేశం నుండి బంగారాన్ని సేకరించండి,

అధమజన్ముడైనప్పటికీ వారి నుండి పరమసత్యాన్ని నేర్చుకోండి. నీచమైనటువంటి కుటుంబం అయినప్పటికీ ఒక రత్నము వంటి స్త్రీని స్వీకరించండి అని చెప్పుకుంటున్నారు. స్త్రీరత్నం దుష్కులాదపి అని చెప్పున్నారు. ఏమన్నారు? విషాదప్యమృతం గ్రాహ్యం. చూడండి, విషము నుండి అయినప్పటికీ అమృతాన్ని స్వీకరించాలట. అమేధ్యాదపి కాంచనం. అమేధ్యం అంటే ఏమిటి అర్థం? అంటే అపరిశుభ్రమైనటువంటి ప్రదేశం. దాని నుండి అయినా సరే కాంచనాన్ని స్వీకరించండి, బంగారాన్ని స్వీకరించండి. నీచాదప్యుత్తమాం విద్యాం. నీచుడునైనప్పటికీ కూడా, అవతలవాడు నీచుడైనప్పటికీ వాడి నుండి ఉత్తమ విద్యను స్వీకరించండి. స్త్రీరత్నం దుష్కులాదపి. చూడండి, అంటే ఒక దుష్కులం అంటే ఏమిటి? అధమ కులస్థురాలైనప్పటికీ కూడా రత్నము వలె ఉన్నట్లయితే ఆ స్త్రీని గ్రహించండి అని చెప్పి చెప్పాడు భాష్యం. ఒక సామెత ఉందట ఇంగ్లీష్లో, ఏమిటిది? లవ్ ఈజ్ వేర్ యూ ఫైండ్ ఇట్. ప్రేమ అనేది నువ్వు కనుగొనే చోట ఉంటుంది అన్నాడట. ప్రేమ అనేది నీవు కనుగొనే చోట ఉంటుంది అన్నాడట. అంటే నువ్వు కనుగొనగలిగితే ప్రేమ ఎక్కడైనా పొందొచ్చు అని అర్థమవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ చెప్తున్నారు. సో గోస్ ద ఓల్డ్ సాంగ్ బై గ్రాండ్ మదర్ యూస్ టు సింగ్ టు మీ. ఇక్కడ పచ్చిత పావన ప్రభు ఏమంటున్నారంటే, మా అమ్మమ్మ గారు ఈ పాట నాకు పాడుతూ ఉండేదట. ఏమని? లవ్ ఈజ్ వేర్ యూ ఫైండ్ ఇట్, నువ్వు కనుగొనే చోట ఉంటుంది ప్రేమ అని. అయితే మరి ఈ శ్లోకంలో మనం చెప్పుకునేటువంటిది స్త్రీరత్నం దుష్కులాదపి అన్నారు కదా, ఇది 14వ శ్లోకంలో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. లేదా 14వ శ్లోకంలో ఏమన్నారు చూడండి, 14వ శ్లోకంలో ఏం చెప్పారు చూద్దాం. ఏమన్నారు? రూపశీలాన్న నీచస్య వివాహ సదృశేకులే అని చెప్పన్నారు. అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, సుందరమైనటువంటి స్త్రీ మంచి వ్యక్తిత్వం కలిగినది అధమ తరగతికి చెందినట్లయితే ఆమెను వివాహం చేసుకోకూడదని చెప్పన్నారు కదా. ఎందుకంటే వివాహం అనేది ఎప్పుడు కూడా సమస్థాయికి చెందిన వారి మధ్యన జరగాలి అని చెప్పారు కదా. మరి దాన్ని శ్లోకం వ్యతిరేకిస్తున్నట్టుగా ఉందిగా, ఎందుకంటే స్త్రీరత్వం దుష్కురాదపి అన్నారు కదా, మరి దాని గురించి వివరిస్తున్నారు. అయినప్పటికీ చాణిక్య పండితుడు ఇక్కడ వ్యక్తిత్వంపై నొక్కి చెబుతున్నాడు, అంతేగాని శారీరక సౌందర్యంపై కాదు. అంటే వధువు యొక్క శారీరక సౌందర్యానికి ఇక్కడ ప్రాముఖ్యత ఇవ్వట్లా, దేనికి ఇస్తున్నాడు ఇక్కడ, ఆమె వ్యక్తిత్వానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, డిస్రిగార్డ్ ద ఫ్యామిలీస్ బ్లెమిష్ అండ్ యాక్సెప్ట్ ద స్త్రీరత్న ద జివల్ అమాంగ్ ఉమెన్. చూడండి, అంటే స్త్రీల యందు రత్నము వంటిదై ఉన్నట్లయితే ఆ స్త్రీరత్నం ఏ కుటుంబంలో ఉందో ఆ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పన్నాడు. సహజంగానే ఎ ట్రూ జవల్ ఆఫ్ ఎ వైఫ్ ఈజ్ ఎ డ్యూటీ ఆఫ్ కృష్ణ. చూడండి, మరి స్త్రీరత్నం అంటే ఎవరు వాస్తవానికి? ఇక్కడ చెప్తున్నారు స్త్రీరత్నం అంటే కృష్ణ భక్తురాలు. కృష్ణ భక్తురాలే స్త్రీరత్నము. ఎందుకంటే ఆ విధమైనటువంటి భార్య గృహాన్ని దీవిస్తుందట. ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక బుద్ధి చేత, అంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బుద్ధి చేత ఏం చేస్తుందట, తన యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పి ఉంటున్నారు. అంటే ఈ ఆధ్యాత్మిక బుద్ధి ఏదైతే ఉందో దానిని మించినటువంటి భౌతిక సర్దుబాటు మరొకటి లేదని చెప్పి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారంటే, ఒక పురుషుడు కావచ్చు లేదా ఒక స్త్రీ కావచ్చు, ఎవరైతే వారు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఒక ప్రేమపూర్వకమైనటువంటి భాగస్వామిని పొందాలనుకుంటున్నారో, వారు మొట్టమొదట ఆ అభ్యర్థి కృష్ణ చైతన్యంలో ఎంతగా పురోగమించారో చూసుకోరండి. ఇది వాళ్ళలో మనం చూడాల్సినటువంటి అర్హత. ఆ తరువాతే వారి యొక్క జాతి ఏమిటి, వారి యొక్క కులం ఏమిటి, లేకపోతే వారి యొక్క విద్య ఏమిటి, ఇవన్నీ కూడా తర్వాత చూసుకోవాల్సినవి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగంలో కోరిక కలిగినటువంటి వరుడు కానీ వధువు కానీ ఆ విధమైనటువంటి అంటే భౌతికమైనటువంటి విస్తరణలో తీవ్రమైనటువంటి ఇంద్రియ భోగం యొక్క విస్తరణలో ఆసక్తులై ఉన్నటువంటి వారిని తిరస్కరించాలి అని చెప్పుకున్నారు. ఏ విషయంలో? వివాహం విషయంలో. వివాహం విషయంలో అలాంటి వారిని తిరస్కరించాలని చెప్పుకుంటారు. అంటే ఒక వధువు వరుణ్ణి వెతుక్కున్నా లేదా ఒక వరుడు వధువుని వెతుక్కుంటున్నప్పటికీ ఇలాంటి వారిని తిరస్కరించాలని చెప్పుకుంటున్నారు.

ఇక నీచాదపి ఉత్తమాం విద్యాం అనేటువంటి ఉపదేశం విషయానికి వస్తే, నీచాదపి ఉత్తమాం విద్యాం అనేటువంటి ఉపదేశానికి వస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద ఎక్విజిషన్ ఆఫ్ ద హైయెస్ట్ విద్య ఫ్రమ్ వన్ హూ ఈజ్ నీచ ఆర్ ఆఫ్ ఎ లోవర్ క్లాస్, కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఇక రెండవది, ఒకటి మనం చెప్పుకున్న ఇది స్త్రీరత్నం దుష్కులాదపి అన్నారు. అంటే నీచమైనటువంటి కులం నుంచి అయినప్పటికీ మరి రత్నము వంటి స్త్రీని మనం స్వీకరించాలి అని చెప్పన్నారు ఒకటి. రెండవది ఏమిటి, ఇక్కడ నీచాదపి ఉత్తమాం విద్యాం, అంటే నీచుడు నుండి అయినప్పటికీ కూడా మనం ఉత్తమ విద్యని పొందవచ్చు అని చెప్పన్నారు కదా, దాని గురించి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. వెన్ వన్ ఈజ్ ఇంజ్యూర్డ్ డస్ హీ క్రాస్ ఎగ్జామిన్ ద ఫిజీషియన్ రిగార్డింగ్ ద డాక్టర్స్ ఫెమిలియల్ స్టేటస్ అండ్ రిలీజియన్. ఒక వ్యక్తి ఎప్పుడైతే గాయపడతాడో తనకి వైద్యం చేయడానికి వచ్చినటువంటి వైద్యుని యొక్క జాతి ఏమిటి, వాడి యొక్క మతం ఏమిటి అనేది మనం పరిగణిస్తామా, పరిగణించం కదా. ఆర్ డస్ హీ ఓవర్లుక్ ద ఫిజీషియన్ స్టేటస్ ఇన్ సొసైటీ అండ్ ప్లీడ్ విత్ హిమ్ టు సేవ్ హిజ్ లైఫ్. లేదా మరి ప్రాణాలని కాపాడమని చెప్పి వైద్యుణ్ణి ప్రాధేయపడేటప్పుడు వాడి యొక్క సాంఘిక స్థాయిని మనం చూడం కదా అని చెప్తున్నారు. అంటే ఇదేమిటి, ఈ నీచ కులానికి చెందినటువంటి వైద్యుడిని నేను పచ్చిమనాడు ఇదేమిటి అని అనుకుంటావా, లేదు కదా. ఇప్పుడు ఎలాంటి కులం వాడైనా సరే ప్రాణాన్ని రక్షించమని చెప్పి మనం వేడుకుంటాం. వీ మస్ట్ సీక్ అవుట్ అండ్ యాక్సెప్ట్ ద అబ్సల్యూట్ ట్రూత్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సోర్స్ ద టీచర్స్ అస్ ద ట్రూత్. ఏమన్నారు చూడండి, మనం పరమసత్యాన్ని మనం స్వీకరించాలి, పరమసత్యాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని ఆ పరమసత్యాన్ని ఎవరు బోధిస్తున్నారు అనేది ఇక్కడ విషయం కాదు అని చెప్పన్నారు. పరమసత్యాన్ని ఎవరు బోధిస్తున్నారు అనేది విషయం కాదు, కానీ వాళ్ళు బోధించేటువంటి పరమసత్యాన్ని మనం స్వీకరించాలి, దాన్నే మనం కోరుకోవాలని చెప్పుకుంటున్నారు. ద గోల్ ఈజ్ గ్రేట్ అండ్ లైఫ్ ఈజ్ మచ్ టూ షార్ట్. ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, అంటే పరమసత్యం అనేది ఏదైతే ఉందో, అది చాలా మహోన్నతమైనటువంటిది, అది కానీ మన జీవితం మాత్రం చాలా చిన్నది. మరి ఈనాడు మనం చూస్తే భూమిపై ప్రతి దేశంలో కూడా భక్తులు ఉన్నారు. అందులో కొంతమంది క్రైస్తవులుగా, యూదులుగా, బౌద్ధులుగా పుట్టినటువంటి వారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి శాస్త్ర పుటల నుండి పరమసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. చూడండి, వీ ఫైండ్ ఈవెన్ హై బాండ్ బ్రాహ్మణాస్ లెర్నింగ్ ఫ్రమ్ ద మౌత్స్ ఆఫ్ ది సో కాల్డ్ శూద్ర మహాజనాస్. ఇంకేమంటానంటే, ఈ శూద్ర మహాజనులు ఎవరైతే ఉన్నారో, శూద్ర మహాజనులు అంటే ప్రపంచంలోని వివిధ దేశాల్లో పుట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య శాస్త్రాల నుండి పరమసత్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి శూద్ర మహాజనులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఈనాడు మనం చూస్తే ఉన్నతమైనటువంటి జన్మ పొందిన బ్రాహ్మణులు కూడా వింటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇస్కాన్లో మనం చూస్తే, కాబట్టి ట్రూత్ స్పోకెన్ హానెస్ట్లీ డస్ నాట్ చేంజ్ బికాస్ ద మౌత్ ఈస్ డిఫరెంట్. అంటే నోరు భేదం ఉంది కాబట్టి వాడు మాట్లాడినటువంటి సత్యం మారిపోతుందని కాదు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అనే మాట ఒక నీచుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడు భగవంతుడు కాకుండా పోతాడా, లేదు కదా. నీచుడు చెప్పినా ఎవడు చెప్పినా వాడు చెప్పింది పరమ సత్యం అయితే అది మారదు, అది ఇక్కడ విషయం. మరి ఈ అంశం గురించి శ్రీమద్ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 21వ శ్లోకంలో ఈ అంశం గురించి ప్రవచనం ఇస్తూ లాస్ ఏంజలస్లో 1972 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రభుపాదులు వారు చెప్పారు. ఏమన్నారంటే, ఎలాగంటే చాణక్యుడిలాగా, చాణక్యుడు తన యొక్క నైతిక పాఠాల్లో అతను ఏమంటాడంటే విషాదప్యమృతం గ్రాహ్యం అని చెప్పన్నాడు. విషాదప్యమృతం గ్రాహ్యం అంటే ఒక ఒక విషపు బా

0: FM 90.4.
1: మారీచుడు రావణాసురునితో పరిపరి విధముల మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను. ఇంత బోధ చేసినప్పటికీ రావణాసురుడు మాత్రం చిట్ట చివర చెప్పిన విషయం ఏమిటంటే, నీకు ఉన్నటువంటి అవకాశములు రెండే. ఒకటి, మరణిస్తే నా చేతిలో మరణించాలి, నా ఆజ్ఞ కాదంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను వధిస్తాను. ఒకవేళ నా ఆజ్ఞ అవదలదాలిస్తే మరణిస్తే మరణిస్తావు, బతికితే బతుకుతావు. ఎందుకంటే రామబాణం తగిలితే మరణిస్తావు, ఏమో రాముడికి కనపడకుండా పోతే బతుకుతావు. ఇప్పుడు మారీచుడు ఇంకొక ప్రయత్నం, ఆఖరి ప్రయత్నం. ఆయనకి తెలుసు ఎలాగో వినడు రావణుడని, విననివాడే రావణుడు. కాబట్టి ఇంకొక ప్రయత్నంగా, తన కర్తవ్యంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కేనేదముపదిష్టంతే క్షుద్రేణాహితవాదిన యస్వామిచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచర. ఆయన అసలు నీకు ఈ మాటలు తలకెక్కించినటువంటి వాడు ఎవడు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పని ఒకటి నువ్వు చెయ్యని నీతో చెప్పిన వారెవరో నాకు అర్థం కావట్లేదు. కానీ నీ వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి వాడే చాలా అందంగా నీతో ఈ మాటలు మాట్లాడి ఇలా చేసేటట్టుగా నిన్ను ఈ రంగంలోకి దింపాడు. కాబట్టి ఇది నువ్వు గమనిస్తున్నటువంటి వాడివి కావు. నీ హితము కోరిన వాడు మాత్రం నీకు ఈ మాట చెప్పలేదు. ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివాహ ప్రాప్నువంతి నిశాచర. ఒక రాజు ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని బట్టి, ఒక రాజు తన మంత్రులతో ఏమి మాట్లాడుతుంటాడు అన్నదాన్ని బట్టి మంత్రులకు కూడా ధర్మము అర్థము కామము నిర్ణయింపబడి ఉంటాయి. తప్ప రాజే ధర్మార్థకామములను సరిగ్గా సమన్వయం చేసుకోలేని వాడైతే, ధర్మబద్ధమైన అర్ధకామముల యందు రాజుకే అనురక్తి లేకపోతే ఆ మంత్రులు మాత్రం అలా ఎందుకు ప్రవర్తిస్తారు? మంత్రులు అలా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఎందుకు ప్రవర్తిస్తారు? విపర్యయేతు తత్సర్వ్యం వ్యర్థం భవతి రావణ వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతి ఇతరే జనాః. ప్రభువే పాడైపోతే, ప్రభువే చెడు మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అలాగే పాడైపోయి పురుషార్థ సమన్వయమును మర్చిపోతారు. అంటే పురుషార్థ సమన్వయాన్ని మర్చిపోవడం అంటే అసలు దేని కొరకు ప్రయత్నం చెయ్యాలో, దేన్ని పొందడానికి ధర్మబద్ధమైన అర్థమును కామమును వినియోగించుకోవాలో ఆ విషయాన్ని మర్చిపోతారు. ఆ కట్టు తప్పిపోతారు. తప్పిపోతే ధర్మమును ఉల్లంఘించినటువంటి అర్థము ధర్మ వ్యతిరిక్తమైనటువంటి కామము. కాబట్టి ఏమవుతుందంటే అర్ధకామములు ప్రధానమవుతాయి, ధర్మము అప్రధానమవుతుంది. అప్రధానమవుతుంది అన్న విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధర్మం తెలియక అప్రధానం అవ్వడం ఒకటి, ధర్మం తెలిసి అప్రధానమైపోయి తనకి అనుగుణంగా ధర్మాన్ని మాట్లాడుతూ ఉండడం ఒకటి. రావణుడు రెండవ కోవకి చెందినవాడు. ఎందుకంటే వేదము చేత చెప్పబడినటువంటి ధర్మం ఏదో అది తెలియనివాడు మాత్రం కాడు, అది తెలిసిన్నవాడే. కానీ తనిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ అర్ధకామములకు పెద్దపీట వేస్తాడు. వేసి నేను చేసినది ధర్మబద్ధమే అని బుకాయిస్తూ ఉంటాడు. కాబట్టి నీ ప్రజలకి కూడా ఇదే అలవాటు పడిపోతుంది. పడిపోతే ఇలా పెచ్చు పెరిగిపోయినటువంటి అధర్మం చిట్ట చివరికి పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. రాజమూలోహి ధర్మశ్చ జయశ్చ జయతాంబర తస్మాత్ సర్వాస్వస్థాసు రక్షితవ్యాన రాధిపాహ. రావణ, ప్రజల యొక్క ధర్మాచరణము వారి శ్రేయస్సు రాజు యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రాజులు ధర్మ మార్గంలో నిలబడాలి. ఎందుకంటే ఆదర్శం ఏమిటి అంటే నడవడి ఆదర్శం. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, కోటి మాటలు చెప్పనివ్వండి,

ఆయన ఎలా ఉంటాడు అన్నదానికి పెద్ద పీట. లోకం యొక్క గౌరవాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. లోకం అలా నేను ఉంటే, నేను అలా ఉన్నానని లోకం గౌరవిస్తుంది కాబట్టి నేను లోకం కోసం చేస్తాను అన్నా కూడా అందులో తప్పేం లేదు. కొంతలో కొంత ఏదో కారణానికి ధర్మం నడుస్తుంది. కానీ ఒక స్థాయిలో అది కూడా మంచిది కాదు. తాను జ్ఞాని అయి అలా లోకం కోసం కర్మాచరణం చేయడం ఒక ఎత్తు, కానీ ఎప్పుడూ ఏదో లోకం దృష్టిలో తాను ధర్మమూర్తిగా ఉన్నాననిపించుకోవడానికి కర్మ చెయ్యడం కాదు. ధర్మం చెయ్యకుండా ఉండడం తప్ప, ధర్మం చెయ్యకుండా ఉండడం తనకి చేత కానివాడై ధర్మాన్ని చెయ్యాలి. నేను ఇలాగే చేస్తాను, నాకు ఇది అలవాటు కాబట్టి నేను ఎప్పుడూ ధర్మావలంబకుడనే అయి ఉంటాను అన్న ఉద్దేశ్యంతో అలా రాజు ఉంటే ఆ రాజు యొక్క ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలు. రాజుగారు ఇలా ప్రవర్తిస్తున్నారు, మనం ఇలా ప్రవర్తించాలి. అసలు రాజుగారికి ఆ ప్రవర్తన లేకపోతే, ఇంకా ప్రవర్తన లేనివాడు ఎదురుగుండా ఉంటే కొత్తగా వినవలసిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదురుగుండా ఉన్నవాడు ముందు సత్ప్రవర్తనతో ఉంటే మీరు కొత్త తెలుసుకుని సత్ప్రవర్తన నేర్చుకోవాలి. తెలుసున్నవాడే ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? తెలుసున్నవాడే వదిలేశాడు కాబట్టి అది ఆచరణీయం కాదనుకుంటారు. అది చాలా పెద్ద ప్రమాదం. తెలియనివాడు విడిచిపెట్టడానికి, తెలిసినవాడు విడిచిపెట్టడానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది. వాడికి ఏం తెలుసండి అండం వేరు, అన్నీ తెలుసున్నవాడే వదిలేశాడండి అంటే అది పనికిరాంది కదా అన్నారనుకోండి, అప్పుడు మీరు సమర్థించడం కష్టం. కాబట్టి ఆచరణ అనేటటువంటిది మీ ఒక్కరితో పోదు. తెలుసున్నవాడు ఆచరించకపోతే లోకమునకు మార్గదర్శకత్వము పోతుంది. కాబట్టి తెలుసున్నవాడు ఎప్పుడూ అనుష్ఠిస్తూనే ఉండాలి, ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. తెలియడం వేరు, చెయ్యడం వేరు. ఎందుకంటే తెలుసున్నవాడే చేయకపోతే దాని మీద విశ్వాసమే లోకానికి పోతుంది, ఆ ప్రమాదం తేకూడదు. కాబట్టి అనుష్ఠానాన్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉండాలి. ఆచరణ అన్నది ఎప్పుడూ అవసరం. ఇది లేదు రావణ నీ దగ్గర, ఇది లేకపోవడం ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా, రావణుడు వేదం చదువుకున్నాడు, రావణుడు శాస్త్రం చదువుకున్నాడు, రావణుడు తపస్సు చేశాడు, కానీ రావణుడు ఎలా ఉంటున్నాడు? తన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు. కాబట్టి శాస్త్రం అన్నదాన్ని వదిలిపెట్టి తిరగచ్చని రావణుడే చెప్తున్నాడుగా, ఇంకా మనం ఎందుకు శాస్త్రం పట్టుకోవడం అన్న దృష్టికోణం ప్రజలలో ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు అలా ఉండకూడదు, అది తప్పు. ప్రజలు పాడైపోవడానికి నువ్వు కారణమవుతున్నావు. రాజుగా ఉండి ఏ ప్రజల్ని నువ్వు ధర్మ మార్గంలో పెట్టాలో అలా పెట్టడంలో నువ్వు వైఫల్యం చెందుతున్నావు, నీకే నడవడి లేని కారణం చేత. స్వామినా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ రక్ష్యమాన నవర్ధంతే మేష గోమాయున యథా. ఎంత పెద్ద మాట అండి, నిజంగా శ్లోకం చాలా గంభీరమైనటువంటి మాట. కాపాడడము అనే మాట ఒకటి ఉంటుంది లోకంలో, రక్షించడము అన్న మాట ఒకటి ఉంటుంది. ఈ రక్షించడము అన్న మాటలో మీరు దేన్ని పడితే దాన్ని తీసుకొచ్చి రక్షక స్థానంలో పెట్టకూడదు, పెట్టలేరు కూడా. ఎందుకంటే ఇదే అంటున్నాడు మారీచుడు, ఒక తండ్రి పిల్లవాడిని కొడతాడు, కొట్టకుండా ఏ తండ్రి పెంచడు, ఏ తల్లి పెంచదు, తల్లి తండ్రి కూడా కొడతారు. తల్లి తండ్రి కొట్టేటప్పుడు శిక్ష వేయడం ప్రధానమా, చేసినటువంటి తప్పుని దిద్ది పిల్లవాడు మళ్ళీ ఎప్పుడు అటువంటి తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్ష వేయడం ప్రధానమా, మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్షించడం ప్రధానం తప్ప తప్పు చేశాడు కాబట్టి శిక్షించడం ప్రధానం కాదు. అదే ఒక మేకల మంద వెనకాతల ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి, అతనికి ఏమీ పాండిత్యము లేదు, ఏమీ తెలియదు అతనికి, అటువంటి వాడు పాండిత్యం వరకు ఎందుకండి, అతనికి ఏమీ తెలియదు, అసలు లౌకికంగా కూడా ఏమీ తెలియదు, అతనికి సంతకం పెట్టడం కూడా రాదు. అటువంటి వాడు ఓ కంబళి భుజం మీద వేసుకుని ఓ కర్ర పట్టుకుని వెనకాల ఎడుతున్నాడు. ఇప్పుడు అతనికి ఏం తెలుసండి, అతను బలహీనుడు, అతనేమీ ఎటువైపు నుంచి ఏ క్రూర మృగాలు వస్తాయో కూడా అతనేం కనిపెట్టలేడు. అతనికన్నా ఒక నక్క వెనకాల పెడితే జిత్తులు మారిది కాబట్టి, బాగా కుయుక్తులు తెలుసు కాబట్టి, ఎటువైపు నుంచి ఏ మృగం ఎలా వచ్చి మేకల మీద దాడి చేస్తుందో తెలుసుకుని ఉంటుంది కాబట్టి, ఒక నక్క మేకల వెనకాల పెడుతుంది, పెడితే బాగుంటుంది అని మీరు అన్నారనుకోండి, అది పైకి వినడానికి బాగుంటుంది కానీ ఆ నక్కే తినేస్తుంది మేకల్ని. బయట వాళ్ళు అక్కర్లేదు, ఈ నక్క మేకల్ని తింటుంది. ఎందుకు తింటుందంటే తాను తిన్నాను అని తెలియకుండా తింటుంది.

నక్కేతి నీసింది అని యజమాని కూడా కనిపెట్టలేడు. తనకి ఏ జిత్తుల మారితనం ఉందో ఆ జిత్తుల మారితనాన్ని దేనికి పనికి వస్తుందంటే, తను కాయవలసిన వాళ్ళని కాయకుండా తను తినేయడానికి వాడుకుంటుంది ఆ జిత్తులు. ఎందుకంటే నక్క బుద్ధి అంత, దాని తెలివితేటలు వక్రంగానే ఉపయోగపడతాయి, దాని తెలివితేటలు సక్రమంగా వినియోగపడవు. కాబట్టి రావణ, నీ వంటి వాడు పరిపాలకుడుగా ఉంటే స్వామినా ప్రతికూలైన ప్రజా తీక్షణైన రావణ రక్ష్యమానా నవర్ధంతే, ప్రజలకి రక్షణ ఉండదు. మేష గోమాయునా యథా, మేకల వెనకాతల ఒక నక్క విడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు పరిపాలించడం. నువ్వేం చేస్తావంటే నీ ప్రజల్ని పరిపాలిస్తున్నట్లు కనపడుతుంది, కానీ నువ్వే తినేస్తావు నీ ప్రజల్ని. నీ అధర్మాచరణం వాళ్ళకి నేర్పి క్రమంగా నీ వలననే రాజ్యము ప్రజలు నశించిపోతారు, ఆ స్థితి వస్తుంది. ఇది రావణాసురుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు. కానండి, యథార్థానికి ఇవాళ బాగుంది కదా, సంతోషంగా ఉంది కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి చెయ్యరాని పనులు చేసినటువంటి వాళ్ళు తొట్టతొదక పొందేటటువంటి ఎంత ప్రమాదకరమైన ఫలితములుంటాయో మారీచుడు చూపిస్తున్నాడు. కాబట్టి దర్శనాదేవ రామస్య హతం మమవధారయ ఆత్మానంచ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవం, ఇక్కడ చెప్పాడు తీర్పు. మారీచుడి యొక్క తీర్పు అంతా ఇక్కడుంది. ఆయన అంటున్నాడు, దర్శనాదేవ రామస్యా హతం మామ అవధారయ, రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోయినట్టే. అక్కడతో అయిపోయింది. రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోతాను, సీతమ్మ నిన్ను చూడగానే నువ్వు అపహరిద్దాం అనుకుంటున్నావుగా. సీతమ్మ కూడా తేజోవంతురాలని నేను చెప్పాగా నిన్న. అప్రమేయం మితత్తేజో రక్షిత శానిలేన చహా అని చెప్పారు కదా నిన్న నేను మారీచుడు. మరి సీతమ్మ నిన్ను చూస్తే యథార్థ స్వరూపంతో రావణుడిగా నువ్వు కనపడ్డప్పుడు, నిన్ను సీతమ్మని అపహరించే సమయంలో సీతమ్మ నిన్ను చూస్తే నువ్వు మరణిస్తావా? నువ్వు మరణించవు అన్నాడు. నువ్వు మరణించవు. ఎందుకు మరణించవో తెలుసా? సంపదు సీతమ్మ నిన్ను. ఎందుకు చంపదో తెలుసా? నిన్ను చంపడం కాదు ఇప్పుడు ప్రధానం. ఆత్మానంచ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవం ఆనయిష్యసి చేత్ సీతాం ఆశ్రమేత్ ఆశ్రమాత్ సహితోమయ నైవ త్వమసి నాహంచ నైవ లంకా న రాక్షసాః. నువ్వు సీతమ్మని తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇక్కడైతే సీతమ్మ నిన్ను చంపేయగలదు, కానీ చంపదు. ఆమె తేజస్సుతో ఆమె తలుచుకుంటే రావణ సంహారం పెద్ద విషయం ఏం కాదండి, సంకల్పంతో చంపేస్తుంది ఆడు పాతివ్రత్యంతో. నిన్ను చంపదు, నువ్వు తీసుకెడతావు సీతమ్మని. తీసుకెళ్ళాక ఏమవుతుందో తెలుసా? ఇక్కడైతే ఒక్కడివే పోతావు. అక్కడికి వస్తే సీతమ్మ మీ అందరూ పోతారు. నైవ త్వమసి, నువ్వు ఉండవు. నాహంచ, నేను ఎలాగో ఉండను. నువ్వు తీసుకెళ్ళడము అన్నది జరిగింది అంటే ఏంటి, నేను హా లక్ష్మణ హా సీత అన్నాననే గుర్తు, నేను ఉండను. నైవ లంక, ఇంకా లంకారాజ్యం ఉండదు. నరాక్షసాహ, రాక్షసులన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరూ పోతారు. ఎందుకు పోతారో తెలుసా? నువ్వు చెప్పిన ప్రణాళికలో అంత పెద్ద ప్రమాదం ఇమిడి ఉంది. నువ్వేమంటున్నావు? నేను మాయామృగం కింద వెళ్ళి కనబడితే నేనేదో హా రామ హా హా సీత హా లక్ష్మణ అంటే ఆ లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, సీతమ్మను అపహరిస్తానంటున్నావు. కానీ సీతమ్మను అపహరిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ సీతమ్మను అపహరించడమే నీ మృత్యువుకి కారణం. నీతో పాటు లంక రాక్షసులు అందరూ నశించడానికి కారణం. ఇది నీ పుర్రెకి పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా? నిన్ను నీవారితో నశింప చెయ్యడానికి ఎవరో నీ పుర్రెలో పెట్టారు ఈ బుద్ధిని. ఇది తెలుసుకోక నేను సీతమ్మని ఎత్తుకెడుతున్నానని అనుకుంటున్నావు పిచ్చాడా. పట్టుకెళ్ళి నువ్వు పొందేదేమీ ఉండదు సుఖం. నువ్వు పట్టికెళ్ళినది మొదలు, నీకు శోకం ప్రారంభం. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా అండి? ఎంతమంది చెప్పారో తెలుసా? రామాయణంలో మొదట చెప్పినవాడు మారీచుడు. ఇక ఈ తర్వాత సీతమ్మ చెప్తుంది, నీ దుఃఖం ఇంకా ప్రారంభమైందని చెప్తుంది. కానీ ఎంత గొప్ప లెక్క కట్టాడో చూడండి. రాముడు నన్ను చూసినప్పుడు నేను ఒక్కడే పోతాను, సీతమ్మని తీసుకెళ్ళాక నువ్వు సరాక్షసంగా నశించిపోతావు అన్నాడు. ఆయనకి ఇవేమీ అర్థం కాలేదు. ఆయన హఠంతో నిలబడ్డాడు. నువ్వు వెడతావా కాంచన మృగంగా, నేను నిన్ను సంహరించను. అప్పుడు మారీచుడు అన్నాడు, ఏవ ముక్త్వాతు వచనం మారీచో రావణం తతః గచ్ఛావేత్య బ్రవీద్దీనో.

భయాద్రాత్రించర ప్రభోహో, ఆ రాత్రించరుడైనటువంటి రావణ ప్రభువు దగ్గర దీనుడై. దీనత్వం ఎందుకు వచ్చింది? అంటే తన మనసులో ఉన్నది తాను చెయ్యలేని స్థితి. తనకి రాముడంటే భక్తి, ఈ అపచారం చేయడం తనకి ఇష్టం లేదు, కానీ చెయ్యడం వినా మార్గం లేని పరిస్థితి, అది ఆయన దైన్యం. కాబట్టి ఇప్పుడు దీనుడై భయంతో, భయం అన్న మాట ఎందుకు వచ్చింది అంటే రాముడి వలన భయం కలిగినా బతికే ఉన్నాడు. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజనాంబరం అని ప్రతి చెట్టు మీద రాముడే కనపడినా తన ప్రాణం పోయిందేం లేదు. రాముణ్ణి భీతభక్తితో ఉపాసన చేస్తూ బతికే ఉన్నాడు. కానీ ఇప్పుడు రావణుణ్ణి కాదంటే చచ్చిపోతాడు. చచ్చిపోవడం రావణుడి చేతిలో చచ్చిపోయినటువంటి వాడికి ఉత్తమ లోకాలు వస్తాయని నమ్మకం లేదు. కానీ ప్రభువు మాట అవదల దాల్చి రాముణ్ణి శత్రువుగా భావించి, రామునితో యుద్ధంగా భావించి రాముని చేతిలో మరణిస్తే తను ఊర్ధలోకాలు పొందే అవకాశం ఉంటుందేమో. పైగా రామ బాణమే చాలు, రాముణ్ణి చూస్తూ చావడమే చాలు. ఇది మారీచుడి ఆలోచన. కాబట్టి ఇప్పుడు రావణుని వలన కలిగిన భయం చేత రావణుడు చెప్పిన మాట వినడం వినా మార్గం లేని స్థితికి దైన్యమును పొందాడు, భయాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు, కిమ్ను శక్యం మయా కర్తుం ఏవం తయి దురాత్మని ఏష గచ్చామ్యహం తాత స్వస్తి తేస్తు నిశాచర. ఆయన అన్నాడు, నీ ఆధీనంలో ఉన్నటువంటి నేను ఇప్పుడు ఇంకా ఇంతకన్నా చెయ్యగలిగినటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి, ఇన్ని తెలుసున్న మారీచుడు కనక మృగంగా కనపడ్డం తప్ప మార్గం లేని పరిస్థితి బిగుసుకుంటోంది. అంటే దీని వెనకాతల దేవతలు కూడా ఉన్నారు. రావణ వధ జరగాలి అంటే రాముడు వెళ్ళాలి, కాబట్టే ఆయన బుద్ధిలోకి అటువంటి ఆలోచన వచ్చింది. మీరు ఎప్పుడూ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ఎవడి పతనమైనా ఎక్కడ ప్రారంభమో తెలుసా అండి? ఆలోచన దగ్గరే ప్రారంభం, ఆలోచన దగ్గరే మొదలవుతుంది. అంతే, రాకూడని ఆలోచన అన్నది పుర్రెలోకి వచ్చింది అనుకోండి, ప్రమాదం వచ్చేసినట్లే. దాన్ని మీరు తొలగించుకోగలిగిన సమర్థత మీ యందు ఉంటే ఏమో నేను చెప్పలేను, అటువంటి ఆలోచనని అమలు చేయకుండా ఉండగలిగితే. అటువంటి ఆలోచనని అమలు చెయ్యకుండా ఉండలేని బలహీనతకి కానీ మీరు లోనైతే ఉపద్రవం తీసుకొస్తుంది. ఆ ప్రమాదం ఇప్పుడు ఆలోచన రూపంలోనే వస్తుంది, అంతకన్నా ఇంకొక రకంగా ఏమి ఉండదు, ఆలోచన రూపంలోనే ఉంటుంది. అందుకే ఆలోచనలు ఎప్పుడూ కూడా భగవత్పరం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? మీకు మీ వారికి కూడా రక్షణ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం అష్టోత్తరంతో పూజ, ఏ దేవతకైనా లే వినా సహస్రంతో పూజ, 108 దాటితే 1000, 108కి 1000కి మధ్యలో అంకెలు లేవండి, బోల్డ్ అన్న అంకెలు ఉన్నాయి. మరి ఏం ఎందుకు లేవు పూజలు? 200తోటో 300తోటో 400 నామాలతోటో 500 నామాలతో ఎందుకు లేవు? 116 నామాలతో పూజ ఒక్క శంకరాచార్యుల వారికే ఉంది లోకంలో. 108 నామాలతోటి దేవతలందరికీ చేస్తాం, 116 నామాలతో శంకరాచార్యుల వారికి చేస్తాం. ఎందుకంటే శంకర భగవత్పాదులకి గురుకట్నం అని చెప్పి 116లు ఇవ్వాలి మనకి. ప్రత్యేకించి తెలుగుదేశంలో ఒక తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఒక సంప్రదాయం ఉంది, గురువుగారికి కానీ ఎవరికైనా బహుమానం కానీ ఇస్తే 116లు ఇస్తాం. రేపు ఆయన పుట్టినరోజు, శంకర జయంతి, కాబట్టి ఆయనకి కూడా 116లు కట్నం ఇవ్వాలి. 116లు కట్నం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన మీ 116లు నా 116ల కోసం వెంపర్లాడే ఆయన కాదు, ఒక వృద్ధ బ్రాహ్మణికి కనకధార చేసి బంగారు ఉసిరికలు ఇచ్చి తన ఒక పిసర ముట్టుకోకుండా వెళ్ళిపోయిన మహాపురుషుడు ఆయన. అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఆయనకి మనమిచ్చే రూపాయలు ఎందుకు కాదు? ఆయన సాధించిన విజయములను ఆయన నామములుగా చెప్తాం, చెబితే 108 నామములు శంకర భగవత్పాదుల యొక్క అష్టోత్తరం ఉంటుంది, దానికి 8 నామములు కలపాలి. ఈ 8 నామములు ఎక్కడి నుంచి కలపాలి, ఏవి కలపాలి, ఇది రేపు శంకరాచార్యుల వారికి చెప్పవలసినటువంటి నామాలలో ఉన్న ఒక గొప్ప మలుపు. ఈ 108+ ఈ 8 కలిపితే 116 అవుతాయి. ఈ 116 మనిషిగా పుట్టినటువంటి ప్రతివాడు రేపు చెప్పాలి. ఎందుకు అంటే శంకరాచార్యుల వారికి జగద్గురువుగా మీరు ఇచ్చారు.

ఏ గౌరవం అదొక్కటే శంకరజయంతినాడు. కాబట్టి దేవతలకైతే 108 నామాలే, తప్పితే 1000. 1000 అంటే సహస్రం, సహస్రం అంటే అనంతం, అంటే లెక్క లేదు అని. ఇంకింతకన్నా చెప్పలేము, అందులో ఇలా చెప్పాము. అంతేగాని 1000 అంటే 1000 అని కాదు, సంస్కృతంలో సహస్రం అని కాదు, 108 అంటే 108. ఎందుకు 108 తెలుసా అండి? ఈ లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి 4 యశ్పాదాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున 108. అంటే 108 పాదములలో పుట్టడం తప్ప ఈ 27 నక్షత్రముల యొక్క 4 పాదాల చొప్పున 108 పాదాలలో తప్ప అసలు పుట్టడానికి వేరొక సమయము లేదు. ఎవరు పుట్టినా నక్షత్రాన్ని బట్టేగా గణించేది, గుణించేది. కాబట్టి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ సమస్త భూతములు కూడా ఈ 108 పాదములలో పుట్టాయి. 108 పాదములలో పుట్టిన సమస్త భూతముల యొక్క శాంతిని కోరడం, లోకశాంతిని కోరడం. సనాతన ధర్మంలో నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలని పూజ చెయ్యం. సర్వే జనాః సుఖినో భవంతు, జనులు కూడా కాదు, లోకాస్సమస్తా సుఖినో భవంతు. లోకం అంటే శం చతుష్పదే ద్విపదే, అందులో 4 కాళ్ళు 2 కాళ్ళు, సమస్త ప్రాణులు బాగుండాలి. సమస్త ప్రాణులు బాగుండాలంటే 108 పాదములలో పుట్టినవన్నీ బాగుండాలి. 108 పాదములలో పుట్టిన సమస్త భూతకోటి బాగుండాలని 108 నామాలతో పూజ. కాబట్టి 108 మన వాళ్ళు పెట్టారు అంటే ఏదో చేతకాక అష్టోత్తరం పెట్టారంటే 109 నామం ఏమిటో వాళ్ళకేం గుర్తు రాలేదు, అందుకు 108 పెట్టారు అనుకోకూడదు. అయితే లక్ష్మికి 108, శారదకి 108, సరస్వతికి 108, శివుడికి 108, విష్ణువుకి, అందరికీ 108. ఇది దాని అంతర్లీనమైన రహస్యం. అది తెలుసుకుని మీరు అష్టోత్తరం చెప్పాలి. తప్ప అష్టోత్తరం చెప్తున్నాం అంటే 108 నామాలు చెప్తున్నాను అండి అని చెప్తే అది ఎప్పటికీ మీకు ఆ 108 నామాలు మీరు ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి భావశుద్ధి మీ ఎందుకు కలగదు. అసలు మీకు ఆ భావన ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, భావము చేతనే మీరు కృప చేయబడతారు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఆ భావన తెలియకుండా, దాని లోపలి రహస్యం తెలియకుండా మీరు ఎన్ని చెయ్యండి, దాని వలన పూర్తి ప్రయోజనం సిద్ధించడం చాలా కష్టం అవుతుంది. మీరు అందుకే చేసేటటువంటి కర్మకి ఎందుకు చేస్తున్నామన్న దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని చేస్తే మీ బుద్ధి నిలబడుతుంది. మీ బుద్ధి నిలబడిన ఉత్తర క్షణంలో మీరు ఆ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు, కిన్ను శక్యం మయా కర్తుం ఏవంత దురాత్మని ఏష గచ్చామ్యహం తాత స్వస్తితేస్తు నిశాచర. నేను నీతోనే వస్తున్నాను, నీ ఆధీనంలో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా నేను చెయ్యగలిగినటువంటి లేదు, కాబట్టి నేను నీతో వస్తాను. అంటే రాముడి చేతిలో మరణించడానికి సిద్ధపడుతున్నాను అని అన్యాపదేశంగా చెప్పడం. నీ చేతిలో చావడానికి ఇష్టపడను, రాముడి చేతిలోనే మరణిస్తాను. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, మారీచుడి యొక్క ఈ కథ ఒక విచిత్రమైన రీతిలో ఒక ముగింపుకు వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, మారీచుడు చెప్పేది, మారీచుడు చేసేది, మారీచుడు వెళ్ళే క్రమం, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి, మీకు ఒక విషయం అందుతుంది. ఏతత్ శౌండీర్యయుక్తంతే మచ్చందాదివ భాషితం ఇదానీవ మారీచ పూర్వమన్యో నిశాచర. నీవు ఇప్పుడు మారీచుడివి, పూర్వం అన్యో నిశాచర, ఇంకో రాక్షసుడివి. అసలు నీలో ఆ మారీచుడనబడేటటువంటి వాడికి ఉండవలసినటువంటి రాక్షసత్వం అసలు కనపడలేదు. ఇందాకటిదాకా అంత పిరికితనంగా మాట్లాడావు. అంటే మారీచుడు చేసినటువంటి హితబోధ రావణుడికి అంత కంటకప్రాయంగా అనిపించింది. తను అనుకున్నది చేస్తానంటే ఉత్తముడు, తను అనుకున్నది చెయ్యొద్దు అని చెప్తే మారీచుడు కాడు, ఎవరో రాక్షసుడు. అంటే రావణుని బుద్ధి అంటే ఏమిటంటే తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని రకాలైన యుక్తులైనా పన్నుతాడు, ఎన్ని రకాలుగానైనా మాట్లాడతాడు. ఈ తన అనుకున్న కార్యాన్ని సాధించడం అన్న దానికోసమని చెప్పి తను ఏది మాట్లాడినా శాస్త్రం అదే అంటాడు, తను ఏది చేసినా అదే శాస్త్రీయం అంటాడు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది దేని కొరకు చేస్తాడు? తన కొరకే చేస్తుంటాడు. తన కొరకు చేయడం తప్ప ఇతరుల యొక్క సుఖాన్ని తన దృష్టిలోకి ఎప్పుడూ పెట్టుకోడు. ఈ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే రావణునితో సంబంధంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తారు.
ఇలా ఏడిపించే స్వభావం ఉన్నవాడు కాబట్టే రావణుడు.

0: అయ్యాడు.
1: రమయతి అసత్ ప్రళాపాన్ కరయతీతి ఇది రావణ. రమయతి ఆయన ఎప్పుడూ ఇలాంటి అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఇతరులను ఏడిపించేటటువంటి వాడు, భయంకరమైనటువంటి రవం చేస్తాడు, అంటే భయంకరమైన ధ్వని చేస్తాడు. ఆయన పేరు రావణుడు కాదు అసలు, ఆయన పేరు దశగ్రీవుడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు 10 తలలతో పుడితే దుర్నిమిత్తములు కనపడ్డాయి, ఉత్తరకాండలో చెప్తారు. అప్పుడు విశ్వవసో బ్రహ్మగారు వచ్చి చూశారు. చూసి వీడు ఇలా పుట్టాడు, 10 తలకాయలతో పుట్టాడు ఏమిటి వీడు, వీడు పుట్టగానే ఇన్ని దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, 10 కంఠములతో పుట్టాడు కాబట్టి వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. కానీ ఆయన బిరుదునామం కింద ఏది పెట్టుకున్నాడో తెలుసా అండి? ఆయన బిరుదు రావణ అన్నది. ఆయన కైలాస పర్వతాన్ని కదిపాడు ఒకసారి. పార్వతీ పరమేశ్వర దర్శనం వెంటనే జరగలేదని కోపం వచ్చి చేతులతో ఎత్తి కలపబోయాడు. పరమశివుడు కాలి బొటన వేలుతో నొక్కితే చేతులు దాని కింద ఉండిపోయి, ఉండిపోయినప్పుడు రావణుడు అరిచిన అరుపులకి 3 లోకములు తల్లడిల్లిపోయి. అలా అరిచాడు, అంత ధ్వని చేశాడు. అంత ధ్వని చేస్తే శివుడు ఆయన్ని పిలుస్తూ అన్నాడు, ఇంతంత పెద్ద పెద్ద కేకలెట్టావు, ఎంత కంఠం ఉందిరా నీకు అని, ఇంత రవం చేశావు కాబట్టి రావణా అన్నాడు. వాడికి అది నచ్చింది, రావణా అని పిలిపించుకున్నాడు. చేతులు తొక్కేస్తే అంత అరుపు అరిచావని అసహ్యంగా నన్ను అలా పిలిచారు, దాన్ని పెట్టి పిలిపించుకోవడం ఏమిట్రా అని, లేదు రావణా అనే పిలిపించుకున్నాడు ఆయన. ఆయన జీవితం అంత గొప్ప జీవితం, అలా ఉండకూడదు. రావణాసురుణ్ణి అనుకరించే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు. కాబట్టి ఇది ఆయన ఎందుండేటటువంటి లక్షణం. మీరు అందుకే రాముడు మాట్లాడినా రావణుడు మాట్లాడినా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏతత్ సౌందర్యయుక్తంతే, ఇది పరాక్రమం అంటే. ఇన్నాళ్ళు వీరోచితంగా కాకుండా ఏం పిరికి మాటలు మాట్లాడావు, ఇప్పుడు నువ్వు నాకు అనుగుణంగా మచ్చందాదివ భాషితం, నా అభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడావు. తన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడినంతసేపు మారీచుడు కాదు, తన అభిప్రాయానికి అనుగుణంగా సరే వస్తానులే అన్నాడు. సరే వస్తానులే ఇంట్లో ఒప్పుకుని కాదు, నీ చేతిలో చావడం ఇష్టం లేక అని, అయినా సరే ఆయనకి ఏం బాధ లేదు, వస్తానన్నాడు చాలు. కాబట్టి ఇదానీమసి మారీచహ, ఇది మారీచుడంటే. పూర్వం అన్యోనిషాచరహ, ఇత పూర్వం మాట్లాడిన వాడు మారీచుడు కాదు, ఎవడో రాక్షసుడు. అంటే తన మాట ఒప్పుకుంటే మారీచుడు, తన మాట ఒప్పుకోనివాడు మారీచుడు కాదు. అదే రాముడైతే రాజ్యం ఇస్తానన్నా తండ్రే, ఇవ్వకపోయినా తండ్రే, అంతే తేడా. మీరు ఇదే గమనించవలసి ఉంటుంది రామాయణంలో. ఇది గమనించనంతసేపు రామాయణం మీకేమైనా ఉపయోగపడుతుందా అంటే నేను చెప్పలేను. ఇది గమనిస్తేనే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు, ఆ బంగారు రథాన్ని చూపించాడు, దీన్ని అధిరోహించమన్నాడు. ఆ రథం ఎక్కారు, ఆకాశ మార్గంలో వచ్చారు. అరటి చెట్లతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క పర్ణశాల ప్రాంగణమునందు దిగారు. దిగిన వెంటనే మారీచుడు చెయ్యి పట్టుకుని అన్నాడు, మారీచా ఏది, నేను కోరుకున్నటువంటి బంగారు మృగంగా మారిపో అన్నాడు. అంటే అవతలవాడు చచ్చిపోతాడు అంటే ఈయనకేం లెక్క ఉండదు, అయ్యాడు అంటే చచ్చిపోయాడు అని లెక్కే. ఈయనకి ఏమైనా బాధ ఉందా, పోన్లేరా ఏమైనా కావలసినవి ఏమైనా ఉన్నాయా, పోను ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని కూడా అడగడు, అంత దయారహితుడు. సాధారణంగా ఎంత నేరం చేసిన వాడిని ఉరి తీసేసేటప్పుడు కూడా నీకేమైనా ఆఖరి కోరిక ఉందా అని అడుగుతారు. రావణాసురుడు అలా కూడా ఏం అడగడు, అయిపో బంగారు మృగం అన్నాడు. అయిపో బంగారు మృగం అంటే పో రాముడి చేతిలో అని, ఎందుకు తొందర, తను సీతను అపహరించాలంతే ఆయనకి కావాల్సింది తప్ప, అవతలవాడు పోనివ్వండి, ఏడవనివ్వండి, ఏమైపోనివ్వండి, రావణుడికి అక్కర్లేదు. అది రావణాసురుని యొక్క మనస్తత్వము, అది అత్యంత ప్రమాదకరము. అటువంటి వ్యక్తిత్వం కానీ ఎవరికైనా ఉంటే ఇంకా అంతకన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి లోకంలో ఉండడు. మీరు అటువంటి వారి దృష్టిలో పడకూడదు, మీ దృష్టిలో వారు ఉండకూడదు, చాలా ప్రమాదం. రావణుడి దృష్టిలో మారీచులు ఉండడం కదండి కొంప ముంచేసింది, లేకపోతే ఆయన ఏమవునో పాపం. అలాంటి వారి దృష్టిలో కూడా మీరు ఉండకూడదు. ఒకవేళ అవతలి వ్యక్తిత్వం అటువంటిది అని మీకు మీరు గమనించారనుకోండి, మీరు తప్పుకోవాలంతే.

0: సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్ళు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్య భరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి, ఉత్పత్తి చేసి, అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
1: అమర్ బిహాన్ బ్యాంక్ ఆరంభ కొరవారు ఉద్దేశం వచ్చేది
2: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
3: మా విత్తనాల బ్యాంక్ వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
0: విత్తనాల బ్యాంక్ ని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానం ఏదైనా ఉంటే దాని కూడా రాయాలి.
4: సీజన్ డిమాండ్ వచ్చే సీడ్ రాకైతే సీడ్ డిమాండ్ వచ్చే సీజన్ ప్లాంట్
3: సీజన్ మొదలయ్యే ముందు మేము రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాల్ని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని
4: కోరుతాం.
3: వేర్వేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకుకి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేస్తాం.

0: చేసిన వాళ్ళు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళు అడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
1: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
0: గిరాకీ తక్కువన్న సాంప్రదాయక రకాల్ని, విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకుండా వాళ్లు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
1: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి రెండింతల మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకుకి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరు చేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్లు అంటించిన డబ్బాల్లో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగులు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
2: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పుధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
1: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడా విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
0: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
1: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంక్ని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలను కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణా సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించారు.

0: నుంచి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంకు చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
1: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: స్పెషాలిటీ క్లినిక్.
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ ఫణీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
0: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి విప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాలు మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిలో దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాయిష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో

మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సొలిజనాస్ మరి 3 నుంచి 5 ఏళ్ల నిన్న పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్

0: గొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
2: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాం.
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం,
2: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
4: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమంట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి రెండేళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడి వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం

0: మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 1 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి వాసన శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు, కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తిను బండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్ని తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు, పాటలు పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్లకు స్పందించరు, చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు, ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించిన వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టనవేలు మీదో, చేతులు ఊపుతూనో, గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 ఏళ్ల వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఫలితం. ఈ శ్లోకం యొక్క అర్థం, తన మేలు కోరువాడు ఎప్పుడునూ తండ్రి ఎదుట పొగరుబోతుగా మాట్లాడరాదు. వేళాకోళములు, బెదిరింపులు, చాడీలు మొదలగు వాటిని అస్సలు పలుకరాదు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఏ దేశమందు తగిన సన్మానము, ప్రియాచరణము, బంధువర్గములు, చదువు సంధ్యలు, సంపన్నులు లేరు, ఆ దేశమందు ఒక్క దినమైనా నివసించలేము అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, లోకమున తనకి ఏది మిక్కిలి ఇష్టమో వేటిని తన ఇంత ప్రియతంగా చూసుకుంటారో, ఏ ఏ ప్రియ వస్తువులు తనకు అక్షయంగా ఉండాలని కోరుకుంటారో ఆయా వస్తువులను యోగ్యులైన వారికి ఇస్తూ ఉండాలి అని ఈ సూక్తి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఎవరు సర్వహింసల నుంచి దూరంగా ఉంటారో క్షమాశీలురో, సమస్త భూతములకు ఆశ్రయభూతులో వారు స్వర్గమునకు పోదురు అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, సంసారమనే ఈ విషవృక్షమున రెండే రెండు అమృతఫలములున్నవి. మొదటిది కావ్యామృత రసాస్వాదనమును, రెండోది సత్పురుష సహవాసమును అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

पश्यति साहसं पुनरारुह्य यदि जीवति पश्यति. ఈ శ్లోకం యొక్క అర్థం, ప్రమాదములు ఎదుర్కొననదే మానవులు కార్యసాఫల్యమును విజయమును పొందరు. సాహసమునరించి జయించి బ్రతికి ఉంటే శుభములను పొందగలరు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: అందంగా లేనా, అసలు ఏం బాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరు

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకాల

0: చాలా ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1913.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మూడో తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం మన పనిని మనమే చేసుకుందాం. మరొక విద్యా కార్యక్రమం మూడవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం నీతి పద్యాలు వింటారు.
1: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. మూడవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం మన పనిని మనమే చేసుకుందాం.
2: పిల్లలు, ఇవాళ మనం మీ మూడవ తరగతి తెలుగు వాచకం తెలుగు భారతిలో ఉన్న మన పనిని మనమే చేసుకుందాం అనే పాఠం చదువుకుందాం. ఈ పాఠం చదువుకునే ముందు నేను మీకు ఒక జాబితా చూపెడతాను. అది చూసి అందులో మీరు ఏ ఏ పనులు సొంతంగా చేస్తారో చెప్పాలి. ఇదిగో జాబితా. ఈ జాబితాలో మొట్టమొదటిది పళ్ళు తోముకోవడం, రెండవది స్నానం చేయడం, మూడవది అన్నం తినడం, నాలుగవది తలదువ్వుకోవడం, ఐదవది పాఠశాలకు తయారు కావడం, ఆరవది ఇంటి వద్ద చదవడం, రాయడం, లెక్కలు చేయడం, ఏడవది బట్టలు ఉతుక్కోవడం, ఎనిమిదవది పుస్తకాలు సర్దుకోవడం, తొమ్మిదవది ఆట వస్తువులను సరిగ్గా ఉంచడం, పదవది గదిని శుభ్రం చేసుకోవడం. చెప్పండి, మీలో ఎవరెవరు ఏ ఏ పనులు సొంతంగా చేస్తారు?

0: ఏమిటి, ఎవరు ఏ పనులు చేయరా? బాబు నీరజ్, నువ్వు చెప్పు, వీటిలో ఏ ఏ పనులు సొంతంగా చేస్తావు?
1: ఈ పనులన్నీ మా అమ్మే చేస్తుంది టీచర్.
0: నువ్వు 3వ తరగతి చదువుతున్నావు, నీ పనులన్నీ అమ్మ చేయడం ఏమిటి? పిల్లలు మీరందరూ పసిపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ ముఖం కడిగేది, స్నానం చేయించేది, బట్టలు ఉతికేది, అన్నం తినిపించేది. మరి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పనులన్నీ మీకై మీరు చేసుకోవాలి. మీ అమ్మకు నాన్నకు తీరుకుండదు. ఒకవేళ ఉన్నా కానీ పెద్ద పిల్లలకు అన్ని పనులు అమ్మా నాన్న చేస్తే చూసే వాళ్ళందరూ నవ్వుతారు. అందుకే మీరందరూ ఎవరి పనులు వారే చేసుకోవాలి. బాబు నీరజ్, గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏం చేసేవారు చెప్పు.
1: గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు తన పనిని తానే చేసుకునేవారట టీచర్. చీపురు పట్టి ఊడ్చేవారట, మరుగుదొడ్లు శుభ్రం చేసేవారట, మురికివాడలకు వెళ్ళి శుభ్రం చేసేవారట.
0: వెరీ గుడ్. ఇంకా ఏమేం చేసేవారు ఎవరు చెప్తారు? ఏంటి, ఎవరు చెప్పరా?
1: నేనే చెప్తాను టీచర్.
0: సరే చెప్పు.
1: గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవారట.
0: వెరీ గుడ్. చూసారా పిల్లలు, జాతిపిత అయిన మహాత్ముడు తన పనిని తానే చేసుకున్నాడు, ఇతరులకు సహాయం చేశాడు. పిల్లలు, మన పనిని మనమే చేసుకోవడం అంటే కేవలం మన ఒక్కరి పనిని మాత్రమే చేసుకోవడం కాదు, అందరం కలిసి అందరికీ పనికి వచ్చే పనులు చేయడం కూడా. అందరం కలిసి చేసే పనులు ఏమే ఉన్నాయో పాఠంలో పట్టిక చూసి చెప్పు నీరజ్.
1: అందరూ కలిసి చేసే పనులు చాలా ఉన్నాయి టీచర్. అవేమంటే, తరగతి గది శుభ్రం చేయడం, బడి చుట్టూ తోటను పెంచడం, శ్రమదానం చేసి పాఠశాలకు సున్నం వేయడం, మొక్కలు నాటడం, రోడ్లు వేయడం, చదువు రాని వారికి రాత్రి పూట చదువు చెప్పడం.
0: వెరీ గుడ్. ఇలాంటి పనులన్నీ మన పనులే, అందరం కలిసి చేసుకోవాల్సినవే. ఇలా అందరం కలిసి అందరికీ పనికి వచ్చే పనులు చేయడం వల్ల అందరిలో సహకార భావం పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా ఆత్మీయంగా పలకరించుకోవడం, ఇంకా ఒకరికొకరు సహాయపడడం అలవాటవుతుంది. ఇక నుంచి అయినా పాఠంలో నేను చెప్పిన 10 పనులు మీరే చేసుకోవాలి. ఆ 10 పనులు ఏమిటో మళ్ళీ చెప్తాను, రాసుకోండి. పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, అన్నం తినడం, తలదువ్వుకోవడం, పాఠశాలకు తయారు కావడం, ఇంటి వద్ద చదవడం, రాయడం, లెక్కలు చేయడం, బట్టలు ఉతకడం, పుస్తకాలు సర్దుకోవడం, ఆట వస్తువులను సరిగ్గా ఉంచుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం. ఇవి రాసుకోవడమే కాదు, అన్ని పనులు సొంతంగా చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి.

0: బాబు నీరజ్, నీరజ్ తొందరగా లే నాన్న, స్కూల్కి టైం అవుతోంది. మీ నాన్నగారు పళ్ళు తోముకుంటున్నారు, నువ్వు తొందరగా నిద్ర లేస్తే నీ పళ్ళు తోముతారు, సరేనా? లే నాన్న. నీరజ్ బాబు, అబ్బబ్బా, యావండి యావండి బాబు, ఇంకా నిద్ర లేవట్లేదు. మీరైనా వాడిని నిద్ర లేపి ముఖం కడగండి, నేను వాడికి లోపు స్నానానికి నీళ్లు తోడతాను.
1: సరే సరే బాబు, నేను నిద్ర లేపుతానులే.
0: అలాగే
1: మొహం కడిగి స్నానం చేయిస్తాను. ఈ లోపల నువ్వు బాబు డ్రెస్, టిఫిన్ బాక్స్ అన్ని రెడీ చేయి. రే బాబు, బాబు ఇదేమిటి? రాజ్యం, రాజ్యం బాబు బెడ్రూమ్ లో లేడేంటి?
0: అదేంటండి బాబు బెడ్రూమ్ లో లేకపోవడం ఏంటి? వాడు అసలు నిద్ర లేవంది.
2: అమ్మా నాన్న, నేను ఇక్కడ ఉన్నాను.
1: ఎక్కడున్నావురా?
0: అదేంటా ఇక్కడ అద్దం ముందు కూర్చొని ఏం చేస్తున్నావు?
2: స్కూల్కి రెడీ అవుతున్నాను.
1: స్కూల్కా? పళ్ళు తోమకుండా మొహం కడుక్కుండానే?
2: పళ్ళు తోముకున్నాను, మొహం కడుక్కున్నాను, స్నానం కూడా చేశాను, స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నాను.
0: ఇదేంటా నీరజ్, ఒక్కరోజులోనే ఈ మార్పు ఏంటి? ప్రతిరోజు ఎన్నిసార్లు నిద్ర లేపినా లేచేవాడివి కాదు.
1: స్కూల్కి తయారవడానికి మమ్మల్ని సతాయించేవాడివి. ఇవాళ ఎంచక్క నువ్వే నిద్ర లేచావు, మొహం కడుక్కున్నావు, స్నానం చేసావు, కారణం ఏమిటో?
2: నిన్న మా టీచర్ గారు మన పనిని మనమే చేసుకుందాం అనే పాఠం చెప్పారు. అందులో చెప్పినట్లుగానే నిద్ర లేచాను, పళ్ళు తోముకున్నాను, ముఖం కడుక్కున్నాను, స్నానం కూడా చేశాను, స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నాను.
0: అంటే ఇంకా టిఫిన్ చేసి బడికి బయలుదేరడమే అంతేనా?
1: చూడరా బాబు,

0: టిఫిన్ చేస్తుండు, నేను లోపల స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత నిన్ను బడి దగ్గర దిగబెట్టి వస్తాను, సరేనా?
1: అలాగే నాన్న. అమ్మా నాకు టిఫిన్ పెట్టవు?
2: పెడతాను నాన్న, రా నాన్న తినిపిస్తాను రా.
1: నేనే తింటాను.
2: అలాగా, నువ్వే తింటావా? అలాగే నువ్వే తిన్నా, వెరీ గుడ్ బాయ్, నా బంగారు తండ్రి కదూ.

0: యావండి యావండి, అలా బజార్కి వెళ్ళొస్తారా? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి.
1: ఏమిటి, నేను బజార్కి వెళ్ళి రావటమా? నాకంత తీరిక ఎక్కడుంది? రోజు సాయంత్రం నీరజ్కి చదువు చెప్పటంతోనే సరిపోతుంది. అవును, నీరజ్ ఏడి స్కూల్ నుండి ఇంకా రాలేదా?
0: ఎందుకు రాలేదు, స్కూల్ నుండి అప్పుడే వచ్చేసాడే. ఆ గదిలో ఉన్నట్టున్నాడు చూడండి.
1: బాబు నీరజ్, ఏం చేస్తున్నావురా?
2: హోంవర్క్ చేస్తున్నాను నాన్న.
1: అలాగా,
2: ఏమైనా అవసరం వస్తే మిమ్మల్ని అడుగుతానులే, చెప్పండి.
1: తప్పకుండా.
2: ఈ రోజు నుండి చదవడం, వ్రాయడం, లెక్కలు చేయడం అన్నీ నేనే చేస్తుంటా. మా టీచర్ గారు మన పనిని మనమే చేసుకుందాం అనే పాఠం చెప్పారని చెప్పాను గా నాన్న.
1: అయితే ఇంకే, నేను రోజు పొద్దున సాయంత్రం బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు.
0: బాబు నీరజ్, నీరజ్, ఇందాక నీ గదిలో ఆట వస్తువులన్నీ ఎక్కడొక్కడ పడుండేవి కదా, ఇప్పుడు ఎవరు సర్దారు చెప్పమా?
3: ఇంకెవరు, నేనే ఆట వస్తువులన్నీ సర్ది గదిని శుభ్రం చేశానమ్మా.
0: అలాగా,
2: ఇవాటి నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటాను.
0: వెరీ గుడ్ నాన్న,
2: అవసరం అయితే మీ సహాయం అడుగుతాను.
1: వెరీ వెరీ గుడ్ బాయ్.
0: నీరజ్ బంగారు కొండ.

0: పిల్లలు, గత వారం మనం మన పనిని మనమే చేసుకుందాం అనే పాఠం చదువుకున్నాం కదా. అందులో మీరు ఏ ఏ పనులు సొంతంగా చేసుకోవాలో జాబితా ఇచ్చాను కదా. మరి మీరందరూ ఏ ఏ పనులు సొంతంగా చేసుకుంటున్నారో అవి పూర్తి చేసి ఇవ్వండి.
1: టీచర్, నేను పూర్తి చేశాను. ఇదిగో నేను సొంతంగా చేసే పనుల జాబితా.
0: అప్పుడే పూర్తి చేసావా? వెరీ గుడ్. ఏది చూడండి. పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, అన్నం తినడం, తల దువ్వుకోవడం, పాఠశాలకు తయారు కావడం, ఇంకా ఇంటి వద్ద చదవడం, రాయడం, లెక్కలు చేయడం, పుస్తకాలు, ఆట వస్తువులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం.
1: లెక్కలు చేయడంలో ఏమైనా అనుమానం వస్తే మా అమ్మ కానీ నాన్న కానీ సహాయం చేస్తారు. బట్టలు ఉతకడం మాత్రం మా అమ్మే చేస్తుంది.
0: వెరీ గుడ్. జాబితాలో దాదాపు అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావు. చూసారా పిల్లలు, మీరు కూడా నీరజ్లా అన్ని పనులు మీరే చేసుకోవాలి. ఎదుటివారికి సహాయపడాలి. అప్పుడే మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు, టీచర్లు, ఇంకా పెద్దలు అందరూ అభినందిస్తారు.

పిల్లలు, ఇప్పటిదాకా మన పనిని మనమే చేసుకుందాం అనే పాఠం నేర్చుకున్నారు కదా. మరి ఈ పాఠంలోని ముఖ్య అంశాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అమ్మ పసిపిల్లలకు ముఖం కడుగుతుంది, స్నానం చేయిస్తుంది, బట్టలు తొడుగుతుంది, అన్నం తినిపిస్తుంది. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆ పనులన్నీ పిల్లలే చేసుకోవాలి. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు తన పనిని తానే చేసుకునేవారట. చీపురు పట్టి ఊడ్చేవారట, మరుగుదొడ్లు కడిగేవారట, మురికివాడలకు వెళ్ళి శుభ్రం చేసేవారట, తన బట్టలకు కావలసిన నూలును తానే వడికేవారట. మన పనిని మనమే చేసుకోవడం అంటే మన ఒక్కరి పనిని మాత్రమే చేసుకోవడం కాదు, అందరం కలిసి అందరికీ పనికి వచ్చే పనులు చేయడం. అందరూ కలిసి తరగతి గదిని శుభ్రం చేయడం, బడి చుట్టూ తోటను పెంచడం, శ్రమదానం చేసి పాఠశాలకు సున్నం వేయడం, మొక్కలు నాటడం, రోడ్లు వేయడం, రాత్రిపూట చదువు రాని వారికి చదువు చెప్పడం, అందరూ కలిసి అందరికీ పనికి వచ్చే పనులు చేయడం వలన అందరిలో సహకార భావం పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా ఆత్మీయంగా పలకరించుకోవడం, ఒకరికొకరు సహాయపడడం అలవాటవుతుంది.

0: పిల్లలు, ఇప్పుడు మీకు హోమ్ అసైన్మెంట్. మొదటి ప్రశ్న, మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసే పనులన్నీ ఒక పుస్తకంలో రాయండి. జాబితాలోని పనులు చేస్తున్నారో లేదో మీరే చూసుకోండి. రెండో ప్రశ్న, మీ ఇంట్లో కానీ బడిలో కానీ తోటను పెంచడానికి ఏ మొక్కలు నాటుతారు? మూడో ప్రశ్న, మీకు ఏ పూలంటే ఇష్టం? నాలుగో ప్రశ్న, మీకు బాగా ఇష్టమైన పువ్వు ఏది, ఎందుకు? ఐదో ప్రశ్న, మీ తరగతి గదిని శుభ్రంగా ఉంచడానికి మీరు ఏం చేస్తారు? ఆరో ప్రశ్న, గాంధీజీ ఆశ్రమం పేరు ఏమిటి? ఏడవ ప్రశ్న, పదాలు తయారు చేయడం రాయడం. పిల్లలు, మీకు ఇక్కడ నేను కొన్ని పదాలు ఇస్తాను. ప్రతి పదంలో మొదటి రెండు అక్షరాలతోనూ చివరి రెండు అక్షరాలతోనూ పదాలు వస్తాయి, వాటిని రాయండి. ఉదాహరణకు మైదానం. ఈ మైదానం అనే పదంలో మొదటి రెండు అక్షరాలతో పదం మైదా, చివరి రెండు అక్షరాలతో పదం దానం. ఇలా మీకు నేను ఇంకా కొన్ని పదాలు ఇస్తాను. ఈ పదాలన్నింటితో కూడా మీరు కొన్ని పదాలను తయారు చేయండి. కాపురం, పారకం, లక్షణం, వసతి, సుమతి.
1: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. మూడవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం, నీతి పద్యాలు.
2: మన తెలుగు భాషలోని సాహిత్య ప్రక్రియలో పద్యరచన ముఖ్యమైంది. ప్రాచీన సాహిత్యమంతా పద్యరచనలోనే జరిగింది. పద్యం శ్రవణానందం కలిగించే ప్రక్రియ. ఎంతో హృద్యమైనది పద్యం. పద్యంలో ఉండే నాలుగు పాదాల్లో గొప్ప భావం ఇమిడి ఉంటుంది. పద్యంలో రమణీయంగా ఎంతో అద్భుతంగా వర్ణనలుంటాయి. పద్యాలలో ఎన్నో రకాలున్నాయి. అవి ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభము, శార్దూలము, సీసము, కందము, ఆటవెలది, తీటగీతి మొదలైనవి. శతకరచన అంతా పద్యరూపంలోనే ఉంటాయి. నీతి శతకాల్లో పేరు పొందిన వేమన శతకము, బద్దెన రాసిన సుమతి శతకము చిన్న చిన్న పదాలతో సరళంగా ఉండి ఎంతో చక్కగా అటు పండితులను ఇటు పామరులను ఆకట్టుకునేలా ఆటవెలదిలో రాశారు. ఇంకా దృష్టాంతాలంకారంతో వృత్త పద్యాలలో రాసిన భాస్కర శతకము పద్యాలు కూడా చక్కని శైలిలో ఉన్నాయి. తెలుగు భాషకు మాత్రమే సొంతమైన ఈ పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా, లయబద్ధంగా, అర్థవంతమైన పదాల విరుపులతో చదివితే ఎంతో వినసొంపుగా ఉంటాయి.
3: అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమైయుండదా, విశ్వదాభిరామ వినురవేమా. పదవిభాగం చూద్దాం. అనువు కాని చోట అధికులము అనరాదు, కొంచెము ఉండుట ఎల్లా కొదువ కాదు, కొండ అద్దము అందు కొంచెమై ఉండదా, విశ్వద అభిరామ వినుర వేమా.
4: దీనిలో కఠిన పదాలు చూద్దాం. అనువు అంటే అనుకూలం. అనువు కాని చోట అంటే అనుకూలము లేని చోట అని అర్థం. అధికులము అనరాదు, గొప్పవారము అని చెప్పుకోకూడదు. కొదువ అంటే తక్కువ. కొండ అద్దమందు కొంచెమయ్యుండదా అనే దగ్గర అద్దం ఎంత ఉంటే పెద్ద కొండ కూడా అంతే కనిపిస్తుంది కదా అని అర్థం. మొత్తం మీద తాత్పర్యం చూస్తే, అనుకూలం లేని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు, చిన్నగా కనిపించడం అనేది తక్కువేమీ కాదు, పెద్ద కొండ కూడా అద్దంలో చూసినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది కదా అని వేమన ఈ పద్యంలో మనకు తెలియచేస్తున్నారు.
3: అనువుగాని చోట

బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు, చచ్చి కూడ చీల్చియిచ్చుతనువు. త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల. బ్రతికిన అన్ని నాళ్ళు, నాళ్ళు అంటే రోజులు అంటే అంతకాలం. ఫలము పండు, ఫలములిచ్చుట అంటే పండ్లనివ్వటం. తనువు అంటే శరీరం. త్యాగభావం అంటే స్వార్థ భావన లేకుండా, అంటే తనకు కావాలనే భావం లేకుండా ఇవ్వడం. తరువులు అంటే చెట్లు. గురువులు అంటే మీకంతా తెలుసు, గురువులు అంటే ఉపాధ్యాయులు, అంటే ఇక్కడ ఆదర్శమూర్తులు అని అర్థం. గొప్పవి అనే మరో అర్థం కూడా ఉంది. ఇప్పుడు మొత్తం భావం గనక చూసుకున్నట్టుంటే, చెట్లు తాము బ్రతికున్నంతకాలం కూడా మనకు పండ్లనిస్తాయి. అంతేకాదు, చచ్చిన తర్వాత కూడా వాటి శరీరాన్ని చీల్చి మనకు ఉపయోగపడేటట్టుగా ఇస్తాయి. అంటే త్యాగగుణంలో చెట్లను మించినటువంటి ఆదర్శం ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనే భావాన్ని తెలుగు బాల శతకం ద్వారా కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు మనకు తెలియజేస్తున్నారు. బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు, చచ్చి కూడ చీల్చి ఇచ్చుతనువు. త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు.

0: దోచలేరు, దొంగలెత్తుక పోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాలా. దీని పదవిభాగం చూద్దాం. దొరలు, దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణజాల తెలుగుబాల. ఈ పద్యంలో కఠిన పదాలు చూద్దాం. దొరలు అంటే అధికారులు, దోచలేరు అంటే తీసుకోలేరు, దొంగలు మనం లేనప్పుడు దొంగతనంగా తీసుకుపోయేటటువంటి వ్యక్తులు అనే అర్థం, భ్రాతృజనము అన్నదమ్ములు అనే అర్థం, విశ్వవర్ధనము ప్రపంచ అభివృద్ధికి తోడ్పడునది అనే అర్థం. విద్య అనే ధనాన్ని దొరలు దోచలేరు, దొంగలు తీసుకొని వెళ్లలేరు, అన్నదమ్ములు పంచుకోనూలేరు. ఈ విద్య అనే ధనం ప్రపంచ అభివృద్ధికే తోడ్పడుతూ ఉంటుంది అని తెలుగు బాల శతకకారుడైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చక్కగా చెప్తున్నారు. దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల.
1: ఎండ వెనుకె వాన నిండు హర్షమునిచ్చు, రేయి వెనుకె పగలు హాయినిచ్చు, బాధ వెనుకె సుఖము బహుళమై చెలగురా, వాస్తవమునార్లవారి మాట. హర్షము అంటే సంతోషం, బహుళము అంటే ఎక్కువ. ఇందులో ఎండ వెనుకె వాన నిండు హర్షమునిచ్చు, ఎండ వెనుకే అంటే ఎండ తర్వాత, ఎండాకాలం తర్వాత వచ్చే కాలం ఏది? వర్షాకాలం. ఎండలతో బాగా వేగిపోయి ఉక్కపోతతో బాధపడ్డ వాళ్ళకి వర్షం రాగానే ఎంతో సంతోషం కలుగుతుంది. అట్లాగే రేయి వెనుకే పగలు హాయినిచ్చు, రాత్రి గడిచిపోగానే పగలొచ్చేస్తుంది, రాత్రి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పగటితో తొలగిపోతాయి. అట్లాగే బాధ వెనుకె సుఖము బహుళమై చెలగురా, కష్టాలున్నాయి కదా అని బాధపడుతూ కూర్చోకూడదు, కష్టాల తర్వాత తప్పకుండా సుఖాలు వస్తాయి అంటూ నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాట.

0: అనే శతకం ద్వారా చెబుతున్నారు.
1: ఎండ వెనుక వాన నిండు హర్షమునిచ్చు, రేయి వెనుక పగలు హాయినిచ్చు, బాధ వెనుక సుఖము బహుళమై చెలగురా, వాస్తవమునార్ల వారి మాట.
2: దొంగ పాలు కాదు దొడ్డ కీర్తిని తెచ్చు, పరమ సౌఖ్యమిచ్చు భద్రమిచ్చు, యాచకునకు నీయ నావంత తరుగదు, విద్య బోలు ధనము పృథివిగలదే. దీని పదవిభాగం చూద్దాం. దొంగ పాలు కాదు దొడ్డ కీర్తిని తెచ్చు, పరమ సౌఖ్యము ఇచ్చు భద్రము ఇచ్చు, యాచకునకును ఈయ ఆవంత తరుగదు, విద్యన్ పోలు ధనము పృథివి కలదే. ఈ పద్యంలోని కఠిన పదాలను చూద్దాం. దొంగ అంటే తస్కరించేవాడు, అపహరించేవాడు అని అర్థము. దొడ్డ కీర్తి, దొడ్డ అంటే పెద్ద ఎక్కువ అని అర్థము. కీర్తి అంటే మంచి పేరు అని అర్థం. పరమ సౌఖ్యము, పరమ అంటే ఎక్కువ, సౌఖ్యము అంటే సుఖము. భద్రము అంటే పదిలము క్షేమము అని అర్థం. యాచకుడు, యాచకుడు అంటే అడిగేవాడు అని అర్థం. ఆవంత ఆవగింజంత అంటే ఇక్కడ పరిమాణాన్ని చూపిస్తోందన్నమాట, ఆవగింజంత అని. తరుగదు అంటే తగ్గదు అని అర్థం. విద్య పోలు ధనము అంటే విద్యతో సమానమైనటువంటి సంపద పృథివిగలదే, భూమి మీద ఉన్నదా అని. ఈ పద్యానికి తాత్పర్యం, విద్య అనే ధనం దొంగల పాలు కాదు, మనకు గొప్ప కీర్తిని తెస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అడిగిన వారికి ఎంతగా ఇచ్చినా ఆవగింజంతా కూడా తరిగిపోదు, ఇలాంటి ధనం ఈ భూమి మీద ఉన్నదా అని చాటుపద్యకారుడు చెప్తున్నాడు.
3: దొంగ పాలు కాదు దొడ్డ కీర్తిని తెచ్చు, పరమ సౌఖ్యమిచ్చు భద్రమిచ్చు, యాచకునకు నీయ నావంత తరుగదు, విద్య బోలు ధనము పృథివిగలదే.
1: బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము బలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్ద చయము పలుకవచ్చు, సహనము ఒక్కటి అబ్బ చాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో కఠిన పదాలు గనక తీసుకున్నట్లయితే, బహుళ అంటే అనేక, కావ్యాలు అంటే గ్రంథాలు, పరికింపగా అంటే చూడగా, ఇక్కడ చదవగా అని అర్థం. శబ్దచయము, శబ్దము అంటే మాట, చయము అంటే సమూహము, శబ్దచయము అంటే అనేక మాటలు అని అర్థం. సహనము అంటే ఓపిక, అబ్బా అంటే అబ్బడము, చాలా కష్టం. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, అనేక కావ్యాల్ని చదవచ్చు. బహుళ శబ్దచయము బలుకవచ్చు, ఎన్నో మాటలు పలకొచ్చు, ఎన్నో నీతులు చెప్పవచ్చు అని కూడా దీంట్లో అర్థం. సహనముక్కటబ్బ చాల కష్టంబురా, సహనం అబ్బడం మాత్రం అంటే ఓర్పు అలవాటు కావడం చాలా కష్టం అని వేమన ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము బలుకవచ్చు, సహనముక్కటబ్బ చాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా.
4: విద్యార్థులు ఈ పద్యాలను పదే పదే చదవడం వల్ల వారిలో ధారణ శక్తిని, భాషా నైపుణ్యాలను పెంపొందించే అవకాశము ఉంది. రసవత్తరమైన ఈ పద్యాలను వినండి, ఆనందించండి, నేర్చుకోండి.
5: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు, దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం,

0: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 3వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం మన పనిని మనమే చేసుకుందాం మరొక పాఠం నీతి పద్యాలు ఇంతవరకు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్.
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేను మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్, మరి రోజు మే 19. చరిత్ర పుటలను ఒకసారి తిరిగేస్తే ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యతనేది ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అలాగే మన దేశంలో కూడా ఎన్నో కీలక సంఘటనలు ఈ రోజు జరిగాయి. మరి వాటి గురించి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మనం వివరంగా మాట్లాడుకుందాం. మరి అన్నయ్య, నీకు తెలుసా, సరిగ్గా ఇదే రోజున ప్రపంచ చరిత్రను మార్చేసిన ఒక గొప్ప సామ్రాజ్య అధినేత పుట్టాడు.
0: ఎవరు ఆయన?
1: మరి అతను ఎవరో కాదు, టర్కీ ఆధునిక పితామహుడిగా పిలువబడే ముస్తఫా కమాల్ అటాట్కర్. మరి ఆయన 1881 మే 19 జన్మించారన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. అటాటర్క్ ఆధునిక టర్కీని నిర్మించడంలో ఎంత కీలక పాత్ర పోషించారో మనందరికీ తెలుసు. సరే, అయితే ఈ రోజు మన భారతదేశ చరిత్రలో జరిగిన ఒక విషాదకరమైన, అదే విధంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. 1961 మే 19 అస్సాంలో సిల్చార్ రైల్వే స్టేషన్లో బెంగాలీ భాషా ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నమాట. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బెంగాలీ భాష మీద అస్సామీ భాషను బలవంతంగా రుద్దాలని చూసినప్పుడు జరిగిన పోలీస్ కాల్పుల్లో పాపం 11 మంది ప్రాణాలు కోల్పోయారమ్మా. ఆ అమరవీరుల త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా మే 19 భాషా షాహీద్ దివస్, లేదంటే భాషా దినోత్సవంగా

0: చేసుకుంటున్నారమ్మా.
1: బాగుందనియ, మరి నిజంగా ఇది గుండెల్ని పిండేసే సంఘటన కదా. మరి భాష కోసం అంతమంది ప్రాణాలు అర్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు.
0: అవును కదా మరి.
1: సరే, కొంచెం సైన్స్ మరియు టెక్నాలజీ వైపు వెళ్దాం.
0: ష్యూర్.
1: మరి 1971 మే 19 అంతరిక్ష పరిశోధనలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. సోవియట్ యూనియన్ మార్స్ 2 అనే అంతరిక్ష

0: విజయవంతంగా ప్రయోగించింది. ఇకిదా తర్వాత కాలంలో అంగారకుడి కక్షలోకి చేరుకుని అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడంలో శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడింది. ఇక అంతరిక్ష రంగంలో మానవుడి మేధస్సుకు ఇదొక గొప్ప నిదర్శనం.
1: గ్రేట్ అమ్మా, చాలా చాలా చాలా బాగుంది. సరే, ఈ రోజు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు అదేనమ్మా నందమూరి తారక రామారావు గారి మనోడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పిలుచుకుంటూ ఉంటాం కదా. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా సరిగ్గా మే 19వ తేదీనే. ఆయన బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ఈ రోజు గ్లోబల్ స్టార్ గా ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది. ఆయనతో పాటు ఇదే రోజున ప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ కూడా 1934లో పుట్టడం జరిగింది. ఆయన రాసిన కథలు మన చిన్నతనాన్ని ఎంతగానో అలరించాయి కదా.
0: అవునన్నయ్య, ఇక అలానే క్రీడల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి చైనీస్ మహిళ పాంటూక్ 1975 మే 19న ఆ రికార్డును సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి తేదీ వెనుక ఎన్నో సాహసాలు, త్యాగాలు, ఆవిష్కరణలు కూడా దాగున్నాయి.
1: కరెక్టేనమ్మా, సరిగ్గా ఇదే రోజున అంటే 1971 మే 19న భారత నౌకాదళ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. మన విశాఖపట్నంలో ఐఎన్ఎస్ వీరబాహు అనే జలాంతర్గామి స్థావరాన్ని అధికారికంగా ప్రారంభించారన్నమాట. ఇది కేవలం ఒక బేస్ మాత్రమే కాదమ్మా, మన సబ్మెరైన్ విభాగానికి ఇది మాతృ స్థావరం లాంటిదన్నమాట. ఇక్కడి నుంచే మన నౌకాదళ సబ్మెరైన్ల నిర్వహణ, శిక్షణ వంటివన్నీ మొదలయ్యాయి. ఇది మన దేశ రక్షణ రంగంలోనే ఒక మైలురాయి అన్నమాట.
0: అవునయ్య, మరలని 1971 యుద్ధ సమయంలో మన తూర్పు తీర రక్షణలో విశాఖపట్నం ఎంత కీలక పాత్ర పోషించిందో మనకు తెలుసు. అలాంటిది అదే ఏడాది మే 19న ఐఎన్ఎస్ వీరబాహు రావడం మన నౌకాదళ బలాన్ని ఎంతగానో పెంచింది.
1: అంతే కదా మరి.
0: ఇక మన తెలుగు సాహితీ జగత్తును ఒక ఊపు ఊపిన ఒక మహామనిషి గురించి చెప్తాను.
1: అబ్బో, ఎవరు ఆయన?
0: మరి తెలుగు నవలా ప్రపంచంలో, కథా సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప రచయిత గుడిపాటి వెంకట చలం గారు. మరి సరిగ్గా ఇదే రోజున అంటే 1894 మే 19న జన్మించారు. సమాజంలో స్త్రీల స్వేచ్ఛ కోసం, వారి హక్కుల కోసం ఆ రోజుల్లోనే అంత ధైర్యంగా అక్షరాయుధాన్ని ఎక్కుపెట్టిన వ్యక్తి ఆయన.
1: కరెక్ట్ అమ్మా, చలంగారి పేరు వినబడగానే మనకు ఆయన రాసిన మైదానం, శశిరేఖ, బ్రాహ్మణీకం వంటి నవలలు, అదే విధంగా ఆలోచింపు చేసే మ్యూజింగ్స్ మనందరికీ గుర్తొస్తాయి. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాల్ని, స్త్రీల మీద జరిగే అన్యాయాల్ని ఎండగట్టడంలో ఆయన శైలి అమోఘం అనుకో. ఆయన అక్షరాలు చదువుతుంటే ఇప్పటికీ ఎంతో మందిలో ఒక కొత్త చైతన్యం వస్తుంది. అలాంటి మహానుభావుడు పుట్టినరోజు కదా.
0: అవునన్నయ్య, ఇక అలానే మన తెలుగు జాతి గర్వించదగ్గ రాజకీయ చరిత్రలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఒక మహోన్నత నాయకుడి గురించి చెప్పుకోకపోతే ఈ కార్యక్రమమే పూర్తి కాదు. మరి ఆయనే మన నీలం సంజీవ్ రెడ్డి గారు. సరిగ్గా ఇదే రోజున అంటే 1913 మే 19న అనంతపురం జిల్లా ఇల్లూరులో ఆయన జన్మించారు. మరొక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యున్నత పదవులను అధిరోహించిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం.
1: కరెక్ట్ అమ్మా, నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు వినగానే మనకు ఒక నిగర్వి, నిష్కళంకమైన రాజకీయ నాయకుడు గుర్తొస్తారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి గమనిస్తే నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు అనన్యం అనుకో. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దానికి మొదటి సారథిగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేశారు. కేవలం ముఖ్యమంత్రిగానే కాదమ్మా, కేంద్ర మంత్రిగా, లోక్సభ సభాపతిగా ఆయన సభను నడిపించిన తీరు, నిష్పక్షపాత నిర్ణయాలు ఇప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచిపోయాయి.
0: అవునన్నయ్య, కానీ ఈ రోజుకు మన మనసులను రంజింపచేసే ఒక మధురమైన గాంధర్వ విశేషం కూడా ఉంది. మరి దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ నేపథ్య గాయని పి లీల గారు సరిగ్గా ఇదే రోజున అంటే 1934 మే 19న జన్మించారు. ఆమె మధురమైన గొంతు వినపడకుండా మన పాత తెలుగు సినిమాలు ఊహించుకోవడం కూడా కష్టమే కదా.
1: అవునమ్మా, పి లీల గారి పేరు చెప్పగానే ఆనాటి క్లాసిక్ సినిమాలు, ఆ పాటల్లో స్పష్టమైన తెలుగు ఉచ్చారణ మనకు గుర్తొస్తాయి. ఆవిడ కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా దక్షిణ భారతదేశంలో ప్రధాన భాషలన్నింటిలో కలిపి దాదాపు 15,000 పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారమ్మా. ముఖ్యంగా మలయాళంలో ఆవిడ పాడిన పాటలు అక్కడ సంగీత ప్రపంచంలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆవిడకి పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందించి గౌరవించింది.
0: ఇక అలానే మన పక్క రాష్ట్రమైన మరి కర్ణాటకకు చెందిన వాడైన

0: తన అద్భుతమైన ప్రతిభతో అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు భారతీయ సినిమా నాటక రంగాలపై చెరగని ముద్ర వేసిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి చెప్పుకోవాలి. మరి ఆయనే గిరీష్ కర్నాడ్. మరి సరిగ్గా ఇదే రోజున అంటే 1938 మే 19 ఆయన జన్మించారన్నమాట. మరి ఆయన కేవలం నటుడే కాదు, గొప్ప నాటక రచయిత, దర్శకుడు మరియు మన దేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కూడా.
1: గిరీష్ కర్నాడ్ గారి పేరు వినగానేనమ్మ ఒక గంభీరమైన వ్యక్తిత్వం, అంతకంటే గంభీరమైన ఆయన నటన గుర్తొస్తాయి. కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో సుపరిచితులు. శంకర్ తీసిన జెంటిల్మ్యాన్ సినిమాలో గవర్నర్ పాత్రలో అనుకో, లేదంటే నాగార్జున నటించిన రక్షణ సినిమాలో కమిషనర్ పాత్రలో అనుకో, అలాగే కమల్ హాసన్ హే రామ్ సినిమాలో ఆయన నటన్ని మనం అస్సలు మర్చిపోలేమనుకో. నటుడిగా ఆయన తెరపై కనిపిస్తే ఆ సీన్కే ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చేది. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఆయన నాటక రంగానికి చేసిన సేవలు కూడా అనన్య సామాన్యం.
0: అవునన్నయ్య, ఇక అలానే రోజుకు మరి మన తెలుగు గడ్డపై ముఖ్యంగా అణగారిన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఒక మహానేతకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన భావోద్వేగ చారిత్రక ఘట్టం ఒకటి. మరి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత అయిన పుచ్చలపల్లి సుందరయ్య గారు సరిగ్గా ఇదే రోజున అంటే 1985 మే 19 కన్నుమూశారు. మరి ఈయన జననం దేశానికి ఎంత స్ఫూర్తినిచ్చిందో ఆయన మరణం అంతటి శూన్యాన్ని మిగిల్చింది.
1: కరెక్ట్ అమ్మా. కామ్రేడ్ పిఎస్ అని అందరితో ప్రేమగా పిలువబడే పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు వినబడగానే ఒక నిలువెత్తు నిరాడంబరత, త్యాగ నిరతి మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. నెల్లూరు జిల్లాలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన, కుల వివక్షకి వ్యతిరేకంగా తన పేరులోని చౌదరి అనేవి తీసేసి సుందరయ్యగా మార్చుకున్న గొప్ప ఆదర్శవాది ఆయన. తెలంగాణ నైజాం నవాబుల అరాచకాలకు, దేశ్ముఖుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆయన ముందుండి నాయకత్వం వహించారు. వెట్టి చాకరీ నిర్మూలన కోసం, దున్నేవాడికే భూమి దక్కాలనే ఆశయం కోసం ఆయన చేసిన పోరాటాలు అజరామరం. సో లిజనర్స్, ఇంతవరకు మే 19వ తేదీలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నాం కదా. మరి ఈ రోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయే ముందు ఈ రోజు ముచ్చట్లలో ఒక మంచి పాట వినొస్తే ఎలా ఉంటుందంట అమ్మా?
0: చాలా బాగుంటుంది. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చెక్కన్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిజ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
1: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
0: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
1: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
0: మట్టి కుండ మన వేసవి తోడు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి తిరిగి స్వాగతం అండి.
1: మరి అన్నయ్య, ఈ రోజు నేను స్టూడియోకి వస్తుంటే బస్సులో నా ప్రక్కన ఒక అమ్మాయి కూర్చుంది. దారి పొడుగునా తను రకరకాల ముఖాలు పెడుతూ ఫోన్ లో సెల్ఫీలు తీసుకుంటూనే ఉంది.
0: అయ్యో,
1: ఆఖరికి తను దిగిపోయేటప్పుడు కూడా ఫోన్ స్క్రీన్ చూస్తూనే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మరి అది చూశాక నా మనసులో ఒకటే అనిపించింది, అసలు ఈ రోజుల్లో మనుషులు బతుకుతుంది మన కోసం కాదా, కేవలం ఫోన్లో ఉండే ఆ 4-5 యాప్ల కోసమా అనిపించింది. మరి ప్రొద్దుట్ లేచింది మొదలు. రాత్రి పడుకునేదాకా ఎవరో ఏదో కామెంట్ పెడతారని, ఎవరో లైక్ కొడతారని ఎదురు చూడటమే ఈనాటి జీవితం అయిపోయింది. మరి ఈ రోజు మన షోలో మన సోషల్ మీడియా భ్రమల గురించి, ఆ లైకుల వెనుక మనం కోల్పోతున్న అసలైన ఆనందం గురించి మాట్లాడుకుందాం. మరి నీ ఫోన్ లో కూడా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి కదా అన్నయ్య, నువ్వేమంటావు దీనిపై?
0: తప్పకుండానమ్మా, అంతకన్నా ముందు నిన్ను బాగా ఎప్రిషియేట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు బస్సులో వచ్చానన్నావు చూడు, దానికి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మన పెట్రోల్ గురించి మనం మాట్లాడుకున్నాం.

0: సో ఆ బండిని ఇంట్లో పెట్టేసి నువ్వు కూడా అందరిలాగే బస్సులో వచ్చావు చూడు, అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. సో రెండోది, నువ్వు చెప్పినట్టు చాలా మంచి విషయం తీసుకొచ్చావు. నిజంగా ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తన చూస్తుంటే ఒక్కసారి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదమ్మా. ఎక్కడైనా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తే అక్కడ ఉన్న పచ్చదనాన్ని ఆ చల్లటి గాలిని మనసారా అనుభవించడం మానేసి అందరు ఫోన్లు పట్టుకుని ఏ యాంగిల్లో ఫోటో తీస్తే ఎక్కువ లైకులు వస్తాయా అని అర్ధ గంట పాటు తిరుగుతూ ఉన్నారు జనాలు. హోటల్కి వెళ్ళి మనకి ఇష్టమైన కూర ఆర్డర్ ఇస్తే అది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే రుచిగా ఉంటుంది కదా, కానీ అలా తినరు. ముందు ఫోన్ తీసి ఫోటో క్లిక్ అనిపించి సోషల్ మీడియాలో పెట్టాలి. ఆ తర్వాత 10 మంది సూపర్ అని కామెంట్లు పెడితేనే గానీ ఆ కూర ముక్క నోట్లోకి వెళ్ళదు అసలు. అంటే మన సంతోషాన్ని మనం అనుభవించడం లేదమ్మా. పక్కవాడికి చూపించి చూడు నేనెంత హ్యాపీగా ఉన్నాను అని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నాం, లోపల మాత్రం ఎంతో ఒంటరితనంతో కుంగిపోతున్నాం. ఏమంటావు మరి?
1: ఖచ్చితంగా అన్నయ్య, ఇందులో ఇంకో పెద్ద విచిత్రం ఏంటో తెలుసా? మరి ఈ రోజుల్లో భార్యాభర్తలు లేదా స్నేహితులు ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారు, కానీ ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకోరు, ఎవరి ఫోన్ లో వాళ్ళు మునిగిపోతారు. కానీ అదే భర్త పుట్టినరోజు వస్తే ఎదురుగా ఉండి మనస్ఫూర్తిగా విష్ చేయడం మానేసి ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో మరి పెద్ద పెద్ద కొటేషన్లు రాసి ఫోటోలు పెడతారు. మరి ఎందుకంటే వాళ్ళ ప్రేమ పక్కనున్న భర్తకు తెలియడం కంటే ప్రపంచానికి తెలియడం ఎక్కువైపోయింది. మరొకప్పుడు ఎవరింట్లోనైనా బాధ వస్తే ఇంటికెళ్లి పరామర్శించేవాళ్ళం, భుజం తట్టి ధైర్యం చెప్పేవాళ్ళం. ఆ కళ్ళల్లో ఒక ఆత్మీయత అనేది కనిపించేది. మరి ఇప్పుడైతే ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు, వెంటనే వాట్సాప్ స్టేటస్ లో హారైపి అని ఒక ఫోటో పెట్టేసి మన బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నాం. ఎంత యాంత్రికంగా మారిపోయాం.
0: కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది 100% నిజమమ్మా. ఈ సోషల్ మీడియా అనేది మనల్ని ఎంత భ్రమంలో ముంచేసిందంటే అక్కడ కనిపించేవన్నీ నిజమైన జీవితాలు అనుకుని మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. ఎవరో ఫిల్టరేసి పెట్టిన అందమైన ఫోటోలు చూసి, ఎవరో కొత్త కారు కొన్నారని పెట్టిన పోస్టులు చూసి వాళ్ళంతా ఎంత సుఖంగా ఉన్నారు, నా బతికే ఇలా తగలనిందని ఇంట్లో ఉన్న ప్రశాంతతను కూడా పాడు చేసుకుంటున్నాం. నిజానికి ఆ ఫోటోలు పెట్టిన వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో గొడవలు కష్టాలు ఉంటాయి కదా, కానీ అవన్నీ దాచేసి కేవలం నవ్వుతున్న ముఖాలని చూపిస్తూ ఉంటారు. అప్పట్లో మనకి 10 మంది స్నేహితులున్న ప్రాణం ఇచ్చేలా ఉండేవారు, కష్టం వస్తే అర్ధరాత్రైనా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో 1000 మంది ఫాలోవర్స్ ఉంటున్నారు, కానీ గుమ్మం దాటి బయటకు వస్తే మనల్ని గుర్తుపట్టి బాగున్నావా అని పలకరించే ఒక్క మనిషి కూడా లేడనుకో.
1: అవునన్నయ్య, అందుకే మరి మన లిజనర్స్ అందరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మన జీవితం అనేది స్క్రీన్ మీద వచ్చే లైకుల్లో కాదు, మన పక్కనున్న మనుషుల చిరునవ్వుల్లో ఉంది. ఇక సాయంత్రం ఇంటికెళ్ళాక ఆ ఫోన్ కాసేపు పక్కన పెట్టేసి అమ్మతోనూ భార్యతోనూ పిల్లలతోనూ కూర్చుని మరి రోజు రోజంతా ఈ రోజు ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే వచ్చే ఆ తృప్తి మరి 5000 లైక్లు వచ్చినా దొరకదు కదా. ఇక సోషల్ మీడియాలో 100 గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం కాదు, మన ఇంట్లోని మనుషుల మనసు ఏంటో తెలుసుకోవడమే అసలైన సంతోషం.
0: నువ్వు చెప్తుంటే నాకు విషయం గుర్తొచ్చిందమ్మా. ఈ రోజుల్లో మనల్ని మనం నమ్మడం పూర్తిగా మానేసాం. ఒకప్పుడు పండుగ వస్తే బజార్కి వెళ్ళి 4 షాపులు తిరిగి మనకు నచ్చిన బట్టలు కొనుక్కుని పండుగ రోజు ఆ కొత్త బట్టలు వేసుకుని అద్దంలో చూసుకుంటే మనసు నిండా ఎంతో తృప్తిగా ఉండేది కదా. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా తయారైంది అంటే 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కున్నా సరే దాన్ని వేసుకుని ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టాలి. దానికి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టారు అనే దాన్ని బట్టి మనం కొనుక్కున్న డ్రెస్ బాగుందో లేదో మనమే డిసైడ్ అయిపోతున్నాం. అంటే మన నమ్మకం, మన ఇష్టం ఇవన్నీ కూడా ఎక్కడో ఉన్న ఎవరో ముఖం తెలియని వాళ్ల లైక్ల మీద ఆధారపడిపోయింది అన్నమాట. నిజంగా ఇది దౌర్భాగ్యమే కదా.
1: అవునన్నయ్య, చాలా అద్భుతమైన విషయం చెప్పావు. ఇక నా మనసులో ఉన్న మాటని బయట పెట్టావు. అసలు మన జీవితాన్ని వేరే వాళ్ల చేతుల్లో పెట్టేసి మనం బానిసల్లా బతికేస్తున్నాం. ఒకప్పుడు బట్టలు కొనుక్కుంటే అమ్మ చూసి నా బంగారానికి ఎంత బాగుందో అని దిష్టి తీస్తే చాలు, ఆనందంతో ఇల్లంతా ఎగిరి గంతేసేవాళ్ళం. మరిప్పుడు అమ్మ మెచ్చుకున్నా మనకు నచ్చడం లేదు, కానీ ఫోన్లో ఎవరో ఒక అపరిచితుడు నైస్ అని కామెంట్ పెడితే మురిసిపోతున్నాం. బట్టలే కాదు, ఆఖరికి మనం తినే తిండి, మనం వెళ్లే ఊరు, మన ఇంట్లోని సంతోషం అన్ని కూడా ఈ లైకుల గోల మీదే నడుస్తున్నాయి. 10 మంది లైక్ కొడితేనే మనం బాగున్నట్లు, లేదంటే మనం కొన్నది వేస్ట్ అన్నట్లు మనల్ని మనమే తక్కువ చేసుకుని బాధపడిపోతున్నాం.
0: కరెక్ట్ అన్నమ్మా. మన సొంత ఆలోచనల్ని మన అభిరుచుల్ని చంపేసుకుని బతికేస్తూ ఉన్నాం. అప్పట్లో ఒక చిన్న వస్తువు కొన్నా ఆ తృప్తి రోజుల తరబడి ఉండేది, ఎందుకంటే అది మనకు నచ్చి కొనుక్కున్నాం కాబట్టి. కానీ ఈ రోజుల్లో లైకుల కోసం కొంటున్నారు తప్ప మనసుకు నచ్చి కొనడం లేదనుకో. సోషల్ మీడియాలో ఒకసారి ఆ డ్రెస్తో ఫోటో పెట్టేస్తే ఇక దాన్ని రెండోసారి వేసుకోవడానికి కూడా చాలా మంది మొహమాట పడుతున్నారు, ఎందుకంటే మళ్లీ అదే డ్రెస్సా అని ఎవరైనా అనుకుంటారేమో అనే భయం.

0: మనుషులు ఎంతగా డిజిటల్ పిక్చర్ అయిపోతున్నారంటే, లోపల ఎంత ఏడుపు వస్తున్నా సరే కెమెరా ముందు నవ్వుతో ఫోటో దిగి ఫీలింగ్ హ్యాపీ అనే స్టేటస్ పెడుతున్నారు. మన నిజాయితీ ఎక్కడో వెనకబడిపోయింది కదా.
1: అవునన్నయ్య, అందుకే మన రేడి విష్ణు శ్రోతలందరికీ ఒకటే విజ్ఞప్తి, మరి దయచేసి మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు నచ్చిన కూర వండుకుని తృప్తిగా తినండి. అంతే తప్ప ఎక్కడో ఉన్న వాళ్ళ లైక్లు మీ జీవితాన్ని, మీ సంతోషాన్ని డిసైడ్ చేయడానికి అస్సలు ఒప్పుకోవద్దు. మన జీవితానికి జడ్జీలం మనమే కావాలి తప్ప సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్స్ కాదు.
0: కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్తుంటే నాకు ఇంకో నవ్వొచ్చే ముచ్చటి గుర్తొచ్చింది. ఈ రోజుల్లో ఈ లైకుల గొడవ చిన్న వయసు నుంచి అలవాటైపోయింది అనుకో. పూర్వం పిల్లలు పుడితే తాత పోలికో అమ్మమ్మ పోలికో వచ్చాడని మురిసిపోయేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో పిల్లాడు పుట్టడమే చేతిలో ఫోన్ పట్టుకుని నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి అన్నట్టుగా పుడుతున్నాడు. వయసుతో సంబంధమే లేదనుకో అమ్మా. ఒక పక్క పళ్ళు ఊడిపోయిన ముసలవ్వ కూడా ముఖానికి ఫిల్టర్ వేసుకుని రీల్స్ చేస్తూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటోంది. ఈ సోషల్ మీడియా లైకులు పిచ్చి అందరికి ఒక క్రానిక్ డిసీజ్ లా, అంటే చూడు దీర్ఘకాలం పట్టి పీడించే వ్యాధులుంటాయి కదా, అలా తయారైపోయాయి.
1: అవునన్నయ్య, కరెక్ట్ గా చెప్పావు. మరి ఇందులో ఇంకో రకం బ్యాచ్ ఉంటారు, వాళ్ళని చూస్తే జాలిస్తుంది. రోజు కనీసం ఒక్క పోస్ట్ అయినా సోషల్ మీడియాలో పెట్టకపోతే వాళ్ళకి ఆ రోజు తిన్న తిండనేది అరగదు, రాత్రి నిద్ర పట్టదు, ఏదో సర్వస్వం కోల్పోయినట్లు, ఆ రోజంతా కూడా వృధా అయిపోయినట్లు ముఖం మాడిపోయిన మసాలా దోశలు పెట్టేసుకుంటారు. ఉదయాన్నే లేచి బెడ్ మీద ఉన్న ఫోటో పెట్టాలి, మధ్యాహ్నం ఆవకాయ అన్నం తింటున్నట్లు పెట్టాలి, రాత్రికి ఫీలింగ్ స్లీపీ అని పెట్టాలి. ఒకవేళ పొరపాటున ఫోన్ లో డేటా అయిపోతే ఇక అంతే సంగతులు, ఏదో దేశ సరిహద్దుల్లో యుద్ధం వచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తారు.
0: కరెక్ట్ అమ్మా, చాలా బాగా చెప్పావు. నిజంగానే ఒక రోజు పోస్ట్ పెట్టకపోతే వీళ్ళు బతికే ఉన్నారా లేదా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ ప్రపంచమా అని వీళ్ళు స్టేటస్ పెట్టకపోతే సూర్యుడు కూడా ఉదయించడు అన్నంత రేంజ్ లో బిల్డప్ ఇస్తారు. అసలు విచిత్రం ఏంటంటే, ఇంట్లో పెళ్లం కాఫీ ఇస్తే బాగుంది అని నోరు తెరిచి చెప్పరు, కానీ ఫేస్బుక్ లో ఎవడో పెట్టిన టీ ఫోటో కింద మాత్రం వావ్ సూపర్ టీ బ్రో అని కామెంట్లు పెడతారు. అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్, అదే సోషల్ మీడియాలో గంటలు గడిపితే లైఫ్ ఒక సార్థకత అన్నమాట.
1: అదే అన్నయ్య, మరి వీళ్ళ జీవితం ఎలా తయారైందంటే, రేపు రొద్దున్న యమధర్మరాజు వచ్చి, మరి పాపాత్ముడా నీ ఆయుష్ ముగిసిపోయింది, పద నరకానికి అని పాసం వేసి లాగుతుంటే వీళ్ళు, అయ్యో యమగారు ఒక్క నిమిషం ఆగండి, యమలోకానికి వెళ్తున్న ఫీలింగ్ ఎగ్జైటెడ్ విత్ యమధర్మరాజ్ అని ఒక సెల్ఫీ దిగి పోస్ట్ పెట్టుకుంటాను, దానికి ఎన్ని లైక్లు వస్తాయో చూసి అప్పుడు వస్తాను అనేలా ఉన్నారు. మన సంతోషం, మన దుఃఖం, మన ఉనికి అన్ని కూడా ఆ నాలుగు అంగుళాల స్క్రీన్ లోనే వెతుక్కుంటున్నాం. ఒక్కరోజు పోస్ట్ పెట్టకపోతే జీవితం వృధా కాదు కదా.
0: నిజమేనమ్మా, ఆన్లైన్ లో యాక్టివ్ గా ఉంటూ రియల్ లైఫ్ లో సైలెంట్ అయిపోతున్న లిజనర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయం అండిది. ఈ లైకుల మాయలో పడి మీకున్న అమూల్యమైన సమయాన్ని, పక్కనే ఉన్న మనుషుల ఆత్మీయతని వృధా చేసుకోకండి. కనీసం ఈ రోజుకైనా ఆ సోషల్ మీడియా అకౌంట్లకి కాస్త రెస్ట్ ఇచ్చి ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడండి. ఆ తేడా ఏంటో మీరే చూస్తారు.
1: నువ్వు చెప్తుంటే నవ్వొస్తుందన్నయ్య, కానీ దీని వెనుక ఎంత ప్రమాదం దాగుందో ఆలోచిస్తే భయమేస్తుంది. మరి ఈ రోజుల్లో ఈ లైక్లు వ్యూస్ కోసం జనాలు ఎంత పెడదారి పడుతున్నారంటే దానికి అసలు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఒకప్పుడు రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే పరిగెత్తుకుంటూ వెళ్లి సాయం చేసేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఎవరైనా బైక్ మీద నుండి కింద పడితే అయ్యో పాపం అని లేపే మనుషులు కరువయ్యారు, కానీ అబ్బా మంచి కంటెంట్ దొరికింది అని జేబులో నుండి ఫోన్ తీసి లైవ్ వీడియో పెట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఎదుటి వాడి ప్రాణం కంటే వీళ్ళకొచ్చే లైక్లే ముఖ్యమైపోయాయి.
0: భలే చెప్పావమ్మా, ఈ లైక్లు ఫాలోవర్స్ కోసం మన వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తుంటే ఒక్కోసారి తలపట్టుకోవాలనిపిస్తుంది. ఆ మధ్య ఎవడో బైక్ మీద రెండు చేతులు వదిలేసి ఇంకెవడో కదులుతున్న ట్రైన్ ముందు నిలబడి రీల్స్ చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా ఈ పిచ్చి అంటే, లైకులు వస్తాయి బ్రో అంటాడు. ఒరే నాయన, లైకులు చూసుకోవడానికి నువ్వు ప్రాణాలతో అయితే ఉండాలి కదా అని అడిగితే ఆలోచన ఉండదు వాళ్ళకి. ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఆ నాలుగు లైకుల కోసం కొట్టుకు చేస్తున్నారనుకో. చదువుకోవాల్సిన వయసులో పిల్లలు పుస్తకాలు పక్కన పడేసి కెమెరాల ముందు రకరకాల గంతులేస్తూ వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్నారమ్మా.
1: అవునన్నయ్య, కేవలం ప్రాణాల మీదకే కాదు ఆడపిల్లల గౌరవ మర్యాదలను కూడా ఈ లైకుల గోళ బజార్ను పడేస్తుంది. వ్యూస్ కోసం, లైకుల కోసం ఎంత దిగజారిపోతున్నారంటే ఇంట్లో ఉండే వ్యక్తిగత విషయాలను, భార్యాభర్తల గొడవలను కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ రోజు మా ఇంట్లో గొడవ జరిగింది ఫ్రెండ్స్, మా ఆయన నన్ను ఎలా తిట్టాడో ఈ వీడియోలో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటూ సంసారాన్ని కాస్త రోడ్డు మీద పడేస్తున్నారు. ఏ బంధాలకైతే ఒకప్పుడు గౌరవం, ప్రైవసీ ఉండేదో వాటన్నింటినీ కూడా ఈ లైకుల కోసం అమ్మేసుకుంటున్నారు.
0: కరెక్ట్ అమ్మా, ఈ లైకుల పిచ్చి వల్ల మనుషుల్లో నైతిక విలువలు పూర్తిగా నశించిపోయాయి అనుకో.

0: అప్పుడు దొంగతనం చేయడానికో తప్పు చేయడానికో భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు లైకులు వస్తాయంటే చాలు, నడి రోడ్డు మీద పక్క వాడిని తిట్టడానికైనా వెటకారం చేయడానికన్నా వెనకాడటలేదు. సమాజాన్ని పెడదారి పట్టించే ఇలాంటి పనుల వల్లే సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఫేక్ అకౌంట్లు తెరిచి లైకుల కోసం పక్కవాడి మీద అబద్దాలు ప్రచారం చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎంత డిజిటల్ పిచ్చాళ్ళైనా సరే ఈ లైకులు మన కడుపు నింపవు, మనకి ఆపదొస్తే కాపాడవు అనే చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోతున్నారో అస్సలు అర్థం కావట్లేదు.
1: కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. సో లిజినెస్, మరి టెక్నాలజీని వాడుకోండి, కానీ దానికి బానిసలు కాకండి. నాలుగు లైకుల కోసం మీ ప్రాణాలను, మీ బంధాలను, మీ సంస్కారాన్ని పణంగా పెట్టుకోండి. నిజమైన లైక్ అనేది మీ ఫోన్ స్క్రీన్ మీద వచ్చే బొమ్మ కాదు. మీరు సమాజంలో ఒక మంచి మనిషిగా బతికినప్పుడు 10 మంది మీపై చూపించే గౌరవం.
0: కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్తుంటే నాకు ఈ మధ్య యూట్యూబ్ లో రీల్స్ లో చూస్తున్న ఇంకొక విచిత్రమైన గోల గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలో లైక్లు వ్యూస్ కోసం కొత్తగా ప్రాంక్ వీడియోస్ అని మొదలు పెట్టారు జనాలు.
1: అవును,
0: సరదాగా నవ్వుకోవడానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేస్తే పర్వాలేదు, కానీ ఈ మధ్య అసలు దానికి హద్దు అదుపు లేకుండా పోయిందనుకో. దారిని పోయే అమాయకులను పట్టుకుని భయపెట్టడం, నడి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ మీద దెయ్యం మూసుకులేసుకుని దూకడం, ఇలాంటివన్నీ చూస్తుంటే వీళ్ళకి పిచ్చి పీక్స్ కెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది.
1: అవునన్నయ్య, మరి ఆ ఫ్రాంక్ రాయడం చూస్తే నాకు ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. మరి వ్యూస్ కోసం, డబ్బుల కోసం నడి రోడ్డు మీద వెళ్తున్న ముసలి వాళ్ళని, ఆడపిల్లల్ని కూడా టార్గెట్ చేస్తారు. ఆ మధ్య ఎవడో ఒక ఆయన పాపం చేతిలో సంచులు పట్టుకుని ప్రశాంతంగా రోడ్డు మీద వెళ్తుంటే వెనుక నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన మీద ఐస్ వాటర్ గుమ్మరించాడు. ఆ ముసలైన ఒక్కసారిగా గుండె పగిలినంత పనై కంగారు పడిపోతే మరి ఫ్రాంక్ మహానుభావుడు కెమెరా చూపించి, హే ఫ్రాంక్, అక్కడ కెమెరా ఉంది చూడు, స్మైల్ ప్లీజ్ అంటున్నాడు. ఒరే నాయన, ఆ కంగారులో ఆయనకి ఏ గుండె జబ్బ వచ్చి ఏదైనా జరుగుంటే ఆ కెమెరా వచ్చి ప్రాణం పోస్తుందా?
0: కరెక్ట్ గా చెప్పావమ్మా, నిజంగా ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటే జనాల్లో ఎంత మార్పు రావాలో అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇదంతా కేవలం లైకిల్ పిచ్చి మాత్రం. నవ్వు 4 రకాలు చేటు తెస్తుంది అంటే ఇదే అనుకుంటామ్మా. ఎదుటివాడు భయం వీళ్ళకి కామెడీ అయిపోయింది. కొందరైతే మరీ దారుణంగా రోడ్డు మీద వెళ్తున్న అపరిచితుల దగ్గరికి వెళ్లి నువ్వు నా జేబులో డబ్బులు దొంగిలించావు అని గొడవ పెట్టుకుంటాడు. చుట్టుపక్కల జనాలు నిజమేనేమో అనుకుని ఆ అమాయకుడిని అనుమానంగా చూస్తుంటే వీళ్లు మాత్రం లోపల నవ్వుకుంటూ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రాంక్ అని తెలియక వీళ్ళు నవ్వేసి వెళ్ళిపోతారు. కానీ అందరి ముందు అవమానపడిన ఆ వ్యక్తి మానసిక వేదన ఎవరు కావాలి? ఎంతమంది ఈ ప్రాంక్స్ వల్ల మానసికంగా బాధితులైపోతున్నారో వీళ్ళకి అస్సలు అర్థం కావడం లేదనుకో.
1: అవునన్నయ్య, వీళ్ళ ప్రాంక్ పిచ్చి ఎలా ఉందంటే రేపు ప్రొద్దుట ఎవరైనా నిజంగానే రోడ్డు మీద ఆపదలో ఉండి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నా సరే జనాలు, ఆ ఎవడో ప్రాంక్ వీడియో తీస్తున్నాడులే, పక్కన ఎక్కడో కెమెరా దాచుంటారులే అని పట్టించుకోకుండా వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక లైకుల కోసం పక్కవాడి ఆత్మగౌరవాన్ని, ప్రశాంతతను బజార్ని పడేయడం ఏ రకమైన ఫ్యాషన్? ఒకరిని ఏడిపించి భయపెట్టి వచ్చే లైక్లు వ్యూస్ మనకు అవసరమా? 4 డబ్బులు సంపాదించుకోవడానికి సమాజంలో ఇంతకంటే మార్గం ఇంకొకటి లేదు.
0: 100% నిజం అమ్మా. అందుకే మనం చెప్పేది ఏంటి అంటే ఇలాంటి పెడదారి పట్టించే ప్రాంక్ వీడియోలు అస్సలు చూడకండి లిజనర్స్. వాటిని లైక్ చేసి మరింత ప్రోత్సహించకండి. మన నవ్వు ఇంకొకరి ఏడుపు కాకూడదు, మన వినోదం ఇంకొకరికి శాపం కాకూడదు. నిజమైన సంతోషం ఎదుటి వాళ్ళని నవ్వించడంలో ఉంది, కానీ భయపెట్టడంలో లేదు అనే విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకున్నాం. సో ఇంతవరకు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కదమ్మా, మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఒక పాట విందామా?
1: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
2: మరి అన్నయ్య, నువ్వు చెప్తుంటే నాకు ఈ మధ్య పేపర్లలో టీవీల్లో వస్తున్న చాలా విచారకరమైన నిజాలు గుర్తుకొస్తున్నాయి. ఈ లైక్లు రీల్స్ మాయలో పడిపోయి కొందరు కష్టపడి తెచ్చుకున్న మంచి మంచి ఉద్యోగాలను కూడా ఓడగొట్టుకుంటున్నారు. చదువుకుని ఒక స్థాయికొచ్చి సమాజంలో గౌరవంగా బతకాల్సిన వాళ్లు కూడా ఈ 4 లైకుల కోసం ఆఫీసుల్లో డ్యూటీలు పక్కన పెట్టేసి రీల్స్ చేయడం కూడా మొదలు పెట్టేశారు. ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో, హాస్పిటల్లో కూడా డ్యూటీ డ్రెస్సులు వేసుకుని మరీ పాటలకి డాన్సులు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. తీరా అధికారస్త వైరల్ అయి అధికారుల దాకా వెళ్తే సస్పెండ్ అయి ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు.
1: అబ్బా, అవునమ్మా, ఆ వార్తలు చూసినప్పుడు నాకు

0: భలే ఆశ్చర్యంగా ఉంటుందనుకో, అంతకంటే ఎక్కువ బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. సమాజంలో ప్రజలకి ఆదర్శంగా ఉండవలసిన వాళ్లే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక సామాన్యులకి ఏం చెప్తాను చెప్పు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగానో, ఒక టీచర్ గాను, లేదంటే ఒక డాక్టర్ గానో సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉంటుంది. ప్రజలు నిన్ను చూసి గౌరవిస్తారు, నీ పదవికి ఒక విలువ. కానీ ఆ కుర్చీలో కూర్చుని ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం మానేసి డ్యూటీ టైంలో ఫోన్ ముందు పెట్టి ముఖానికి రంగు వేసుకుని రీడ్స్ చేస్తుంటే ఎలా చెప్పామా? ఇది కేవలం వాళ్ళ ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదమ్మా, సమాజంలో ఒక చెడుని ప్రోత్సహించినట్టు అవుతుంది.
1: ఖచ్చితంగా అన్నయ్య, మరి ప్రజాసేవ చేయాల్సిన వాళ్లే ప్రజలను పక్కదారి పట్టిస్తున్నట్లు అవుతుంది. ఒక బాధ్యత గల అధికారి అలా రీల్స్ చేస్తూ కనిపిస్తే రేపొద్దున్న స్కూల్కి వెళ్లే పిల్లవాడు ఏమనుకుంటాడు? అబ్బో, చదువుకుని పెద్ద ఆఫీసర్ అయినా కూడా ఇలా ఫోన్ ముందు డాన్సులు చేయడమే గొప్పన్నమాట, చదువు కంటే ఈ లైక్లే ముఖ్యం అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఒక రకంగా వీళ్లు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఆఫీసులకి పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు గంటల తరబడి లైన్లలో నిలబడి నానా ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం లోపల ఏసీ రూముల్లో కూర్చుని లైకుల కోసం వీడియోలు ఎడిట్ చేసుకుంటున్నారు. ఎంత బాధ్యత రాహిత్యం ఇది!
0: నిజమేనమ్మా, వీళ్ళ లైకుల గోల ఎలా ఉందంటే చేతిలో ఉన్న అధికారంతో ప్రజలకి న్యాయం చేయడం చేత కాదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం నేను సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ అని డైలాగులు కొడుతూ ఉంటారు. మనసు పెట్టి పనిచేస్తే వచ్చే తృప్తి కంటే ఫోన్లో వచ్చే లైకులే వీళ్ల ఆకలి తీరుస్తున్నట్టున్నాయన్నమాట. బాధ్యత గల స్థానాల్లో ఉన్నవాళ్లు తమ హుందాతనాన్ని, డిగ్నిటీని కాపాడుకోవాలి. ఆ స్థానాన్ని వ్యాపారానికో, పబ్లిసిటీకో వాడుకుంటే సమాజం వ్యవస్థల మీద నమ్మకాన్ని కోల్పోతుంది. ఎంతో మంది నిరుద్యోగులు ఒక చిన్న ఉద్యోగం కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటే చేతిలో ఉన్న మంచి ఉద్యోగాన్ని ఈ రీల్స్ పిచ్చితో పోగొట్టుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకేమన్నా ఉంటుందా చెప్పు.
1: లిజినెస్ మరి సాంకేతికతను మీ ఎదుగుదలకు వాడుకోండి, అంతే తప్ప మీ జీవితాలను నాశనం చేసుకోవడానికి కాదు. బాధ్యత లేని చోట బతుకుండా ఈ లైక్లు వ్యూస్ అనే మాయలో పడిపోయి ఈ రోజుల్లో కొంతమంది ఎంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో చూస్తుంటే భయమేస్తుంది. ఎంతో ఆశగా గంటల తరబడి కష్టపడి ఏదో ఒక వీడియోనో ఫోటోనో సోషల్ మీడియాలో పెడతారు. తీరా చూస్తే వాళ్ళు అనుకున్నన్ని లైకులు రావు, లేదా ఎవడో పనిలేని వాడు కావాలని కింద ఏదో ఒక నెగటివ్ కామెంట్ పెడతాడు, అంతే. దాన్ని తట్టుకోలేక తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయి చిన్న వయసులోనే ఆత్మహత్యల వరకు వెళ్లిపోతున్నారు. ఎంత ఘోరమిది! ఆ నాలుగు లైకులు రాకపోతే మన జీవితమే ముగిసిపోయిందా?
0: నిజమేనమ్మా, ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు ఒక్కొక్కసారి చాలా కోపం కూడా వస్తూ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏడుపు కూడా వస్తూ ఉంటుంది. మనల్ని నవమాసాలు మోసి ఎన్నో కష్టాలు పడి ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన అమ్మా నాన్నల ప్రేమ కంటే ఫోన్లో ఎవడో ముఖం తెలియనివాడు కొట్టే ఆ థమ్సప్ బొమ్మ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఆ దేవుడు మనకి ఎంతో అమూల్యమైన జీవితం ఇచ్చింది, ఎక్కడో కూర్చున్న అపరిచితుల మెప్పు కోసమా? ఒక్క లైక్ తక్కువైతే చనిపోవాలా? అసలు మానసిక స్థైర్యం అనేది లేకుండా పోతుందమ్మా ఈ తరం పిల్లల్లో. క్షణికావేశంలో వీళ్ళు తీసుకునే ఇటువంటి నిర్ణయాల వల్ల ఆ తర్వాత ఆ అమ్మా నాన్నల జీవితాంతం అనుభవించే నరకయాతన వీళ్ళకి అస్సలు అర్థం కావడం లేదు.
1: అవునన్నయ్య, మరొకప్పుడు మనకి ఏదైనా బాధ వస్తే అమ్మకు స్నేహితుడికో చెప్పుకుని ఏడ్చేవాళ్ళం, దాంతో మనసు తేలికైపోయేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు తమ బాధనంతా మనసులోనే దాచేసుకుంటున్నారు. వాళ్ళకు సోషల్ మీడియాలోనేమో వేల మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నాకు చాలా బాధగా ఉందిరా అని గుండె మీద చేయి వేసి చెప్పుకుని ఒక్క నిజమైన స్నేహితుడు కూడా పక్కన ఉండటం లేదు. ఆన్లైన్లో అందరూ మనల్ని మెచ్చుకోవాలి, మనం ఎప్పుడూ తోపులాగే కనిపించాలి అనే అపోహ వీళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది. జీవితం అంటే గెలుపోటములు, పొగడ్తలు, తిట్లు అన్నీ ఉంటాయి. మరి వాటన్నింటినీ సమానంగా తట్టుకోవాలని కనీస జ్ఞానాన్ని ఈ ఫోన్ స్క్రీన్లు వీళ్ళకి నేర్పించలేకపోతున్నాయి.
0: కరెక్ట్ గా చెప్పు అమ్మా, ఈ లైక్లు వ్యూస్ అనేవి ఒక పెద్ద డ్రగ్ లాంటివి అనుకో, అది దొరికినంత సేపు గాల్లో తెలిపోతారు, ఒక్కసారి అది తగ్గగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. నిజంగానే మన ఉనికి అనేది ఫోన్ స్క్రీన్ మీద వచ్చే నంబర్లలో లేదండి, మనల్ని నమ్ముకున్న వాళ్ల గుండెల్లో ఉంది. చనిపోవడం దేనికి పరిష్కారం కాదు, సమస్యలను ఎదుర్కొని బతకడమే అసలైన విజయం.
1: అవునన్నయ్య, మరి ఇప్పటిదాకా మనం ఈ లైకుల వల్ల జరిగే నష్టాలు, ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది రావాలి. ఈ లైక్లు వ్యూస్ గురించి అసలు మనుషులు ఎలా ఆలోచించాలి? దీన్ని ఎంతవరకు మన జీవితంలోకి రానివ్వాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిజిటల్ ఊబిలో పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం?
0: చాలా మంచి ప్రశ్నలమ్మా. సమాజం ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలైన సత్యం ఇది. మొదటగా శ్రోతలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా అనేది ఒక కేవలం ఒక వినోదం మాత్రమేనండి, అది మీ జీవితం అయితే కాదు. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎలా బయటకు వచ్చేస్తామో సోషల్ మీడియాను కూడా అంతే పరిధితో వాడుకోవాలి. ఆ ఫోన్ స్క్రీన్ మీద వచ్చే లైక్లు, హార్ట్ సింబల్స్

0: ఇవి కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ మాత్రమే. వాటిని చూసి మీ మేధస్సుని, మీ అందాన్ని, మీ జీవిత విలువల్ని అస్సలు కొలవకండి. అక్కడొచ్చే వ్యూస్ మీ బ్యాంక్ అకౌంట్ నింపవు, మీ ఆకలిని కూడా తీర్చవు.
1: నిజమన్నయ్య, మనం కొలవాల్సింది ఫోన్ స్క్రీన్ మీద పెరిగే నెంబర్లని కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల నమ్మకాన్ని. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తావా?
0: ఖచ్చితంగానమ్మా. ప్రతి ఒక్కళ్ళు ముందుగా మూడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ముందుగా డిజిటల్ డిటాక్స్, అంటే వారంలో కనీసం ఒక్క రోజైనా లేదంటే రోజులో కనీసం 2 గంటలైనా ఫోన్ ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఆ సమయంలో ఇంట్లో వాళ్లతో డైరెక్ట్ గా మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రైవసీ, ఇవన్నీ కూడా హద్దుల్లో ఉండాలి. మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ సంతోషాలని, బాధల్ని 4 గోడల మధ్య ఉంచాలి. లైకుల కోసం కెమెరా ముందు బజార్న పడేయడం అనేది అంత విజ్ఞత అనిపించుకోదు. తర్వాత మనల్ని మనం నమ్ముకోవాలి. వేరే ఎవరో లైక్ కొడితేనే మనం గొప్పవాళ్ళం కాదమ్మా, మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే మనం నిజమైన విజేతలు.
1: అద్భుతంగా చెప్పావన్నయ్య. మరి మాటలు వింటుంటే శ్రోతల్లో ఒక కొత్త చైతన్యం వస్తుందని ఆశిస్తున్నా. అవునండి, మరి సోషల్ మీడియా అనేది ఒక కత్తి లాంటిది. దాంతో కూరగాయలు కోసుకోవచ్చు, చేతులు కోసుకోవచ్చు. దాన్ని ఎలా వాడుకోవాలో నిర్ణయించాల్సింది మనమే. ఒక అపరిచితుడు కొట్టే లైక్ కోసం ప్రాణాలు తీసుకోవడం కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం బాధ్యతగా బతకడమే అసలైన సార్థకత. మన విలువను డిసైడ్ చేసేది ఆన్లైన్ వ్యూస్ కాదు, రియల్ లైఫ్ లో మనం చూపే మానవత్వం.
0: సో లిజనర్స్, ఈ రోజుతో ఈ లైకుల మాయాజాలానికి స్వస్తి పలకండి. మన జీవితానికి మనమే హీరోలు అండి, మనమే సెలబ్రిటీలం. ఫోన్ స్క్రీన్ నుండి కళ్ళు దించి పక్కనే ఉన్న కన్నవారిని, కట్టుకున్న వాళ్ళని, పిల్లల్ని ప్రేమగా చూడండి. అదే మనందరికీ కోట్లాది లైకులతో సమానమైన తృప్తినిస్తుంది.
1: అవునన్నయ్య, మనం ఇప్పటిదాకా పిల్లల గురించి, యువత గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ రోజుల్లో జరుగుతున్న ఒక ఘోరమైన తప్పు గురించి చెప్పకపోతే ఈ షో అనేది పూర్తి కాదు.
0: ఘోరమైన తప్ప ఏంటో?
1: మరి కొంతమంది తల్లిదండ్రులే స్వయంగా తమ చిన్న పిల్లలకి ఈ లైక్లు, వ్యూస్ పిచ్చిని నూరిపోస్తున్నారు. మరి పసిపిల్లలకి అన్నం పెట్టాలన్నా ఫోన్ చూపిస్తున్నారు. ఆ పిల్లలు చేసే ప్రతి చిన్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి మా వాడు ఎంత బాగా డాన్స్ చేశాడో చూడండి, లైక్ కొట్టండి అంటూ వాళ్లే పిల్లలకి ఈ లైక్ల మాయను అలవాటు చేస్తున్నారు. మరి ఎంత ప్రమాదకరమో, నువ్వే చెప్పు.
2: నిజంగానమ్మా, ఇది వింటుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సిగ్గుతో తల్లించుకోవాల్సిన విషయం. పూర్వం పిల్లలు పుడితే దిష్టి తగులుతుందని నల్లటి చుక్క పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో పుట్టిన అరగంటకే ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడుతున్నారు.
0: పిల్లల అమాయకత్వాన్ని, వాళ్ల బాల్యాన్ని తల్లిదండ్రులే స్వయంగా వ్యూస్ కోసం బజార్న పడేస్తున్నారనుకో, ఆ చిన్న పిల్లలకి లైక్ అంటే ఏంటో తెలియని వయసులోనే చూడనన్నా నీ ఫోటోకి 100 లైకులు వచ్చాయి అని చెప్పి వాళ్ల మనసుల్లో చిన్నప్పటి నుంచే ఒక అహంకారాన్ని, ఒక పిచ్చి తాపత్రయాన్ని నాటిస్తున్నారు. రేపొద్దున్న పిల్లలు పెద్దయ్యాక చదువు కంటే, సంస్కారం కంటే ఈ లైక్లే ప్రపంచం అనుకుంటే దానికి బాధ్యులు ఆ తల్లిదండ్రులే కదా.
1: అవునన్నయ్య, మరి చెప్తుంటే నిజంగానే భయమేస్తోంది. పిల్లలకి కథలు చెప్పి నీతి వాక్యాలు నేర్పించాల్సిన తల్లిదండ్రులే కెమెరా ముందు ఎలా యాక్టింగ్ చేయాలో, ఎలా బిల్డప్ ఇవ్వాలో నేర్పిస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లలు ఆన్లైన్లో వచ్చే కామెంట్లను చూసి ఎమోషనల్ అయిపోతున్నారు. ఎవడైనా ఒక బ్యాడ్ కామెంట్ పెడితే ఆ చిన్న మనసులు ఎంతలా గాయపడతాయో. మరి ఈ తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించడం లేదు? పిల్లలకి మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి భవిష్యత్తును, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి కదా. దాన్ని వదిలేసి వాళ్ళని సోషల్ మీడియాలో ఒక షో పీస్ లా మార్చేయడం ఎంతవరకు న్యాయం?
0: కరెక్ట్ అమ్మా, ఇది కేవలం బాధ్యత రాహిత్యమే కాదు, ఒక రకమైన సామాజిక నేరం కూడా. ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఒకటేనండి, పిల్లలకి ఫోన్ స్క్రీన్ కాదు, ప్రకృతిని చూపించండి, వాళ్లతో కలిసి ఆడుకోవడం, వాళ్ళకి పుస్తకాలు చదివించడం నేర్పించండి. ఒక అపరిచిత వ్యక్తి ఫోన్లో ఇచ్చే లైక్ కంటే మీ బిడ్డ మీ కళ్ళల్లో చూసి నవ్వే ఆ నవ్వే మీ జీవితానికి అసలైన ఆశీర్వాదం. పిల్లలు మిమ్మల్ని చూసే పెరుగుతారు. మీ రోజంతా ఫోన్ పట్టుకుని లైకులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే రేపు మీ పిల్లలు అంతకంటే పెద్ద పిచ్చోళ్ళు అవుతారు.
1: అవునండి, మరి తల్లిదండ్రులే పిల్లలకి మొదటి గురువులు. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి వాళ్ళ బాల్యాన్ని 4 కోడల మధ్య బంధించకండి. వాళ్ళని మట్టిలో ఆడుకోనివ్వండి, మనుషుల మధ్య పెరగనివ్వండి. ఈ రోజుతో ఈ డిజిటల్ వ్యసనానికి స్వస్తి పలికి మన ఇళ్లను మళ్లీ ప్రేమానురాగాల నిలయాలుగా మార్చుకుందాం. మీ పిల్లల భవిష్యత్ అనేది మీ చేతుల్లోనే ఉంది, బాధ్యతగా ఆలోచించండి.
0: చాలా చక్కటి మాట చెప్పమ్మా. నిజంగా ఈ రోజున మనం ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమం కేవలం ముచ్చట్లతోనే ఆగిపోలేదు, ప్రతి ఒక్కరి ఇళ్లలో జరుగుతున్న ఒక పెద్ద నిజానికి అద్దం పట్టింది. సాంకేతికత అనేది మన అవసరానికి మాత్రమే కానీ మనల్ని శాసించడానికి కాదు. ఏమంటావు?
1: అవును, కరెక్ట్ గా చెప్పావన్నయ్య. లిజనర్స్, మరి మీ పిల్లల భవిష్యత్తు, మీ ఇంటి ప్రశాంతత మీ చేతుల్లోనే ఉంది. ఫోన్ స్క్రీన్ లో దొరికే ఆ నకిలీ లైకుల కోసం ప్రాణాలని, బంధాల్ని పణంగా పెట్టకండి. మరి ఇంతటితో ఈరోజు మన ఈరోజు ముచ్చట్లు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరి తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో సరికొత్త

0: జీవిత సత్యాలతో మరెన్నో మధురమైన ముచ్చట్లతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, పుచ్చకాయ దోసకాయ తాటి ముంజలు మన తోడు.
0: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
0: సమ్మర్ అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిష్

0: ఫ్రాక్చర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119 3.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు, పెద్దవారు, ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్, పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇప్పుడు సమయం 10 గంటలకు అవస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకది కలిసి ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100199 1993.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్య

0: భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, నీరు పల్ల మెరుగు, నిజం దైవ మెరుగు. లోకం నిన్ను ఏమని విమర్శించినా నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా ఉంటే చాలు, ఆ సత్యమే నీకు రక్షణ కవచం అవుతుంది. అంతే కదండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నీరు పల్ల మెరుగు, నిజం దైవ మెరుగు అని. అంటే లోకం నిన్ను ఏమని విమర్శించినా నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా ఉంటే చాలు, ఆ సత్యమే నీకు రక్షణ కవచం అవుతుంది. ఒక లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలాగే ఈ నడమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు బెంగళూరు నుండి జయలక్ష్మి గారు. అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు, నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, శుభ మంగళవారం అంటున్నారు. శుభ మంగళవారం, మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నాం. అలానే ఈరోజు మాకు సంబ రాక్షసుడు చిత్రం నుండి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఈనాటి కార్యక్రమంలో ఈరోజు మనం కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకుందామండి. మరి కపిల మహర్షి దేవహూతి కర్తములకు జన్మించిన కుమారుడు, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. మరి ఆ కపిల మహర్షిని చూడటానికి మరీచి బ్రహ్మ కూడా వచ్చారు. మరి ఇంతకుముందు మనం విన్నట్లుగా కర్తమ ప్రజాపతి తన కుమార్తెల్లో కళ అనే ఆమెని మరీచి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ మరీచి మహర్షి తపోవనానికి తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళిపోయాడు. మరి మరీచి మహర్షికి కళకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడు గర్భవాసంలో పెరుగుతున్నప్పుడే ఆయన భార్యతో, నీ గర్భంలో పెరిగే పిల్లవాడు భవిష్యత్తులో ప్రజాపతి అవుతాడు, అతడిని జాగ్రత్తగా పెంచి నారాయణ జపం నిరంతరం చేస్తూ ఉండు అని అన్నాడాయన. పిల్లవాడు జన్మించాడు. కశ్యపుడు అని పేరు పెట్టారు ఆ పిల్లవాడికి. మరి కశ్యప మహర్షి కశ్యప ప్రజాపతి. ప్రజాపతులు మహర్షులు మరి చాలా చోట్ల వక్రే కదండి. మరి పెరిగిన తర్వాత కశ్యపుడికి ఉపనయనాది సంస్కారాలు చేశారు. అనంతరం బ్రహ్మ యొక్క సలహా ప్రకారం దక్ష ప్రజాపతికి కలిగిన పుత్రికల్లో ఆయనకు కొంతమంది కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేశాడాయన. వాళ్ళు అతిథి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రద, క్రూర, వినత, కద్రువ. దక్షుడు వీళ్ళందరినీ కూడా కశ్యపుడికే ఇచ్చి పెళ్లి చేశాడు. మరి ఆయనకు వెతుక్కునే పనే లేదు. ఇంతమందికి అల్లుళ్లను ఎక్కడని వెతుక్కుంటాడు? చాలా సంతానాన్ని పొందాడు. మరి జీవకోటికి తండ్రి ఆయన. అంటే ఒక్క మనుషులకే కాక పశుపక్ష్యాదులకు, సర్పాలకు కూడానన్నమాట. ఆ విధంగా కశ్యపుడు ప్రజాపతి అయ్యాడు. జీవకోటిని రక్షించమని ఆయనకు బ్రహ్మ యొక్క ఆజ్ఞనమాట. వివాహ సమయంలో కశ్యప ప్రజాపతి వాళ్ళందరికీ పుత్ర సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. మరి కొంతకాలానికి అతిథి గర్భవాసంలో దాత, మిత్రుడు, శుక్రుడు, అర్యముడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణుడు అనేవాళ్ళు 12 మంది ఆదిత్యులు పుట్టారు. మరి అతిథి గర్భాన పుట్టడం చేతే వాళ్లకు ఆదిత్యులు అని పేరు కూడా వచ్చిందనమాట. ఇక దితి గర్భవాసంలో పుట్టినవారు దైత్యులు. మరి కశ్యపుడి వలన దితికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుట్టారు. ఇక ధనువు కుమారులందరూ కూడా దానవులు. సామాన్యంగా రాక్షసులు అని వీళ్ళనంటూ ఉంటారు. కానీ దైత్యులు, దానవులు వేరువేరు. ధనువు కుమారులు వీళ్ళంతా. వీళ్ల పేర్లు విప్రచిత్తి, శంబరుడు మొదలైన రాక్షసులు 4 పుట్టారు. కాల అనే భార్యకు వినాశన, క్రోధ మొదలైన వాళ్ళు 8 పుట్టారు. ఇక వినాశకుడు వంటి పేర్లు ఏంటంటే అది వారి లక్షణం అనుకోవాలి. ప్రజాపతి ఏ పేరు పెట్టుకుంటే అదే నిజం. తర్వాత అనాయువు అనేటటువంటి భార్యకి బల వీరాదులని 4 పుట్టారు. సింహిక అనే భార్యకు రాహువు పుట్టాడు. సైమికేయు విదంతుదహ అని నిఘంటువు చెప్తుంది. సైమికేయుడు అని రాహువుకు పేరు. ముని అనే ఆయన భార్య భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే గంధర్వులను కన్నదట. కపిల అనే భార్యకి అమృతం, గోగణం, బ్రాహ్మణులు, గృతాచి, మేనకాది అప్సరస్సులు మరి కశ్యపుడి వలన జన్మించారట. ఇక క్రోధ అనే ఆమెకు క్రోధవశ

గుణములు జన్మించాయి. అంటే పరమేశ్వరుడి యొక్క లక్షణాల్లో క్రోధమున్నది, ధైర్యమున్నది, క్రౌర్యముంది. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఈశ్వరుడి యొక్క విభూతులుగానే చెప్పారు. మరి ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా ప్రజాపతి సంతానంగా శరీరాలతో అవతరించాయని చెప్పడం అంటే సృష్టిలో ఉండే లక్షణాలు కశ్యప ప్రజాపతి కారణంగా శరీరాన్ని పొంది వచ్చినవి అని చెప్పటమే అన్నమాట. మరి ప్రధాని ఆమెకు సిద్ధులు పుట్టారు. క్రూర అనే భార్యకు సుచంద్ర, చంద్రకంత, చంద్రకాంత అనే వాళ్ళందరూ పుట్టారు. మరి భాగవతం చతుర్థ స్కందంలో ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయన్నమాట. మరి లిజినెస్, మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక అలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చోటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శంకరాభరణం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి ఓంకార నాదాలు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేందు మరి కద్రి మహర్షి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందామండి. మరికొంతకాలానికి మరి ఆయన భార్యలైన కద్రువ, వినతలు తమకు పుత్ర సంతానం కలగకపోవటం చేత సంతానాభిలాషతో మరి కశ్యపుడి దగ్గరకు వెళ్ళి ఆయన్ను సహస్ర వర్షములు సేవించారట. మరి వీళ్ళ సేవకు సంతోషించి ముందర కద్రువను అడిగాడు ఏం కావాలి అని. ఆమె తనకు 1000 పరాక్రమవంతులైన కొడుకులు కావాలి అని కోరుకుంది. తర్వాత వినతను అడిగితే ఆమె కద్రువులాని 1000 కంటే బలవంతులు 2 తనకు కావాలి అని కోరుకుంది. అసూయ అనేది అసలు సృష్టిలోనే ఉంది. తన సవతి అయిన కద్రువ ముందర ఏమి అడుగుతుందో చూసిన తర్వాత ఆమె కంటే పెద్దవరాన్ని తను అడగాలని ముందర వరమనేది కద్రువకు ఇమ్మంది వినత. మరి వినత కద్రువులకు మొదటి నుంచి కూడా ఒకరిపై మరొకరికి ద్వేషమే. మరి కశ్యపుడు వాళ్ల కోరిక తీర్చడం కోసమని తపస్సులోకి వెళ్ళిపోయాడు. తరువాత ఇంద్రాది దేవతలను తనకు సహాయకులుగా తీసుకుని పుత్రకామేష్టి యాగం చేశాడు. వీళ్ళందరి కోసం మిగతా భార్యలందరికీ సహజంగానే పుత్రులు కలిగారు. మరి వినత కద్రువులకు మాత్రం ఎందుకు కలగలేదు? మరి వారి సంస్కారం ఎటువంటిదో. ఇక పుత్రకామేష్టి యాగంలో కశ్యపుడు ఇంద్రాది దేవతలతో పాటు వాలకిల్యాది మునులు అనేక మందిని యాగానికి పిలిచాడు. ఆ వాలకిల్యాది మునులు కృశించిన శరీరాలతో వికారంగా ఉన్నారు. వీళ్ళు చిరకాలం నుంచి తపస్సు చేస్తున్నారు, కృశించిపోయి ఉన్నారు. వీళ్లకు అన్నం లేదు, నిద్ర లేదు, నీళ్లు తాగరు, తపస్సు తప్ప ఏదీ లేదు. అటువంటి వ్రతం ఒకటి అవలంబించి కృశించిపోయి వికారంగా ఉన్న ఆ మునులను చూసి ఇంద్రుడు నవ్వాడు. దాంతో ఇంద్రుడి మీద వీళ్లకు కోపం కలిగింది. ఆ మునులు తమను చూసి నవ్వినటువంటి ఇంద్రుడి కంటే 1000 ఎక్కువ బలసంపన్నులైన కొడుకు కశ్యపుడికి పుట్టాలని స్వాహకారంతో యజ్ఞం చేశారు. తనకంటే 1000 ఎక్కువ బలవంతుడైన కొడుకు కశ్యపుడికి పుడితే తన ఈ ప్రపంచంలో 2వాడైపోతాడు అని భావించి ఇంద్రుడు కశ్యపుణ్ణి శరణుజొచ్చాట. అయితే ఇంద్రుడు చేసిన అపరాధానికి వాలకిల్యాదులు చెప్పిన మాట నిజం కావాలి. అప్పుడు కశ్యపుడు వాలకిల్యాది మునులను ప్రార్థించాడు. మీ మాట నిజమే అగుగాక అని. కాని ఇంద్రుడి కంటే 1000 అధిక బలవంతుడైన కొడుకు నాకు పుడితే ఈ ఇంద్రుడికున్నటువంటి జగత్యూజత పోయి లోకం అస్తవ్యస్తమవుతుంది కదా. కాబట్టి వీరు చెప్పిన మాట నిజం అవ్వాలి. కాని ఇంద్రుడి వలనే దేవతాస్వరూపంలో గరుత్మంతుడు అని పక్షి రూపంలో పుట్టాలి. అతడు ఇంద్రుడి కంటే బలవంతుడు కావచ్చు, కాని పక్షిజాతికి ఇంద్రుడు అవుతాడు వాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ మధ్యన వైరం లేకుండా ఉంటుంది. ఇలా మీరు ఒప్పుకోండి అని వాలకిల్యాది మహర్షులను ఒప్పించి తను గరుడుని గరుత్మంతుడిని పుత్రుడిగా కన్నాడు కశ్యపుడు. మరి యాగ ఫలితంగా వినత కద్రువులిద్దరూ కూడా గర్భవతులయ్యారు. వాళ్ళిద్దరి గర్భాలలోంచి అండములు ఒక్కొక్కటి చెరొకటి పుట్టాయట. కశ్యపుడు తపస్సుకు

వెళ్ళిపోయాడు. వారి వినతా కద్రవలిద్దరూ కూడా ఆ అండాలను మృతభాండాలలో పెట్టి పూజ చేస్తూ జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు. మరి కొంతకాలానికి కద్రవ ఆరాధించుకుంటూ ఉండి ఆ అండం చిట్లి పగిలి దాంట్లోంచి శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనుంజయుడు, కాళీయుడు మొదలైన 1000 మంది నాగముఖులందరూ పుట్టారు. వినత తన గర్భాన పుట్టిన ఆ అండాన్ని చాలా కాలం వరకు కాపాడింది. కద్రువకు శూరులు, పరాక్రమవంతులైన సర్పాలు పుట్టాయని, పుత్ర సంతానంతో ఆమె సంతోషపడుతుందన్న దుఃఖం వినత భరించలేక తన వద్ద ఉన్న అండాన్ని పగులగొట్టింది. అప్పుడు అందులో నుంచి 2 అండాలు పుట్టాయి. ఆ 2 ఒకటి పగలు కొడితే అందులోంచి అసురుడు పుట్టాడు. మరి అసురుడు అంటే ఉరువులు లేనివాడు, తొడల నుంచి కాళ్ళు లేనివాడు. అండం పెరగకముందే ఆమె అండాన్ని పగలగొట్టడంతో శరీరం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. అతడు పుట్టగానే జ్ఞాని కాబట్టి, నీ తొందరతో నన్ను అందహీనుండి చేశావు, ఆ 2 అండాన్నైనా జాగ్రత్తగా కాపాడు అని తల్లితో చెప్పి వెళ్ళిపోయాడు. సూర్యుడికి సారథి అయ్యాడతడు. సప్తాస్వరధారూఢుడైన సూర్యుడు అసురుడిని తన సారథిగా పెట్టుకున్నాడు. ఇక 2 అండల్లోంచి గరుత్మంతుడు పుట్టాడు. వినతా కద్రువులకు ఒకళ్ల మీద మరొకరికి మాత్సర్యం చాలా ఉంది. అసూయాగ్రస్తులు. మరి వాళ్ళకొకనాడు చిన్న విషయం పైన అర్థం లేని వివాదం ఒకటి జరిగింది. అదేంటంటే దూరంగా వారిద్దరూ ఒక అశ్వాన్ని చూశారు. దాని తోక నల్లగా ఉంది, ఎంత బాగుందో అని కద్రువంది. తెల్లగా ఉంది అని వినత అంది. తెల్లగా ఉంటే నల్లగా ఉందంటావేంటి అంది ఈవిడ. మరి ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసీగా ఉండాలి అని పందెం కట్టుకున్నారు ఇద్దరు. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే తోక నల్లగా కనబడింది. అయితే ఈ పందానికి ముందు కద్రువ తన కుమారుల్లో ఒకరిని పిలిచి పందెం విషయం చెప్పి అతడితో, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి అశ్వం తోక పట్టుకుని వ్రేలాడి తోక నల్లగా కనబడేటట్లు చేయి, అప్పుడే నేను గెలుస్తాను అంది. ఆ విధంగా కద్రువ మోసంతో పందెం గెలిచింది. వినత ఓడిపోయి కద్రువకు దాసి అయ్యింది. గరుత్మంతుడు పుట్టేదాకా వినత కద్రువకు దాసీగానే ఉంది. ఆవిడ ఆజ్ఞలను ఈమె పరిపాలిస్తూనే ఉంది. మరి పురాణాల్లో ఉన్నాయి కదా, అందరికీ కూడా తెలిసిందే కదండి. మరిన్ని విశేషాలను తిరిగి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. లిజినెస్ మరాలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భీమవరం నుండి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణువారందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అమ్మ నువ్వు చెప్తున్న మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం సతీ అనసూయ చిత్రం నుండి ఎన్ని జన్మల ఎన్ని నోములు అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు, మాలతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. కామేశ్వరరావు గారు, మాలతీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా ముద్దుల మనవరాలు కట్టమూరు నయనిక మరి హైదరాబాద్ బొల్లారులో పుట్టినరోజు జరుపుకుంటుంది. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి మావయ్య, పాలూరి వంశీ, అత్త దీప్తి, బావ మరి విశ్వకుమార్, తాతయ్య కామేశ్వరరావు, గురునాథరావు, అమ్మమ్మ మాలతి, అంతేకాకుండా అపురూప స్నేహమాల మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండా రండి. మరి ఈరోజు హైదరాబాద్ బొల్లారులో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కట్టమూరు నయనికాకి మరి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి నయనిక, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బంగారు కళలు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి హైదరాబాద్ బొల్లారు నుండి కట్టుమూరి స్వాతి గారు, సందీప్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి విజయమామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు మా అమ్మాయి కట్టమూరి నాయనిక పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నాన్న సూర్యనారాయణ గుప్తా, అమ్మ స్వాతి, అక్క చక్రిక, తాతయ్య కట్టుమూరి కామేశ్వరరావు గారు, నానమ్మ పద్మావతి, బాబాయ్ పవన్, పిన్ని లక్ష్మి, సిద్ధిక్ష, మోక్షజ్ఞ, అంతేకాకుండా మరి కట్టుమూరి వారి కుటుంబ సభ్యులు అందరి తరపు నుండి కూడా నాయనికకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండా నాయనిక, మరి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి నాయనికకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి నాయనికను ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నీకోసం ఒక చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించు.

లిజినెస్, మరి చక్కని పాటైతే వినేశాం కదండి. ఇక అలానే నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. మరి మన తలరాతను కూడా మార్చగలిగే దాన ధర్మాల గురించి తెలుసుకుందాం. మరి రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఒక పచారి దుకాణాన్ని నడిపిస్తున్నాడు. అతడు తన దుకాణం ముందుకొచ్చిన ఏ బిచ్చగాడికైనా తన దుకాణంలో తనకు చేతికి అందిన ఏ దేనినైనా సరే దానం చేసేవాడు. అది ధనం రూపంలోనూ, వస్తు రూపంలోనూ, బియ్యం రూపంలోనూ, పండ్ల రూపంలోనూ, అలా తన చేతికి దొరికిన దాన్ని దానంగా ఇచ్చేవాడు. అలా తన దుకాణం ముందుకొచ్చిన ప్రతి బిచ్చగాడికి తప్పనిసరిగా దానం చేసేవాడు. అలా రామయ్య దుకాణం ముందు దానం కోసం వచ్చే బిచ్చగాళ్లలో రంగయ్య అనే బిచ్చగాడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. అదేంటంటే అతను తాను రోజంతా బిచ్చం రూపంలో తాను పొందిన మొత్తాన్ని ఆ రోజు తనకు అవసరమైనంత మాత్రమే తన వద్ద ఉంచుకుని మిగిలిన దాన్ని ఊరి చివరిన చెట్టు కింద ఉండి స్వతహాగా తాము ఏమీ సంపాదించుకోలేని కుంటి గుడ్డి వాళ్లకు దానంగా ఇచ్చేవాడు. మరి ఈ విషయాన్ని రామయ్య దుకాణంలో పనిచేసే గుమస్తా అనుకోకుండా ఒకసారి గమనించడం జరిగింది. ఆ గుమస్తా తన యజమాని అయిన రామయ్యతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకు రామయ్య అతడు తన వద్ద అదనంగా ఉన్న బియ్యాన్ని వారికి ఇచ్చి వారి నుండి ఎంతో కొంత ధనాన్ని తీసుకుని ఉంటాడు అని అనగా, లేదు లేదు, అతను అలా ఏం తీసుకోకుండానే వారికి అతడు వాటిని దానంగానే ఇచ్చేశాడు అని అనగా, ఆశ్చర్యపోయిన రామయ్య ఇది నిజమా కాదా అని పరీక్షించాలి అనుకున్నాడు. అలా రామయ్య మరుసటి రోజు తానే స్వయంగా వెళ్ళి అక్కడ జరుగుతుందంతా చూసి ఆశ్చర్యపోయి అలా ఎందుకు చేస్తున్నాడు, బిచ్చగాడిని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. మరి మరుసటి రోజు బిచ్చం అడగటానికి వచ్చిన రంగడికి ఒక అరటి పండును దానంగా ఇస్తూ, ఈ అరటి పండును ఏం చేస్తావు అని అడిగాడు రామయ్య. అందుకు రంగడు, ఈ పండును నేను సగం తిని మిగతా సగాన్ని బిచ్చం ఎత్తుకోలేని ఇంకొకరికి ప్రతిఫలం ఆశించకుండానే దానంగా ఇస్తా

అయితే మరి ఒక అరటిపండు నీకే కడుపు నింపదు కదా, అలాంటి అరటిపండులు తిరిగి సగం ఎందుకు దానం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు రంగడు, నేను రోజంతా బిచ్చం ఎత్తుకోగా వచ్చిన దానిలో నుండి తప్పనిసరిగా సగభాగాన్ని దానం చేస్తాను, అది నా ధర్మం అన్నాడు. అందుకు రామయ్య, అలా చేయడం వల్ల నీకొచ్చే లాభమేంటి అని అడగగా, మరొక రోజు నేను బిచ్చం అడగటానికి ఈ వీధి చివర ఉన్న ఒక పెద్ద ఆయన ఇంటి ముందు నిల్చుని బిచ్చం అడిగా. మరి నా కేక విన్నా ఆ ఇంటి పెద్ద ఆయన, ఏమేవ్ ఇదిగో 3 జన్మల బిచ్చగాడొచ్చాడు, వాడికి ఎంతో కొంత బిచ్చ ఇచ్చి పంపు అని అన్నాడు. అది విన్న నాకు ఆశ్చర్యం వేసి అదే విషయాన్ని ఆయనతో అడిగాను. అయ్యా, ఎందుకు మీరు నన్ను 3 జన్మల బిచ్చగాడు అని అంటున్నారు అని అడగ్గా, అందుకు ఆ పెద్ద ఆయన ఇలా సమాధానమిచ్చాడు, నీవు గత జన్మలో కూడా బిచ్చగాడివి, ఆ జన్మలో నీవు నీకు భిక్షంగా వచ్చిన మొత్తాన్ని ఎవరికీ దానం చేయకుండా నీవు నీ కడుపుకు మాత్రమే తినడం జరిగింది, అది మహాపాపం, అందువలనే ఈ జన్మలో కూడా తిరిగి నీవు బిచ్చగాడిగానే పుట్టావు. మరి ఈ జన్మలో కూడా నీకొచ్చిన బిచ్చాన్ని మొత్తం నీవు మాత్రమే తింటున్నావు, కాబట్టి రాబోయే జన్మలో కూడా నీవు తిరిగి భిక్షగాడిగానే పుట్టబోతావు, అందుకే నేను అలా నిన్ను 3 జన్మల భిక్షగాడు అని అనడం జరిగింది అని తెలియజేశాడు. అంటే ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా ఇతరులకు సహాయం చేయకపోవడం మహాపాపం అని నాకు అర్థమైంది. అందుకే అప్పటి నుండి నేను సంపాదించిన దేనినైనా సగభాగాన్ని దానంగా ఇస్తూ నా ధర్మాన్ని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాను అని చెప్పాడు. మరి మనం కూడా స్తోమత కలిగిన వారైతే తప్పనిసరిగా అవసరమైన వారికి తప్పనిసరిగా సాయం చేసి మీ జన్మకు సార్థకం చేసుకోవాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలా నేనడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 19 నాకు అత్యంత అభిమానమైన గాయని మణుల్లో ఒకరైనటువంటి శ్రీమతి పొరయత్తు లీలా గారి జయంతి, అంటే పి లీలా గారి జయంతి, ఆమెకు నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి లీలమ్మ గారు ఎన్టీఆర్ గారు నటించిన మన దేశం చిత్రం ద్వారా మన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆమె గాయకురాలుగా మనకు తన గానామృతాన్ని అందించడంతో పాటు 1968 మహానటి సావిత్రి గారు నిర్మాతగా మరియు దర్శకురాలుగా తీసినటువంటి చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీత దర్శకురాలుగా కూడా సేవలందించి తన సంగీతామృతం కూడా అందించి పేరు తెచ్చుకున్నారు. ఆమె సంగీత ప్రపంచానికే గురువు గారైన ఘంటసాల మాస్టర్ గారికి ఉత్తమ శిష్యురాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక తొలినాళ్లలో మాస్టర్ గారితో పాటు లీలగారు కూడా విజయ సంస్థ వారి ఆస్థాన గాయనీమణిగా సేవలందించారు. ఎన్నో భాషల్లో పాటలు పాడినటువంటి లీలగారు ఒక మన తెలుగులో దాదాపుగా 15,000 సుమారుగా పాటలు ఆలపించిన లీలగారి కోసం చెప్పాలంటే చాలా విషయాలున్నాయంటున్నారు. మరి సమయాభావం వల్ల నాకు తెలిసిన విషయాలన్నీ తెలియజేయలేకపోతున్నానంటున్నారు. మరోమారి నివాళి తెలియపరుస్తూ మరి ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రంలో జీవిత పరమార్థాన్ని అద్భుతంగా తెలియజేసిన పాట, మరి ఆ పాట వచ్చేసి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ చిత్రం నుండి మరి మన పొరయత్తు లీలమ్మ గారు పాడినటువంటి పాట రచన కొసరాజు, సంగీతం రాఘవయ్య చౌదరి గారు, సుసర్ల దక్షిణమూర్తి గారు. మరి నీవెవరో, నీ జన్మం ఏదో తెలుసుకుని ఓ జీవా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళానీ నటమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అని చెప్పి అంటున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి అందరూ కూడా సమ్మర్ టిప్స్ పాటించండి అని చెప్పి అంటున్నారు. బయట ఫుడ్స్ ఏం తినకండి, జంక్ ఫుడ్స్ ఏం తినకండి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి అని చెప్పేసి, మరి సమ్మర్ టిప్స్ అన్ని కూడా పాటించండి రెగ్యులర్గా అని చెప్పి అంటున్నారు. అలానే బలే తమ్ముడు చిత్రం నుండి ఇద్దరి మనసులు ఒకటాయి అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి భార్గవ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి భార్గవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ప్రోగ్రామ్స్ అయితే మేము రెగ్యులర్గా వింటూ ఉంటాము అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ టైం ఎస్ఎంఎస్ చేస్తున్నారట. మరి ఈరోజు మా కోసం మరి మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మ్యామ్ అంటున్నారు. మరి ప్రజాపతి కశ్యప మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలాని నమో వెంకటేశాయ చిత్రం నుండి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరలే మీరు చెప్పిన మంచి మాట చాలా బాగుంది, నీరు పల్ల మెరుగు నిజం దైవ మెరుగు, చాలా చక్కని మాట చెప్పారంటున్నారు. అలానే ఈరోజు మా కోసం శ్రీ ఆంజనేయం చిత్రం నుండి ఊరేగి రావయ్య అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు చాలా చక్కని పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో రచ్చబండ అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. వారం రోజులైనా బర్రెజాడ దొరకలేదు. బల్లయ్య, మల్లికాంబ మెతుకు ముట్టకుండా బర్రె కోసం వెదకని చోటులేదు. అడగని దేవుడు లేడు. ఊళ్ళో సహకరించేవారు కొందరైతే పెద్ద మల్లయ్యకు గిట్టని వాళ్లు మాత్రం మల్లయ్య, మల్లికాంబ ఇద్దరూ కలిసి పటేల్ గౌడిబర్రెను 20,000 రూపాయలకు అమ్ముకుని ఇలా నాటకమాడుతున్నారని, ఆ వచ్చిన డబ్బుతో కొడుకు చేత పట్నంలో వ్యాపారం చేయిస్తున్నారని ప్రచారం చేశారు. మరికొందరు ఈ విషయాన్ని పటేల్ చెవిలో గట్టిగా ఊదేశారు కూడా. అగ్గిమీద గుగ్గిలిల్లా మండిపోయిన పింజారి భద్రయ్య రేపొద్దున్నే రచ్చబండకాడికి పెద్ద మల్లయ్యను పంచాయతీకి తీసుకురమ్మని బాగా పొద్దుపోయిన తర్వాత పాలేరుతో కబురు పంపించాడు. పంచాయతీ అనేసరికి పెద్ద మల్లయ్యకు వళ్లంతా చెమటలు పట్టాయి. గుండె దడదడలాడసాగింది మల్లికాంబకు. పింజారి భద్రయ్య రేపొద్దున్న రచ్చబండకాడ పంచాయతీ పెట్టాడే, నన్ను రమ్మంటాడు. ఆయన బర్రెను 20,000 రూపాయలకు అమ్ముకున్నావట అంటూ వలవల ఏడవసాగాడు. ఇదెక్కడ అన్యాయమయ్యా? మనం ఎక్కడ ఎవరికి అమ్ముకున్నాము చెప్పమందాం. నేను కూడా పంచాయతీ కాడికొస్తాను. పదయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అసలే గుండెపోటు మనిషివి. బయట తలుపు చప్పుడైతే ఎవరా అని చూస్తున్న వాళ్ళిద్దరికీ ఊరి పెద్దలు ఎడ్ల శివయ్య, పులి దుర్గయ్య వాళ్ళకు కనిపించారు.

రాండ్రి రాండ్రి, ఇలా కూర్చోండి. పటేల్ పంచాయతీ అంటూ పిలుస్తున్నాడు. మీరు మాకు మాట సాయంగా నిలబడాలి. ఇద్దరు భార్యాభర్తలు ఒక్క గొంతుకులా చెప్పుకున్నారు. శివయ్య మామా, నువ్వు చూసావు కదా, నేను రోజంతా పశువులు వెంబడి తిరిగేవాణ్ణి కదా. భార్య తప్పిపోయిందంటే నన్నేం చేయమంటావు చెప్పు. నేను అమ్ముకోలేదు తర్కయ్యా అంటూ

మీరిద్దరూ భద్రయ్యకు బర్రె పారిపోవడంలో మా తప్పేమీ లేదని సమజ్ చేయండి. జర సముదాయించి చెప్పండి, మమ్మల్ని ఈ గండం నుండి గట్టెక్కించుండ్రి, మీ ఇద్దరిని ఆ దేవుడే పంపించాడు అంటూ మల్లికంబ చేతులు జోడించి ప్రాధేయపడసాగింది. రచ్చబండకాడ పంచాయతీ అంటే ఒత్తగానే అవుతుందే మల్లక్క, అందుకు కొంత జమానత్ పెట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు గాని మన మాటకు కట్టుబడదు అంటూ మెల్లగా నెసిగాడు ఎట్ల శివయ్య. అవునన్నట్లుగా తలూపాడు పులితర్గయ్య. మల్లయ్య, మల్లికాంబ మ్రానుపడపోయిన మనుషుల్లా ఒకరి ముఖాల్లోకి ఒకరు బేలగా చూసుకున్నారు. గుడ్డి దీపం వెలుగులు వాడి కళ్లల్లో దాగున్న భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇది గమనించిన పులి దర్గయ్య, ఒరే పెద్ద మల్లయ్య, ఖర్చుకు భయపడితే పంచాయతీలో ఎలా నెగ్గగలుగుతావు? పంచాయతీ అంతా అయిన తరువాత మమ్మల్ని చూసుకుందుగాని, ముందు జమానతుగ్గాను ఓ 5,000 రూపాయలు తీసుకురండి అంటూ భుజాల మీద వేసుకున్న కొండవాల్ని దులుపుకుంటూ వెళ్లిపోయాడు శివయ్య, దర్గయ్య. ఊళ్ళో రచ్చబండకాడ జరిగే పంచాయతీల్ని తన 60 ఏళ్ల వయసులో ఎన్నో చూశాడు. కాని తాను ముద్దాయిగా వెళ్లడం అంటేనే పెద్ద మల్లయ్యకు ఏదో తెలియని వణుకు గుండెల్లో పుడుతుంది. ఇది గమనించిన మల్లికాంబ భర్తకు ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తోంది. కాని పెద్ద మల్లయ్యకు పేంజారి భద్రయ్య పెట్టబోయే పంచాయతీ అంటేనే నరం మీది వ్రణంలా సెలుపుతూ బాధిస్తుంది. మల్లికాంబ జమన పెట్టడానికి మన కాడ అంత డబ్బు ఎక్కడుండే? అంత డబ్బు పెట్టి పంచాయతీలో కూర్చుంటే భద్రయ్య పెద్ద మనుషులు కట్టుకుని మనల్ని కింద మీద చేసి మనకు అన్యాయం చేస్తాడనిపిస్తుందే. శివయ్య, దర్గయ్య మన తరపున మాట్లాడతామన్నారు కదయ్యా, నువ్వేం భయపడకు. పంచాయతీకి జమానత్ పెట్టడానికి గాను ఇదిగో నువ్వు కట్టిన తాళిపొట్టు నా మెడలో ఉండనే ఉంది, దీన్నే వాళ్ళ కాడ జమానతుగా పెడతాను. నీకన్నా నాకు ఇదేమంత ముఖ్యం కాదు, స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా పలికింది మల్లికాంబ. మన గ్రహచారం బాగాలేక ఎన్నో బాధలనిపించాం, శక్తినంతా భూమికి దారపోసాం, చివరకు భూమి కూడా అమ్ముకున్నాం. అయినా మనం రెండు లేకుండా బతకలేకపోతున్నాం. బర్రెను అమ్ముకున్నానని మన ఊరి వాళ్లే నన్ను ఒక దొంగను చేశారు మల్లికాంబ. ఇక ఈ పిల్లల మరి పెద్ద మల్లయ్య, బతికినా ఒకటే చచ్చినా ఒకటే అంటూ మల్లికాంబ వెళ్ళు తలపెట్టుకుని పసిపిల్లాడిలా ఏడవసాగాడు. ఏడవకయ్యా, మనకు గిట్టనోళ్ళు పటేలకు అబద్ధాలు చెప్పి మనల్ని పంచాయతీలో నిలబెట్టినంత మాత్రాన మనకేం చిన్నతనం కాదయ్యా. నలుగురి ముందు న్యాయం చెప్పమని కొంగుపరుస్తాను, న్యాయాలు చెప్పడానికి నలుగురున్నారు, ఆ పైన దేవుడున్నాడు. ఇదిగో ఈ అంబలి తాగి పడుకో అయ్యా. రాత్రంతా ఊర్లో కుక్కల అరుపులు, దూరంగా నక్కల కూతలు, పెద్దమ్మ గుడికాడి మర్రి చెట్టు మీద వాలిన గబ్బిలాల హోరు ఊరంతా సద్దుమణికే వరకు వినిపిస్తూనే ఉన్నాయి. పెద్ద మల్లయ్య మాత్రం ఏదో బాధగా సుడులు తిరుగుతూ ఆ చిన్న గడిమంచెల్లో బర్లుతూనే ఉన్నాడు. ఏ అర్ధరాత్రికో కానీ నిద్రపట్టినట్టు లేదు. మల్లికాంబ మగత నిద్రలో కూడా మల్లయ్య ఒళ్ళు తడిమి చూస్తూనే ఉంది. ఇంకా తెల్లవారడానికి మరో 2 జాములు మాత్రమే బాకి ఉన్నాయి. బయట నుండి వావరు పొరుగును పొరుగును వస్తున్న అలికిడవుతోంది. ఓ పెద్ద మల్లయ్య, మల్లక్క అంటూ లింగయ్య పిలుపు విన్న మల్లికాంబ దిక్కున లేచి తలుపు గడియ తీసి ఎదురుగా నిలబడ్డ లింగయ్యతో, ఏంది లింగయ్య, ఏంది అంటూ ఆదుర్దాగా అడిగింది. తీయవ్వా, భద్రయ్య గౌడి బర్రే రాత్రి దొడ్డిగాడికొచ్చింది, ఎక్కడికి పోయినావే దొంగముండా అని 2 తగిలించి మెడకు తగులు తగిలించి, ఇదిగో భద్రయ్య ఇంటికి తొలుకుపోతున్నా, ఈ సంగతి మీకు చెప్పి పోదామని ఇటొచ్చాను, పెద్ద మల్లయ్యను రంది పెట్టుకోకమను అంటూ బర్రె తలుగును గట్టిగా పట్టుకున్న లింగయ్య యమధర్మరాజులో నిలబడ్డాడు. మల్లికాంబ ఒక్క ఉదుటిని లోపలకు పరిగెత్తి, అయ్యా అయ్యా, బర్రె దొరికిందయ్యా, లింగయ్య పట్టుకొచ్చాడు చూడు, నువ్వు దొంగవు కాదు, మనం బర్రెను అమ్ముకోలేదు,

అంటూ గడి మంచంలో పడుకున్న పెద్ద మల్లయ్యను నిద్ర నుండి లేపటానికి గట్టిగా ఊపసాగింది. కానీ శాశ్వతంగా కండుమూసి ఏ రాత్రో దీర్ఘశ్వాస వదిలిన పెద్ద మల్లయ్య నిర్జీవంగా కింద పడిపోయాడు. అయ్యా అయ్యా, ఎంత పని చేశావయ్యా, పంచాయతీ నీ ప్రాణాలు తీసిందా? ఒరే పింజారి భద్రయ్య, నా మొగుడి చావుకు నువ్వేరా కారణం. లింగయ్య సాయం పట్రా, నా మొగుడి శవాన్ని రచ్చబండ కాడపెట్టి జరిపిద్దాం పద అంటూ మల్లికాంబ ఆడ శివంగిలా గర్జిస్తూ గాండ్రీస్తూ కేకలేస్తుంటే లింగయ్య చేతిలో కట్టిబడి ఉన్న గౌడి బర్రే గావు పట్టినట్లుగా మెడకు కట్టిన తొలుగును తాళిబొట్టులా తుపుక్కును తెంపుకుని కొమ్ములు ఆడిస్తూ పింజారి భద్రయ్య వైపు పరుగు లంఘించుకుంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో రెచ్చబండ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బాణ రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీలక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీలక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం మధ్యాహ్నం 12 గంటలు.
1: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
0: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
1: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి,
0: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజు షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం సెల్ 9866742558

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4. మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: ఇప్పుడు భీమవరంలో NABH వారిచే గుర్తింపు పొందిన వినాయక హాస్పిటల్ నందు డాక్టర్ సాగిరాజు గజపతిరాజు MS జనరల్ సర్జరీ, PDCCA సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జి మౌనిక MBBS MD జిప్మర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, వారితో పాటు డాక్టర్ సాగిరాజు దివ్యతేజ MS OBG, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలకు టోటల్ లాప్రోస్కోపిక్ హిస్టెరెక్టమీ, లాప్రోస్కోపిక్ ఒవేరియన్ సిస్టెక్టమీ సర్జరీస్, గర్భసంచి ఆపరేషన్స్ చేసి 24 గంటల్లో డిశ్చార్జ్ చేయబడును, నార్మల్ డెలివరీస్ చేయబడును, 24 గంటలు ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, అంబులెన్స్ సౌకర్యం కలదు. వినాయక హాస్పిటల్, సునీల్ స్కాన్ సెంటర్ ఎదురుగా, జేపీ రోడ్, భీమవరం.
2: After a short break, welcome back to Mahila. My listeners, ఇవాల్టి మహిళలో మొట్టమొదటిగా మనం తెలుసుకునే విషయం ఏంటంటే సైమన్ బెల్స్. ఒలింపిక్ వివరాలు ఆసక్తిగా తెలుసుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు సుపరిచితమైన పేరు. ఈ 19 ఏళ్ల అమ్మాయి ఇటీవలే ఆల్రౌండ్ జిమ్నాస్టిక్ విభాగంలో స్వర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించింది. బైల్స్ విజయంతో అమెరికా వరుసగా 4వ సారి ఆల్రౌండ్ విభాగం స్వర్ణం సాధించి చరిత్ర తిరగరాసింది. సైమన్ బెల్స్ కి మాత్రమే ఆ సత్తా ఉందనుకుంటే అలా కాదు. ఇదే పోటీలో రజతం గెలిచిన ఆలీ రైస్మన్ కూడా అమెరికా అమ్మాయి. వీళ్ళిద్దరే కాదు, మహిళా జిమ్నాస్టిక్ క్రీడాకారిణుల కోసం అమెరికా నుంచి వచ్చిన మరో 3 కలిసి బృంద విభాగంలో స్వర్ణం సాధించారు. ఇలా బృంద విభాగంలో స్వర్ణం సాధించడం ఆ దేశానికి ఇది వరుసగా 2వ సారి. ఇంతకీ 2001 వరకు ఒక్క పతకం కూడా సాధించడమే గగనం అనుకున్న బృందం ఇది. కేవలం 20 ఏళ్లలో అతిలోక విజేతగా ఎలా మారింది అనుకుంటున్నారా? వీటికి ఏకైక కారణం మార్తా కారోలి. అసలు ఇంతకీ ఎవరేమే తెలుసుకుందాం. అమెరికా మహిళా జిమ్నాస్టిక్ సమన్వయకర్త. ఆమె భర్తతో కలిసి అమెరికాలో ప్రత్యేక శిక్షణా కేంద్రం స్థాపించారు. కొద్ది కాలంలోనే వీరి పేరు ఆ దేశంలో మారుమోగింది. అప్పటి వరకు కనీసం ఒక్క పతకమైనా సాధించలేని అమెరికా జిమ్నాస్టిక్స్ బృందాన్ని 7 ఏళ్లలో 44 ప్రపంచ ఒలింపిక్ పతకాలు అందుకునేలా చేసిందామె. 2012లో 4 పతకాలు, తాజా ఒలింపిక్స్ లో ఇప్పటికే అందుకున్న 3 చేరిస్తే 51 పతకాలు. ఇవన్నీ ఆమె శిక్షణ ఫలితమే. ఏమిటామె ప్రత్యేకత అంటే, అమెరికాలోని జిమ్నాస్టిక్ శిక్షణా కేంద్రాలన్నిటినీ కేంద్రీకృత వ్యవస్థ కిందకు తీసుకురావడం, ఏడాది మొత్తం క్రీడాకారులకు శిక్షణ ఉండేలా చూడటం, జిమ్నాస్టిక్ చేసేటప్పుడు క్రీడాకారిణి చిటికిన వేలు

నుంచి తల వెంట్రుక దాకా ప్రతి దాని కదలిక ఎలా ఉండాలో నిర్దేశించడం, ఇవే ఆమె విజయానికి కారణాలు అంటున్నారు. వీటితో పాటు అప్పటికే పేరున్న వారిని కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి, అనామక వర్గాల నుంచి ప్రతిభను గుర్తించి పైకి తీసుకురావడం ఆమె ప్రత్యేకత. 5 ఏళ్ల కిందట సైమన్ బెల్స్ ని అలాగే గుర్తించారామె. తమ క్రీడాకారిణుల కంటే చురుగ్గా ఉండే మార్తా గారి వయసు ఎంతో తెలుసా? 73 ఏళ్ళంటండి. మరి లిసనర్స్, మార్తా కారోలి గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకున్నారు కదా మహిళల్లో. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
1: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
2: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
1: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
2: వినండి, మరి వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4.
3: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహిళలో ఈ చీర చూస్తే నోరు కట్టుకోలేరు. మరి ఆ చీర గురించి విశేషాలు అయితే తెలుసుకుందాం. తన అత్తగారి పుట్టినరోజున ప్రత్యేక కానుక ఇవ్వాలని నా వద్దకు వచ్చారు. అత్తగారికి పైతాని చీరలంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆ చీర, దాంతోపాటు ఆమె పెట్టుకునే నగల ఫోటోలు చూపించారని, చీర కేక్ ఆలోచనకు నాంది ఎలా పడిందో చెప్పారు 27 ఏళ్ల తన్వి. 1.75 కేజీల బరువున్న ఈ కేక్ ను ముట్టుకోకుండా చూసిన వాళ్ళకి అందంగా మడత పెట్టిన చీరలానే కనిపిస్తుంది. బంగారు రంగు జరి ఉన్న పవిటి మీద రంగురంగుల నెమలి మోటిప్స్ చీర మడతల్లో కనిపిస్తాయి. అలాగే ఈ చీర మీద ముత్యాలతో తయారైన కొల్హాపూరి చోకర్ నెక్లెస్ సెట్, నాట్ అంటే మహారాష్ట్ర మహిళల ముక్కు పొడక కూడా ఉన్నాయి. అసలు కేక్ ఎలా తయారైందంటే, వెన్నెలా చాక్లెట్ చిప్ కేక్ ఇది. ఈ కేక్ తయారీలో గుడ్డు ఉపయోగించలేదు. ఈ కేక్ బేక్ చేసేందుకు 3 గంటలు, అలంకరించడానికి 8 గంటల సమయం పట్టింది. కేక్ ను ఇలా అలంకరించడాన్ని షుగర్ క్రాఫ్ట్ అంటారు. చీర పవిట కొంగు మీద తినదగిన బంగారు రంగును హ్యాండ్ పెయింట్ చేశాను. ఈ కేక్ తయారీలో విశేషం ఏంటంటే, ఇందులో ఎటువంటి అచ్చుల్ని ఉపయోగించలేదు. ఫోన్లో చూసుకునే వరకు ఈ శారీ కేక్ గురించి ఇలా ప్రచారం జరుగుతుందనేది తెలియదు. అది చూసాక మాత్రం మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. చాలా గొప్పగా అనిపించింది కూడా అన్నారు తన్వి పల్శీకర్. ఇదొక్కటే కాకుండా ఓడ్కా బాటిల్స్, ఇంకా పలు రకాల థీమ్స్ తో కేకులు కూడా తయారు చేశారు ఈవిడ. మరి లిజనర్స్, తన్వి పల్శీకర్ గురించి అయితే చాలా విశేషాలు తెలుసుకున్నారు కదా. మరి మహిళల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహిళలో మొలకెత్తిన విత్తనాలు తింటే పుట్టెడు పోషకాలు లభిస్తాయన్నది నిపుణుల సూచన. అలాంటి మొలకలను నేరుగా తినకుండా రుచికరమైన పదార్థాలను వండుకుని తింటే ఇంకెంత బాగుంటుందో కదూ. మరి అలా మొలకెత్తిన విత్తనాలతో తయారు చేసిన కొత్త రకం వంటకం గురించి ఇవాళ తెలుసుకుందాం. వంటకం పేరు వచ్చేసి మొలకల చట్నీ. మరి ఆ చట్నీకి కావలసిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు పెసర మొలకలు, 2 రెబ్బలు వెల్లుల్లి, నిమ్మకాయంత చింతపండు, చిన్న ముక్క అల్లం, 1 ఉల్లిపాయ, 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 1

టేబుల్ స్పూన్ ధనియాలు, 4 పండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సరిపడా ఉప్పు, నూనె. మరి లిజనర్స్ కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి సన్నగా తరగాలి. బాండీలో నూనె వేడి చేసి కందిపప్పు, ధనియాలు, పండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచాలి. బాండీలో మిగిలిన నూనెలో తరిగిన వెల్లుల్లి, ఉల్లి, అల్లం ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. బాండీలో మొలకలు వేసి దోరగా వేయించి తీయాలి. అన్ని చల్లారాక మొదట కందిపప్పు, ధనియాలు, పండు మిరపకాయలు, కరివేపాకు, చింతపండు, ఉప్పు మిక్సీలో వేసి తిప్పాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం, ఉల్లి మిశ్రమం వేసి తిప్పాలి. చివర్లో మొలకలు వేసి పలుకుగా మారాక తీసి వేడి అన్నంతో తినాలి. అంతేనండి, రుచికరమైన మొలకల చట్నీ అయితే మీకోసం రెడీ అయిపోతుంది. మరి లిజనర్స్, మీరు కూడా లేట్ చేయకుండా ఈ వంటకాన్ని అయితే ట్రై చేసేయండి. ఇవండి వాటి మహిళల విశేషాలు. మరి మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: బిజీ లైఫ్ లో సరదాగా కబుర్లు చెప్పే వారి లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా. సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.
3: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

0: ఎల్జి, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119 93.

0: FM 90.4.
1: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్లు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్లు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి ఇప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిలో దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాయిష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సొలిజనాస్, మరి 3 నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి కొన్ని విషయాలైతే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలో బయటకు పంపకండి.
2: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి రెండేళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడీ వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయం అయిపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా

తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: After a short break, welcome back to Ayushman Bhava. లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 1 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి వాసన శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తిను బండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పులకు స్పందించరు, చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు, ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించిన వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టన వేలు మీదో చేతులు ఊపుతూనో గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 ఏళ్ల వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది

0: సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్ళు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్యభరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి, ఉత్పత్తి చేసి, అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంకు ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
1: అమర్ బిహాన్ బ్యాంక్ ఆరంభ కొరవారు ఉద్దేశం
2: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
3: మా విత్తనాల బ్యాంకు వల్ల మాకు మళ్లీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు, కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
0: విత్తనాల బ్యాంకుని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం

0: భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానం ఏదైనా ఉంటే దాన్ని కూడా రాయాలి.
1: జన్ డిమాండ్ వచ్చే సీడ్ రాక్ అయితే సీడ్ డిమాండ్ వచ్చేసి జన్ ప్లాంట్ ఆమె కాణ కూర్చోకి జన్ అంబర్ సీడ్ ప్రొడ్యూసర్ మన వచ్చాను.
2: సీజన్ మొదలయ్యే ముందు మేము రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాల్ని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని
1: కోరుతాం. జన్ బిహన్టా బికుచు ప్రకృతి ఆమర్ జతె రిక్వైర్మెంట్ ఆసుచే ఆమె కాణ కర్సు తార్ పూర్వ వర్ష మనకి ప్రతి వర్ష పాపాకి 40 50
2: వేరువేరు గ్రామాల రైతులు తమ ఎంపికను కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకు కి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్ళు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళు అడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
0: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
2: గిరాకీ తక్కువన్న సాంప్రదాయక రకాల్ని విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్తు లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకున్నా వాళ్ళు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
0: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి 2 మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకు కి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరుచేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్ అంటించిన డబ్బాల్లో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగులు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
3: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పు ధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
0: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడా విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
2: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
0: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంకుని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు.

0: కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయిక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి, దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణా సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
1: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
0: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
0: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నెంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడు మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నారు. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000012552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
0: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
0: ఈ సమ్మర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో గాలి కలుషితమైతే ప్రాణాలకి ముప్పు అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనిషి ఆహారం లేకపోయినా చాలా రోజులు బ్రతకగలడు, నీరు లేకపోతే కొన్ని రోజులే బ్రతకగలడు, కానీ స్వచ్ఛమైన వాయువు లభించకపోతే మాత్రం ప్రాణం నిమిషాల్లోనే అనంత వాయువుల్లో విలీనమైపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. ముక్కుకు చేతురుమాలు అడ్డుపెట్టుకున్నంత మాత్రాన కలుషిత వాయువు ముక్కు రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులను చేరకుండా ఉంటుందా? ఇలా ఎన్ని నిమిషాలు ఆపుకోగలం? కొన్ని నిమిషాల తర్వాతైనా చేతురుమాలు తీసేయాల్సిందే. మనిషి చేస్తున్న తప్పులే వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వేల సంఖ్యలో నగరాలు, పట్టణాల్లో స్థాపిస్తున్న పరిశ్రమల వల్ల గ్రామీణ ప్రాంతాల పర్యావరణం కూడా దెబ్బతింటోంది. చైనాలో 2005 నవంబర్ 27న డాంగ్ఫింగ్ బొగ్గు గనిలో బొగ్గు దగ్ధమైంది. వాయు కాలుష్యం సంభవించి దాదాపు 146 మంది చిన్నపిల్లలు మరణించారు. హిందూ మహాసముద్రంలో కొమరో దీవుల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అగ్నిపర్వతాలైన మౌంట్ కత్తులు పేలింది. దీని ప్రభావం వల్ల నీరు కలుషితమైంది. 100,000 మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. ఇరాన్లో వాహన కాలుష్యం ఎక్కువైంది. ఇది వదిలే పొగ గాలిలో కలిసి ప్రజలకు పలు రకాల వ్యాధులొస్తున్నాయి. కారణంగా టెహ్రాన్లో ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి 2 రోజులు సెలవు దినాలుగా ప్రకటించారు. సెలవు కారణంగా వాహన చోదకులు వీధుల్లో తిరిగే అవకాశం ఉండదు, కనుక వాహనాలు సాధ్యమైనంత వరకు రోడ్లపైకి తక్కువగా వస్తాయి. వీలున్నంత వరకు ప్రతి పనికి సొంత వాహనాల వాడకం తగ్గించాలని, ప్రభుత్వ వాహనాలు వాడుకోవాలని ప్రభుత్వం టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు సూచించింది. ఇళ్లల్లో ఉన్నప్పుడు పిల్లలు పెద్దలు తప్పకుండా ముక్కుకు మాస్క్ ధరించాలని కూడా ప్రభుత్వం కోరుతోంది. వాయు కాలుష్యం వల్ల ఇరాన్లో 5,000 మంది మరణిస్తున్నారు. టెహ్రాన్లో వాహనాల పొగ సూర్యుడు కూడా కనిపించకుండా వాతావరణాన్ని కమ్మేసింది. శ్వాసకోశ సంబంధ వ్యాధుల వల్ల గుండెపోటు వల్ల దాదాపు 1,600 మంది ఆసుపత్రిలో చేరారు. టెహ్రాన్లో కాలం చెల్లిన 3 మిలియన్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. టెహ్రాన్ పట్టణానికి చుట్టూ ఉన్న పర్వతాలు నగరంలో ఉన్న కలుషిత గాలి దూరం వెళ్లడాన్ని అడ్డుకుంటున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బంగ్లాదేశ్లోని మెహర్పూర్కు చెందిన ప్రజల ఆరోగ్య పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారాయి. కారణం కలుషిత చమురును వాడటమే. ఈ చమురును వాడిన వాహనాల నుండి వచ్చే పొగ గాలిలో కలవడం, అది పీల్చిన ప్రజలు రోగాల బారిన పడటం జరుగుతోంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. పెట్రోల్లో కిరోసిన్ కలుపుతున్నారు. పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న బంకుల్లో వాటిని నిల్వ ఉంచుతున్న భూగర్భ బావుల్లో అవి ఖాళీ అయినప్పుడు శుభ్రం చేయాల్సిన బాధ్యత యజమానులపై ఉంది. కాని వారు వారి బాధ్యతలను విస్మరించడం వల్లే కాలుష్యానికి కారణం. చైనాలో 4,000 బొగ్గు గనులను మూసివేయాలని నిర్ణయించినట్లు ఆ దేశం ప్రకటించింది. రాబోయే 3 ఏళ్ల కాలంలో దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. 2005 నవంబర్లో బొగ్గు నిక్షేపాలు పేరడం వల్ల 140 మంది మరణించారు. బొగ్గు గనుల సంక్షేమ శాఖ అధికారి

ఆర్ఓ టీచు ఈ డాంగ్ఫింగ్ లో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రైవేట్ బొగ్గు గనులు కూడా మూసివేస్తారు. చైనాలో దాదాపు 24,000 బొగ్గు గనులు, నిక్షేపాలు, గుంటలు ఉన్నాయి. ఇవి ఏడాదికి 10,000 నుండి 30,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఈ బొగ్గు నిక్షేపాలను మూసివేయడం వల్ల తమ దేశంలో బొగ్గు కొరత ఏమాత్రం ఉండబోదు.

వేల మంది కార్మికులు మరణించారు. అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్న గ్రీన్ హౌస్ వాయువుల వల్ల కార్బన్ డయాక్సైడ్, మిథేన్ వాయువులు అధికమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటార్కిటికా ఖండంలో 3,200 మీటర్ల లోతుల్లోని మంచు శకలాల్లోని గాలి బుడగలను సేకరించి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరీక్షలు జరుపుతోంది. గత 650,000 సంవత్సరాల్లో కార్బన్ డయాక్సైడ్ ఎన్నడూ మిలియన్కు 290 భాగాల కంటే మించలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది 375 ppmగా ఉంది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల సాధారణ వాతావరణ పరిస్థితులు తయారవుతున్నాయని, దీనికి తోడు మానవుడు చేస్తున్న తప్పిదాలు మరింతగా కారణమవుతున్నాయని అంటున్నారు. అంటార్కిటికాలోని రష్యన్ అధీన సంస్థ వాస్టాక్ స్టేషన్ 440,000 సంవత్సరాల నాటి సమాచారాన్ని అందించింది. మిథేన్ గతంలో 600 ppbగా ఉండగా ఇప్పుడు 1700 ppbగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మున్ముందు త్రాగునీటి సమస్య అధికమవుతుందని కాలిఫోర్నియాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. పొగ త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఒరిగేదేమీ లేదు. అదొక ఫ్యాషన్గాను, సరదాగాను, జల్సాగాను, స్టైల్గాను ఉంటుందనో, లేక వ్యసనంగా మార్చుకుని చుట్టా బీడి సిగరెట్ కాలుస్తుంటారు. గుండెను గుల్ల చేసే ఈ పొగ వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో అందరికీ తెలుసు. అయినా మనిషి వాటిని వదులుకోలేకపోతున్నాడు. పొగ త్రాగడం వల్ల ఎక్కువ కాలం బ్రతకవు అని డాక్టర్ చెప్పినా కూడా మానుకోలేని వారు సమాజంలో ఎందరో ఉన్నారు. పర్వాలేదు సార్, బ్రతికినంతకాలమే బ్రతుకుతాను, కానీ స్మోకింగ్ మానుకోలేకపోతున్నాను అని అంటుంటారు. తన ఆరోగ్యాన్ని ఎటూ పాడు చేసుకుంటున్నాడు. ఆ పొగను పీల్చిన పక్కవాడి ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతుంది. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం ఉపరితలం పైన దట్టమైన పొగ వ్యాపించి ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇండియన్ ఓషన్ ఎక్స్పెరిమెంట్ నిర్వహించి ప్రకటించాయి. రోడ్లపై తిరిగే వాహనాల పొగ ద్వారా ఇది ఏర్పడుతోందని చెప్తున్నారు. సల్ఫేట్, నైట్రేట్, సేంద్రీయ పదార్థాల కణాలు, ధూళి, బూడిద వంటి చిన్న కణాలు ఎక్కువ సాంద్రతతో కూడి ఉంటాయి. సీఓ, ఎస్ఓ2 ఇతర సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి. చైనా, ఆగ్నేయాసియా దేశాలు వాడే ఇంధనం, కర్మాగారాలు, ఫ్యాక్టరీలు విడుదల చేసే వాయువులు ఇందుకు కారణం. ఈ మలినాలు క్యాన్సర్ వ్యాధికి కారణాలని వైద్యులు చెప్తున్నారు. నైట్రోజన్ సంబంధిత వాయువులు, సీఓ, నైట్రిక్ యాసిడ్, నైట్రస్ ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకు కారణాలవుతున్నాయి. పొగమంచు ఋతుపవనాలతో కలిపినప్పుడు మేఘాలతో మలినాలు కలిపి ఆమ్ల వర్షాలు పడతాయి. భూమధ్య రేఖ ప్రాంతపు సుడిగాలిలో ఈ మలినాలు చేరి తర్వాత నీటిలో కలిసి ఆమ్ల వర్షంగా మారే అవకాశం కూడా ఉంది. 2006 జనవరిలో హైదరాబాద్ నగర శివార్లోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్న ఒక రసాయన కర్మాగారం నుంచి వెలువడిన విషవాయువు పీల్చి ఒక వ్యక్తి మరణించాడు. కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో మంది అస్వస్థకు గురయ్యారు. డబ్బు సంపాదించడం కోసం చేయరాని పనులు చేస్తూ పర్యావరణ విఘాతానికి అనునిత్యం మనిషి పాల్పడుతూనే ఉన్నాడు. హైదరాబాద్లో ఇటీవల డ్రైనేజీ రంధ్రంలోకి దిగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. విషవాయువులు పీల్చడం వల్ల వీరు ఈ ప్రమాదానికి గురయ్యారు. తన సుఖం తాను చూసుకుంటే చాలు అన్న చందంగా ప్రతి వారు ఆలోచిస్తున్నారు. ఇది సరికాదు. మనిషి మనుగడకి ప్రశ్నార్థకంగా మారకూడదు. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో గాలి కలుషితమైతే ప్రాణాలకే ముప్పు అనే అంశం గురించి విన్నారు కదండి. మరణ తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో విజయ.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
0: 6 దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
1: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
0: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డీబీఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ ఆరోగ్య భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమి కొట్టి విటమిన్ బా, వేసవిని తరిమి కొట్టి సి విటమిన్ బా.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. మస్త్ టైం పాస్కి అయితే మాత్రం వచ్చామండి. మస్త్ టైం పాస్ అంటే మీ అందరికీ తెలుసు కదండి, టైంకి వచ్చేస్తాం, 5 గంటలకల్లా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాం, 6 గంటలకల్లా హ్యాపీగా క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. కానీ ఈ 1 గంటలో మన కాలర్స్ మాట్లాడే మాటలు, అదేవిధంగా వాళ్ళు చెప్పే కబుర్లు, మేము ప్రసారం చేసే పాటలు, అబ్బాబ్బాబ్బా, ఒక్కటి కాదు. ఓకే, మరి మొన్న అనుకున్నానండి వద్దామని చెప్పి, కానీ కుదరలేదు. సో అందుకోసం ఈవేళ వచ్చాను. సో ఈవేళ నేను ఒక్కడిని కూడా రాలేదండి. సో నాతో పాటు మీ అందరికీ ఈ మధ్య తన మాటలతోటి అలరిస్తున్న సౌమ్య, ఆర్జే సౌమ్య కూడా మనతోటి ఉంది. సో హాయ్ సౌమ్య.
2: హలో సార్.
1: ఎలా ఉన్నానన్న? బాగున్నా. ఏంటి విశేషాలు? ఏంటి ఎండలో పాపం ప్రోగ్రామ్కి వచ్చావు, ఇట్స్ వెరీ గుడ్. కానీ డెడికేషన్ చూసావా? డెడికేషన్ నిజంగా మెచ్చుకోవాలి. రైట్ సౌమ్య, ఏంటి, ఏం మాట్లాడుకుందాం ఇవాళ? టాపిక్ ఏమైనా చెప్దామా, లేకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చి చెప్దామా?
2: బ్రేక్ తీసుకుని వచ్చి చెప్దాం సార్.
1: సో లిజనర్స్, బ్రేక్ తీసుకుని వచ్చి చెప్దాం అని చెప్పేసి సౌమ్య చెప్పింది కదా. సో సౌమ్య చెప్పిందంటే మనం ఇంకా కాదనడానికి ఏం లేదు. సో అందుకోసం అని చెప్పేసి మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్లో అసలు ఏం టాపిక్ మేము మీతో చెప్పబోతాం అనేది మీరే గెస్ చేసి దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ మీ అందరికీ ఓ రిమైండర్ అయితే మాత్రం ఇస్తున్నాను, మన రేడియో విష్ణు ప్రసారాలు అన్నీ కూడా మీరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతకర్లేదండి. మనకి iOS అండ్ ఆండ్రాయిడ్ 2 యాప్స్ ఉన్నాయి, దాన్ని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా వినండి. మీరు నాతోటి సౌమ్యతోటి మాట్లాడాలి అనుకుంటే మన ఫోన్ నెంబర్ ఒక్కసారి చెప్పే సౌమ్య మన లిజనర్స్ అందరికి.
2: 9704949492.
1: సూపర్. అయితే మరి ఒక్క చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం, వచ్చేసిన తర్వాత బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం. ఏమంటావు?
2: ఓకే సార్.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9100 9193.
4: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
5: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
5: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
5: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
5: ఫోన్ 7996079666.
6: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
3: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
6: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
3: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
6: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్.
1: సౌమ్య మస్త్ టైం పాస్ అని అబ్బబ్బో, మొత్తం మన లిజనర్స్ అందరికీ కూడా భలే వెల్కమ్ చెప్పావు కదా. సౌమ్య, నేను ఒక ప్రశ్న నేను అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు, దాని తర్వాత మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం.
2: ఓకేనా? చెప్పండి.
1: నీకు చుట్టాలంటే ఇష్టమా, ఫ్రెండ్స్ అంటే ఇష్టమా? ఎప్పుడైనా నువ్వు ఒక బంధువుగా ఎవరింటికన్నా వెళ్ళావా?
2: వెళ్ళావు.
1: సో ఏంటి అసలు ఒక బంధువుగా నువ్వు అందుకున్న మర్యాదలు ఏమన్నా ఉన్నాయా అక్కడ?
2: మర్యాదలు అంటే ఉంటాయి సార్. నా ఇంట్లో నేను ఉన్నాను అనుకోండి, నాకు నచ్చినట్టు ఉంటాను. అదే బంధువులు ఇంటికి వెళ్ళాననుకోండి, కొంచెం పద్ధతిగా పొద్దున్నే లేవడము, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయడము, ఇలా చేస్తూ ఉంటాను.
1: అంటే జీవించేస్తాం అన్నమాట.
2: బాగా,
1: వెరీ గుడ్.

0: సూపర్. అయితే మన శ్రోతలందరికీ కూడా నేను ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే చుట్టాల గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి చుట్టాల ఫ్రెండ్స్ ఏంటా ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి కదా, సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి అంతకన్నా ముందు మనకు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదామా?
1: ఓకే సార్.
0: యా వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
2: నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి.

0: సార్ విషయాలు అంతా బాగున్నారా?
1: అందరు బాగున్నారు సార్.
0: ఎండలన్నీ తగ్గాయా? అలాగే ఉన్నాయా?
1: లేదు సార్, ఇవాళ బాగా తీవ్రమైన ఎండ సార్. ఇవాళ
0: తీవ్రమైన ఎండ. అబ్బబ్బబ్బబ్బా, ఏంటోనండి?
1: ఏదో ఋతుపవనాలు వస్తాయి అంటున్నారు.
0: ఋతుపవనాలా వస్తాయి?
1: 26 అంటున్నారు కదా సార్.
0: 26 అన్నారండి. సో మరి చూడాలి. ఏం చెప్పండి, ఈవేళ నాతో పాటు సౌమ్య కూడా ఉంది.
1: ఏం సార్?
0: నాతో పాటు ఇంకొక ఆర్జే సౌమ్య కూడా ఉందండి. సో సౌమ్య హాయ్ చెప్పానన్న మన కాదర్ భాషా గారికి.
2: హలో కాదర్ భాషా గారు.
1: నమస్తే మేడం. హాయ్ మేడం. నమస్తే. ధన్యవాదాలు.
2: ఓ హలో అండి
0: కాదర్ భాషా గారు. ఈవేళ ఒక టాపిక్ తీసుకున్నాను సార్. అంటే మీరు కాల్ చేసే హడవల్లో బహుశా టాపిక్ వినుండరని నేను అనుకుంటున్నాను. సో ఆ టాపిక్ వినలేదు కదా? నాకు తెలుసు సార్, కాదర్ భాషా గారు వినరు టాపిక్. కానీ ఫోన్ ట్రై చేసినలో మీరు
1: టైలరింగ్ చేస్తూ పక్కన పెట్టా.
0: ఓకే ఓకే ఓకే. సో కాదర్ భాషా గారు, మనకి టాపిక్ చాలా సింపుల్ టాపిక్ అండి, చుట్టాల గురించి మాట్లాడుకుందాం అని.
1: చెప్పండి సార్.
0: చుట్టాల గురించి మాట్లాడుకుందాం అని. బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో మీ దృష్టిలో చుట్టాలు బాగా మంచి వాళ్ళ, లేకపోతే బంధువులు అంటే మీకు ఫ్రెండ్స్ అంటే బాగా ఎక్కువ? అంటే చూడండి, ఏదైనా ఉంటే కొంతసారి మనం ఎక్కువ మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, చుట్టాలతో వాళ్ళతో చాలా తక్కువ షేర్ చేసుకుంటాం. సో వీళ్ళిద్దరిని కనుక చూసుకుంటే మీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఎవరికి ఇస్తారు మీరు? ఎవరికి సార్?
1: రక్త సంబంధికులకే ఇస్తాం.
0: రక్త
1: అంటే వాళ్ళతో చాలా అనుబంధాలు ఉంటాయి కదా సార్. మనకి
0: మధ్యతరగతి అనుబంధాలు ఉంటాయి వాళ్ళతో మనకి.
1: ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది స్నేహానికి మించింది లేదు.
0: ఓకే,
1: వాటిల్లో కూడా మంచి స్నేహాన్ని ఎత్తుక్కొని వాళ్ళ సన్నిహితంగా బాగా ఉండాలి సార్ మనం.
0: బాగా చెప్పారు. సో మీకు మీకు ఒక సామెతను తెలుసా? మీకు కట్టే విరగదు, పాము చావదు అన్నట్టుగా బలి చెప్పారు. అటు చుట్ట ఏమంట సౌమ్య, అవునా కదా?
2: బాగా చెప్పారు.
0: ఎందుకంటే అటు చుట్టాలని బ్యాలెన్స్ చేశారు, మన ఫ్రెండ్స్ ని కూడా బ్యాలెన్స్ చేశారు.
2: మరి కాదర్ భాషా గారు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ప్రాణ స్నేహితుల్లో స్నేహానికన్నా మిన్న.
0: స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. ఎందుకంటే లాస్ట్ మీరు ఎప్పుడు అడిగినా ఇంచుమించు ఇదే సాంగ్ అడుగుతారేమో నా డౌట్. కానీ మీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ రక్త సంబంధికులకి అని చెప్పి పాట మాత్రం స్నేహితుల గురించి పాట అడిగారు చూసారా? అక్కడ మీరు నా మనసు దోచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాదర్ భాషా గారు. అయితే మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి.
1: ధన్యవాదాలు సార్.
0: రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాదర్ భాషా గారు. సో లిజనర్స్, కాదర్ భాషా గారు ఒక మంచి సాంగ్ అయితే విన్నారు. సౌమ్య నీకేమనిపిస్తుంది? కాదర్ భాషా గారు చెప్పింది చుట్టాలన్నారు,
2: బ్యాలెన్స్ చేశారు సార్. అటు రిలేటివ్స్ ని హర్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ ని హర్ట్ చేయరు, ఇద్దరిని భలే లైన్ లో పెట్టుకున్నారు ఆయన.
0: సూపర్. మరి అయితే మరి పాట వినేసి వచ్చేద్దామా? సో కాదర్ భాషా గారు, మీకు సాంగ్ అయితే వచ్చేస్తుంది, మీరు మాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492కి కాల్ చేయండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మన కాదర్ భాషా గారి కోసం వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్.
1: సౌమ్య, అయ్యో ఎంత బాగా చెప్పో తెలుసా. సరే, మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం.
0: వద్దా, ఓకే మాట్లాడేద్దాం సార్.
1: సో వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి
2: మాట్లాడుతున్నారు? ప్రసాద్ గారు మరియు సౌమ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నది నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచర్ నుంచి అండి.
1: నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, మీకు కూడా మా ఇద్దరి తరఫు నుంచి శుభ సాయంత్రం.
2: చాలా సంతోషం అండి ప్రసాద్ గారు, మీతో మాట్లాడాలని మీరు వచ్చిన 4 సార్లు నుంచే ప్రయత్నం చేస్తున్నాను.
1: అయ్యో,
2: ఈ పూట సౌమ్య ప్రసాద్ గారు కలయికగా వచ్చిన సందర్భంగా నాకు లైన్ దొరికినందుకు ఆనందంగా ఉంది.
1: నాకు తెలుసు సార్, మీరు అక్కడ డాన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. లోపల మీరు డాన్స్ చేస్తూ మాట్లాడుతున్నట్టు నాకు తెలిసిపోతుంది ఇక్కడ.
2: అవునండి, మీరు చాలా గ్రహిస్తారు. ఉదాహరణకి ఇందాక కూడా మన కాదర్ భాష గారు మాట్లాడినప్పుడు మీరు బహుశా టాపిక్ వినండి, ఈ పోలియాతో పోయిడుంటారని కూడా ఎంత బాగా చెప్తారు. నేను కూడా ట్రై చేస్తాను ఉన్నాను ఇందాక, అంతకు ముందు రింగ్ రాజాది నేను కూడా మీ టాపిక్ వెళ్ళపోయాను.
1: అవునంటారా,
2: భాష గారితో చెప్పినప్పుడు విన్నానండి. మీరు చాలా సూక్ష్మ గ్రహండి ప్రసాద్ గారు, మీరంటే మాకు అందుకనే గౌరవం.
1: నాకు వచ్చిన డౌట్ వచ్చింది, నేను సూక్ష్మ గ్రహిన సూక్ష్మ జీవిన
2: సూక్ష్మంగా గ్రహిస్తారు కాబట్టి నిజంగా అలాగే చెప్పండి.
1: కొన్ని కొన్ని ఏరియాల్లో సూక్ష్మాన్ని గ్రహించే వాళ్ళని కూడా సూక్ష్మ జీవి అంటారట అండి, అందుకోసం అడిగాను.
2: నాకు తెలియదండి, సూక్ష్మ గ్రహిస్తే నేను అనుకోవటం సూక్ష్మంగా గ్రహిస్తుంది అనుకుంటున్నాను. మీరన్నది కూడా జరుగుతుంది సార్ అండి కొంతమంది కొన్ని చోట్ల.
1: ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. సో అయితే మన సౌమ్య ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చిందండి. సౌమ్య మిమ్మల్ని మంచి టాపిక్ అడుగుతుంది, అసలు ఏంటి అనేది మీరు చెప్పండి సార్. టాపిక్ విన్నారు కదా.
2: నమస్కారం సౌమ్య. సౌమ్య విన్నానండి, విన్నాను. సౌమ్య అడుగుతుందంటే మళ్ళీ మనిషి కూడా టాపిక్ అడుగుతారో మళ్ళీ చెప్పమ్మా అన్నానండి.
0: చెప్ప టాపిక్ అండి బాబు.
2: అదేనమ్మా సౌమ్య, నువ్వు మరి కార్యక్రమం నువ్వు కూడా చాలా చక్కగా చేస్తుంటావు, నీకు కూడా ప్రత్యేకించి నా అభినందనలు శుభాశీస్సులు అందిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇలాంటి ప్రసాద్ గారు లాంటి వారి వెంట నువ్వు ఇలా కార్యక్రమం చేస్తుంటే అది నీ అదృష్టం కింద కూడా నేను భావిస్తున్నాను.
0: అవునండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా.
2: తప్పనిసరిగానమ్మా, లైఫ్ లో గుర్తుండిపోతే అమ్మా కొన్ని మధుర స్మృతి లాగా గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా మనం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాం. మరి ముఖ్యంగా కనీసం నాకు అలాంటి చోట వింటుంటున్నా చూసినా ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట, అది నా అనుభూతి.
0: అవునండి,
1: గ్రేట్ సార్.
2: మరి అలాగే అండి, టాపిక్

0: నమస్తే అండి ప్రసాద్ గారు.
1: చెప్పండి సార్.
0: బంధువులైనా స్నేహితులైనా కూడా మన పరిధిలో మనం ఉంటూ మన జీవన విధానానికి అనుకూలంగా మసులుకోవటమే చాలా మంచిదని నా జీవిత రోజు నేను నేర్చుకున్న సత్యం అండి. అది
1: గ్రేట్ అండి. ఇప్పుడు మీరు నాకు సూక్ష్మ గ్రహిలా కనిపిస్తున్నారు.
0: ఏమండి, నా వయసు 60 అండి ప్రసాద్ గారు.
1: అని కానీ మీ వాయిస్ ఏంటంటే మీరు ఇంకా చిన్న కుర్రాళ్ళలో ఉన్నారండి.
0: అలాగే అంటున్నారండి, నిజంగా మీరు కూడా అంటుంటే నాకు నిజమైతే వస్తుంది.
1: నిజండి, చాలా చిన్న కుర్రాడు వాయిస్ లో.
0: మీ వాయిస్ చాలా బాగుంది, 60 లాగా 20 లాగా ఉంది అని అంటూ కూడా నేను వింటుంటానండి, ఆనంద పడుకుంటానండి.
1: సో మీ భార్య చాలా అదృష్టవంతురాలు సార్.
0: అవునండి అవునండి అవునండి, చాలా చక్కగా
1: ఎంత యంగ్ గొంతుగా ప్రతిరోజు ఆవిడ వింటారంటే నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు.
0: అవునండి అవునండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటుందండి ఆవిడ కూడా.
1: సో వెరీ గుడ్ సార్ వెంకటరెడ్డి గారు, మీరు ఇలా మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఏమన్నా పాట ఏమన్నా చెప్తారా సౌమ్యకి? ఏం పాట ప్లే చేయమంటారో చెప్తే సౌమ్య ప్లే చేస్తుంది.
0: తప్పనిసరిగానండి. అమ్మ సౌమ్య, ఒకసారి పాడి వినిపిస్తాను, మన దగ్గర ఉందా ఈ పాట?
1: తప్పకుండా
2: సార్,
0: నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అండి ఈ పాట.
1: తప్పకుండా. అంటే మీరు
0: దృష్టిదీప గారు,
1: అంటే మీరు పెళ్లి చూపుల్లో ఏమైనా పాడు ఉంటారు ఈ పాట?
0: తెలియదండి నాకు, ఇలాంటి పాటలు ఇష్టం అండి. అదృష్టదీప గారు రాశారు, రచయిత ఆయన.
1: అదృష్ట దీపక్ గారు రామచంద్రపురంలో ఉండేవారు నాకు తెలుసండి ఆయన.
0: అవునండి, మాకు బాగా బంధువులు అండి, దగ్గర ఉండేవారండి. అదృష్ట దీపక్ గారు మాకు బాగా పరిచయం అండి.
1: గ్రేట్ సార్, చెప్పండి సార్.
0: చాలా ఇష్టం అండి నాకు ఆయన రచన అంటే. విరిసిన ప్రకృతి జలహాసంలో చిరి సిరి వెన్నెల మధుమాసంలో సరిగమ స్వర మేళనం జీవితం నవరస సుర కేళనం శాశ్వతం. విరిసిన ప్రకృతి దరహాసంలో సిరి సిరి వెన్నెల మధుమాసంలో సరిగమ స్వర మేళనం జీవితం నవరస సుర కేళనం శాశ్వతం. ప్రళయ చిత్రం ఉంటుంది పాట, జేసుదాస్ గారు చిత్ర పాడారండి.
1: చాలా బాగా పాడారు సార్. మీరు వాళ్ళిద్దరే పాడడం కాదు కానీ మీరు మాత్రం చాలా బాగా పాడారు సార్.
0: నాకు చాలా ఇష్టం అండి నిజంగా. కేవి మాధవ్ సంగీతం కూడా చాలా ఇష్టం అండి ప్రసాద్ గారు.
1: ఇది ప్రళయం సార్? ఇది
0: ప్రళయం అండి. ప్రళయం ప్రళయం అంటే వేరే కోణం ఉందండి. ఇది ఈ ప్రళయం ఈ నటుడే నాకు గుర్తు రావట్లేదండి. బాలచంద్ర కాదండి, వేరే నటుడు అన్నమాట అండి
1: ఈయన. ఓకే ఓకే ఓకే.
0: మన మన కేంద్రంలో ఒకసారి ఈ పాట కోరితే వినిపించారండి భీమవరం మిషన్ అసెంబ్లీలో.
1: ఓకే సార్, షూర్ సార్, తప్పకుండా.
0: ప్రళయం అండి, ప్రళయం అండి. మరి ఈ పాటను మా మిత్రులు మరి బండారు తిమ్మత్ర గుప్తా గారు కూడా ఎన్నో మంచి విషయాలు చెప్తారు. ఇప్పటి నుంచి ఆయన నాకు ప్రియమిత్రులు. బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ మిత్రులు అండి, పెద్ద కళాకారుడు ఆయన. మణిక్యాలరావు గారు మంచి సువర్ణం గల వ్యక్తి అండి. శాస్త్రిరావు గారు నా మిత్రులు. చాలా మంది అండి, శోభారాణి గారు, నంజనాల రామయ్య, వీళ్ళందరూ కూడా నా మిత్రులు అండి. బహు దగ్గరగా మేము మాట్లాడుకుంటాం కదా జరుగుతుంది అనమాట అండి.
1: సో వీళ్ళందరూ రేడియో మిత్రులు.
0: రేడియో మిత్రులు అండి, రేడియో మిత్రులు బాగా ప్రాణమిత్రులతో సమానంగా ఉంటారండి. అప్పుడే 27 మీటర్ మాకు పనిచేయాలండి.
1: గ్రేట్ సార్, గ్రేట్.
0: ఎక్కువ టీవీ ఛానల్స్ కూడా మాట్లాడుతాం మేము, సంగీత కార్యక్రమాలు, కవిత కార్యక్రమాలు వెళ్తే అన్ని కూడా నాకు బాగా ఇష్టం అనమాట అండి.
1: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు.
0: చాలా సంతోషం అండి. అలాగండి, మరి పాట వినిపించాలండి. ధన్యవాదాలండి.
1: తప్పకుండా సార్.
0: సౌమ్యకు మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదంతో
1: ఒక మంచి పాట అయితే మాత్రం అడిగారు కదా.
2: అవును సార్,
1: ప్రళయం సినిమాలో. సో మనం ఒకసారి చూద్దాం, మన డేటాబేస్ లో అయితే మాత్రం ఒకసారి వెతుకుదాం. ఒకవేళ మనకి ఆ సాంగ్ దొరకలేదు అంటే మాత్రం మనం వెంకటరెడ్డి గారికి సారీ చెప్పాలి. వెంకటరెడ్డి గారు డెఫినెట్ గా మేము డేటాబేస్ లో చూస్తున్నాం అండి. యాక్చువల్లీ ఒకవేళ కనుక కొంచెం అది కనుక దొరకకపోతే డెఫినెట్ గా ఇంకొక సాంగ్ ప్లే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? మరి ఈ లోపల ఏం చేద్దాం అంటే మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఓకేనా? సో వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో, నమస్కారం సార్.
1: సార్ నమస్తే అండి.
3: ప్రసాద్ గారికి, స్వామి గారికి నమస్కారం సార్.
1: నమస్తే అండి.
2: నమస్తే.
3: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీట్ల గ్రామం దమ్మో దగ్గర చాటి మాట్లాడుతాం సార్.
2: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
3: అంటే బంధువుల గురించి కదా మేడం.
2: అవునండి, బంధువుల గురించి.
1: ఫ్రెండ్స్
3: ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఒకటే సారు. అలా మనసులో ఉన్న మంచి మనసులో మనకు కావాల్సింది ఒకటి, అయితే ఆ ప్రే

0: బంధువులు ఏమో జరా రక్త సంబంధము ఎక్కడి నుంచో దూరంగా ఉంటారు, మన దోస్తులు ఏమో పక్క పక్కన ఉంటారు, కాబట్టి మనకు ఏదైనా సహాయం చేయగలుగుతారు సార్.
1: అవునండి, బాగా చెప్పారు.
0: ఇప్పుడు మన ఇంట్లో మన ఊరి ఉన్న చివరిలో అయినా ఎక్కడైనా దగ్గర పడిన వాళ్ళు స్నేహితులు తొందరగా ఆదుకుంటారు సార్.
1: అవునండి అవునండి, బాగా చెప్పారు.
0: మాకు ఒక పాద మంచి వినిపించండి సార్, మంచి మిత్రుల్లో ఎన్నాళ్ళు వేసిన హృదయం అనే పాట వినిపించండి.
1: ఏంటి సార్? ఏంటి సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా?
0: మంచి మిత్రులు అందులో ఎన్నాళ్ళు వేసిన హృదయం,
1: ఎన్నాళ్ళు ఏనాడో వేసిన హృదయం అనుకుంటాను.
0: ఏనాడో సారి సార్.
1: రైట్ రైట్, ఓకే ఓకే, తప్పకుండా సార్. మీ గురించి ఆ సాంగ్ అయితే మీకు సౌమ్య వినిపిస్తుంది తప్పకుండాను. ఓకేనండి,
0: మంచి సార్. ఇప్పుడు తిరుపతి ప్రసాద్ సార్.
1: ఏం సార్? ఏం సార్?
0: ప్రసాద్ సార్
1: తొలిపరిచయం. నేను కూడా మీతో ఎప్పుడు మాట్లాడలేదు, అంటే వాయిస్ కొంచెం కొత్తగా ఉంది అనిపించింది. సో చాలా సంతోషంగా ఉందండి, అలాగే మా ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉండండి. సో మీరు కాల్
0: చేస్తారు?
1: సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ సార్. మరి
0: మంచి సార్, మీకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు అండి. సో సౌమ్య, మరి ఒక పాట వినేసి వచ్చేదా మరి
2: సార్? మరి ఇందాక మన నల్లిమెల్లి వెంకట్రెడ్డి గారు అడిగిన పాట మన డేటాబేస్ లో దొరకలేదు, సో ఆయనకి
1: సారీ చెప్పేసి సార్. అలాంటి పాట ఇంకోటి ఏదన్నా డెఫినెట్ గా మనం ప్రోగ్రామ్ అయ్యేలోగా కనుక ఆ సాంగ్ దొరికితే డెఫినెట్ గా మీకు ప్లే చేద్దామని, ప్లే చేయడానికి ట్రై చేస్తామండి. మరి ఈ లోపల మన ఇప్పుడున్న కాలర్ అడిగారు కాబట్టి ఆయనకు కూడా ఒక పాటను అయితే ప్లే చేసి వచ్చేద్దాం. ఏమంటావు?
2: నువ్వు
1: డల్ గా ఉన్నట్టుగా ఉన్నాయి, కొంచెం హుషారుగా ఉండాలి.
2: తప్పకుండా సార్.
1: రైట్, సో లిజనర్స్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఎంజాయ్ చేస్తుండండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. సౌమ్య, నీకు కూడా వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4.
1: థ్యాంక్ యూ సార్.
0: సో నీకు గుడ్ న్యూస్ చెప్పనా?
1: చెప్పండి.
0: మనకి ఇందాక వెంకటరెడ్డి గారు ఒక సాంగ్ అడిగారు కదా,
1: అవును,
0: ఆ వెంకటరెడ్డి గారు అడిగిన సాంగ్ మన డేటాబేస్ లో దొరికింది, కానీ దాన్ని తర్వాత ప్లే చేద్దాం అని అనుకుంటున్నాం. ఓకేనా? సో మనకి ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం మరి. సో వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి
2: మాట్లాడుతున్నారు? నమస్తే సార్.
0: సార్ మాణిక్యాలరావు గారు నమస్తే, బాగున్నారా?
2: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర సారు. మీకు మీకు శుభ సాయంత్రం, మన సౌమ్యకి కూడా శుభ సాయంత్రం.
0: మీకు కూడా శుభ సాయంత్రం అండి. సార్ చాలా కాలం మీతో మాట్లాడి
2: నేను నిన్న చేశాను, కాకపోతే మీరు వచ్చారు, మీతో చాలా సంవత్సరం పై అయింది మీతో మాట్లాడి నేను.
0: అవునండి అవునండి.
2: దాని గురించి ఒకసారి మీరు వచ్చారని మళ్ళీ చేశాను తప్ప, అది రూల్ గా నేను వాళ్ళు చెయ్యను, మీరు కాకుండా వేరే వాళ్ళు అయితే వాళ్ళు చేయనండి నేను.
0: అవునండి.
2: అంటే నాదంతా టైం ఎండింగ్ ఉంటుంది, గ్యాపింగ్ ఉంటుంది అండి, ఒక 20 రోజులు అన్న గడాలి నాకు ఫోన్కి.
0: ఓకే ఓకే ఓకే.
2: మీరు వచ్చే సంవత్సరం అయిపోయింది, మీతో మాట్లాడని చేశాను సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు బాగున్నారండి?
2: అందరూ బాగున్నామండి. నిన్న మన విజయం షో చేశారు, విజయంతో మాట్లాడాను నిన్న.
0: వెరీ గుడ్ సార్, వెరీ గుడ్.
2: మీరు ఈ మధ్యకాలంలో కొంచెం విన్నాకి కుదరలేదండి, ఆ మధ్యలో మీరు 9 గంటల షో విజయ గారు మీరు చేసింది విన్నాను నేను.
0: ఆదివారం తప్ప మనకి మండే నుంచి మనకి శనివారం వరకు వస్తుందండి, పొద్దున్న 9.
2: రేపు నుంచి వింటారు? రేపు నుంచి మళ్ళీ వింటానండి.
0: తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా వినండి సార్. ఏమండి?
2: ఓకే సార్.
0: మరి విన్నారా వాళ్ళ టాపిక్?
2: విన్నానండి. ఏంటంటే అండి, మనం నుంచి ఆశించిన వాళ్ళు బంధువులైనా స్నేహితులైన తోటి ఎవరితోటైనా మన ఇష్టంగానే ఉండొచ్చండి. వాళ్ళని మనం ఆశించకూడదు, వాళ్ళని మనం ఆశించకూడదు. అయితే ఒకటి, మన రహస్యాలు ఏమైనా ఒక స్నేహితుడికి కానీ ఒక బంధువు కానీ చెప్పామంటే అది బయటికి లీక్ అవ్వకుండా ఎవరికి చెప్పకుండా మనసులో పెట్టుకున్న వాళ్ళు నిజమైన బంధువైనా ఫ్రెండ్స్ అయినా అండి, స్నేహితులైనా.
0: చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా.
2: తర్వాత మనం ఒక ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే మనకు మనకు ఉపకారం చేసేవాళ్ళు ఉండాలి, కానీ ఎదటి మన తరపున వచ్చి ఎదటి వరకు ఉపకారం చేసేలా ఉన్నప్పుడు బంధువు స్నేహితుడు అవ్వడండి.
0: చాలా బాగా చెప్పారు, సూపర్.
2: అదండి, మనకు అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చు అండి. స్నేహితుడికి చెడు అలవాట్లు ఉంటే స్నేహితుడు చెడు అలవాట్లు మనం మానిపించేలా ఉండాలి, కానీ ఆడుకున్న అలవాట్లు మనం అలవాటు చేసుకుంటేలా ఉండకూడదండి.
0: అవునండి అవునండి.
2: అది మన స్నేహానికి ఇచ్చే విలువ అండి.
0: గ్రేట్ సార్, గ్రేట్ అండి. మనకి చాలా బాగా
2: చెప్పారు.
0: వింటారా?
2: మన సౌమ్యని అడిగా, సౌమ్యకి మీకు కూడా నేను అడుగుతున్నానండి. స్నేహ సినిమా పేరే స్నేహబంధం. స్నేహబంధము ఎంత మధురం టైటిల్ సాంగ్ అండి.
0: స్నేహబంధము ఎంత మధురం, తప్పకుండా సార్ మీ గురించి ఆ సాంగ్ అయితే ప్లే చేస్తా. ముందు
2: గ్యారెంటీ గా ఉంటదండి, ఎందుకంటే మన విజయమ్మ గారు చాలా సార్లు వేశారు, విన్నాను కూడా నేను.
0: అవునంటారా? షూర్ సార్, తప్పకుండా.
2: ఓకే అండి. మన పిన్ని గారికి, బాబాయ్ గారికి, మీకు, సౌమ్యకి, విజయ్ గారికి, నలమీ వెంకటరెడ్డి గారికి, బొడ్డేడు జగన్నాథ మాస్టర్ గారికి, విశాఖపట్నం అపురూప స్నేహమాలు మా ఫ్రెండ్స్కి, మొత్తం మన అందరం మన విష్ణుయప్పని వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ సాంగ్ వేయండి సార్.
0: తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాణిక్యాలరావు గారు.
2: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు అండి. సౌమ్య, మనకి మాణిక్యాలరావు గారు కూడా ఒక పాట అడిగేశారు కదా, సో మనం ఏం చేద్దాం మరి, పాట ఇందాక మన వెంకటరెడ్డి గారు అడిగిన పాటను అయితే ప్లే చేసేద్దాం మరి.
1: షూర్ సార్, పాప మా ఆయన అడిగి చాలా సేపు అయింది, వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన పాటికి.
0: తప్పకుండా తప్పకుండా. సో డెఫినెట్ గా సార్, అయితే మీరు వెంకటరెడ్డి గారు మీరు అడిగిన సాంగ్ ముందు వస్తుంది, దాని తర్వాత మన మాణిక్యాలరావు గారు అడిగిన పాట వస్తుంది, వినేసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో మీరు మాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492కి కాల్ చేయండి. సో ఎంజాయ్ ద సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-11117.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య. నీ కూడా
4: థ్యాంక్ యూ సార్.
3: సరే, ఇప్పుడు నీకు చుట్టాలా బంధువులా ఏంటి వాళ్ళ గురించి చెప్పు ఒకసారి. నువ్వు
4: నా వయసుకు అయితే ఆబ్వియస్లీ ఫ్రెండ్సే సార్.
3: ఎందుకని ఎలాగా అంటే చుట్టాలు ఏం చేశారు, ఏం పాపం చేశారు వాళ్ళు?
4: ఏం చేయలేదని అడగండి సార్.
3: ఏం చేయలేదు వాళ్ళు,
4: అన్ని చేశారు.
3: అన్ని చేశారు, ఓకే. సో ఎందుకు ఫ్రెండ్స్ అనేది ఎందుకు ఎక్కువ?
4: నేనున్న ఏజ్ లో మోస్ట్లీ నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా క్లాస్ లోనే ఉంటాను. క్లాస్ ఇస్ ఫుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఏం షేర్ చేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మొత్తం అందరు నా ఫ్రెండ్స్ తోనే ఉంటాను కదా. సో
3: అందుకని నీకు ఫ్రెండ్స్ అంటాం. సరే, మనకు కాలర్ ఉన్నారు, మరి వాళ్ళు ఏం చెప్తారో విందాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
3: సార్ పౌలే గారు, గుడ్ ఈవినింగ్, బాగున్నారు?

0: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
1: నేను చాలా బాగున్నాను సార్. పాల్ గారు ఫోన్ చేసినప్పుడు నేను బాగోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అసలు
0: సార్
1: సార్ చెప్పండి సార్, నాతో పాటు సౌమి కూడా ఉంది.
0: చెప్పండి సార్.
2: హలో పోలయ్య గారు.
0: గుడ్ ఈవినింగ్ సౌమ్య మేడం గారు.
2: గుడ్ ఈవినింగ్ అండి.
0: మీ డైరెక్షన్ లో ఒక ఊపు ఊపుతున్నారు. మన విష్ణు రేడియోలో బాగా ప్రతిరోజు వస్తున్నారు, బాగా శ్రోతలు బాగా పలకరిస్తున్నారు, బాగా ఎంజాయ్గా మాట్లాడుతున్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు.
2: థ్యాంక్ యూ అండి.
0: చెప్పండి మేడం.
1: సరే, ఇవాళ టాపిక్ ఒకసారి సౌమి చెప్తుంది. టాపిక్ విన్నారా మీరు పాలయ్య గారు?
0: చెప్పండి మేడం,
1: చెప్తుంది ఒకసారి చూడండి.
2: పాలయ్య గారు
0: చెప్పండి మేడం,
2: మీరు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫ్రెండ్స్ కా రిలేటివ్స్ కా?
1: ఫ్రెండ్స్ లో రేడియో ఫ్రెండ్స్. అబ్బో, రేడియో ఫ్రెండ్స్ గురించి కొంచెం చెప్పండి. అసలు ఏంటి రేడియో ఫ్రెండ్స్ అంటే?
0: రేడియో ఫ్రెండ్స్ అంటే సార్, మనకు చుట్టాలు రిలేటివ్స్ గానీ నెలకోసారి రెండు నెలలకోసారి ఫోన్ చేస్తారు సార్. అలా కాకుండా మన రేడియో శ్రోతలు అయితే ఉదయం గుడ్ మార్నింగ్ తో వాళ్ళే లేపుతారు సార్. వాళ్ళ గుడ్ మార్నింగ్ తో లేపి సాయంత్రం వరకు సుమారుగా ఒక్కొక్కరు ఒక 5-6 సార్లు ఫోన్లు చేస్తే ఒక 20 మంది ఉన్నారు సార్.
1: ఓ గ్రేట్ అండి.
0: అలా పలకరిస్తూ మంచి చెట్లు చెప్తూ మనకు ఏదన్నా రేడియో గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు సార్, మనం చెప్తుంటాము. అలాగే మన రేడియో ఫ్రెండ్స్ తో చాలా అనుబంధం ఉంది సార్. మనకు మన బంధువుల కన్నా రిలేటివ్స్ కన్నా నేను రేడియో ఫ్రెండ్స్ కే నేను వినిపిస్తాను. ప్రతి రేడియోలో కూడా ఇదే విషయం చెప్తుంటాను సార్.
1: సూపర్ అండి. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే, మామూలు ప్రాణ స్నేహితులు ఉంటారు, తర్వాత రక్త సంబంధీకులు ఉంటారు, బంధువులు ఉంటారని తెలుసు, తప్ప రేడియో స్నేహితులు రేడియో బంధువులు ఉంటారని మీ మాటల ద్వారా ఇప్పుడే నాకు తెలిసిందండి.
0: సరే, ప్రాణ స్నేహితులు అంటే మనం 2-3 ఊర్లు తిరిగాం కాబట్టి, నేను బయట తిరగను, ఎప్పుడు షాపులు ఉంటాను కాబట్టి ప్రాణ స్నేహితులు అనే టైప్ లేరు సార్ రేడియో ఫ్రెండ్స్ తప్ప.
1: అట్లా వెరీ గుడ్ సార్. సో పాలయ్య గారు మరి ఏం పాట వింటారు
0: సార్? రిక్షావాడు మూవీ నుంచి దేవుడైన జీవుడైన రిక్షావాడురా ఆకాశాన తుడిబాబు రిక్షా తొక్కుతాడుగా చల్తీనాము గాడి హై చెవటోడిస్తే రోటీ హై. ఆ పాట సార్.
1: సార్ ఇప్పుడు సూర్యుడు అసలు మామూలుగా ఈ ఎండల్లో మామూలుగా రిక్షా తొక్కట్లేదండి, ఫ్లైట్ ఏ నడిపిస్తాడు అసలు.
0: అది పాట అట్లా మీనింగ్ ఉంది సార్.
2: పోలే గారు అసలు ఏమన్నా పాడారు మీరు.
0: థ్యాంక్ యూ మేడం.
1: మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సార్ పాలయ్య గారు మీరు పాటలకి?
0: ఉన్నారు సార్, మా ఫ్రెండ్స్ మా రేడియో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు సార్, దాదాపు 200 మంది ఉన్నారు సార్.
1: అవునా? గ్రేట్ సార్, గ్రేట్ అండి. సో పాలయ్య గారు అలా వింటూనే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కాల్ చేసినందుకు. సో మీరు అడిగి
0: థ్యాంక్ యూ సార్. మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి, మీకు అలాగే విజయ మేడం గారికి, మిగతా ఆర్జీలందరికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్, అందరికి బాయ్ సార్.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ అండి పాలయ్య గారు. సో పాలయ్య గారు అయితే మంచి పాట అడిగారు కదా సౌమ్య. సో విన్నావు నువ్వు ఎప్పుడన్నా ఈ పాట?
2: వినలేదు సార్.
1: వినలేదు, ఓకే. సరే అయితే మరి పాలయ్య గారు అడిగిన సాంగ్ అయితే వినేసి వచ్చేదామా?
2: ఓకే
1: రైట్. సో లిజనర్స్, మన పాలయ్య గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే అడిగారు కదండి. సో సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినేసి ఎంజాయ్ చేస్తూ ఉండండి.
3: సీటెడ్ నైజాం రిక్షా బాబుల్ కి నమస్కార్, ఆదాబరస్, నమస్తే అన్నా. ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటున్నారా?
4: కంట బలం, గుంటి బలం, కాలి బలం, కష్ట బలం లేదు.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మస్త్ టైం పాస్ లో సౌమ్య, నీకు కూడా వెల్కమ్. బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. సో చెప్పు, నువ్వు ఇప్పటివరకు సోలోగా చేసావు అవును కదా, సో ఈ వేళ నాతో చేస్తున్నావు, సో ఎలా అనిపిస్తుంది అంటే కొత్తగా ఉందా లేకపోతే పర్వాలేదా ఏంటి?
1: చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇప్పటిదాకా నాకు చదువు చెప్పిన గురువు గారు, నాకు ఎలా మాట్లాడాలని చెప్పిన గురువు గారు నా ముందు కూర్చొని మాట్లాడుతుంటే, నేను ఆయనతో పాటు కూర్చొని లైవ్ చేస్తుంటే, యూనో చాలా కొత్త ఫీల్ వస్తుంది నాకు.
0: వెరీ గుడ్. సో మరి ఇందాక నువ్వు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నావు, చుట్టాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నావు, సో చుట్టాలకి ఫ్రెండ్స్ కి ఎందుకు, నీకు చుట్టాలంటే ఎందుకు అంత పగ?
1: పగ అంటే ఏం చెప్తాం సార్, ఎక్కడో ఉంటారు, ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అలా కాదు కదా, ఎప్పుడు మనతోనే ఉంటారు, 24/7 చాట్ చేస్తూనే ఉంటారు, లేకపోతే కాల్స్ చేస్తూ ఉంటారు.
0: వెరీ గుడ్. సో లిజనర్స్ అందరూ ఇవాళ మనం మాట్లాడుకుంది ఏంటంటే చుట్టాల గురించి అండ్ ఫ్రెండ్స్ గురించి అండి. యాక్చువల్లీ చాలా మంది, కొంతమంది చుట్టాలు ఉంటూ ఉంటారు, అంటే కొంతమంది చుట్టాలు ఎలా ఉంటారంటే నిజంగా పూర్వకాలం చుట్టరికాలని వేరుగా ఉండేవాడి. ఇప్పుడు వాళ్ళు కనుక వచ్చారంటే ఒక నెల నెల 15 రోజులు అలా ఉండేవారు. ఇంకా వ్యాసంకాలం వచ్చింది అంటే దగ్గర దగ్గర మినిమం ఆ వ్యాసంకాలం మొత్తం కూడా మన దగ్గరే గడిపి, సో ఎన్నో కబుర్లు చెప్పి ఎన్నో మాటలు చెప్పి అప్పుడు ఆ రోజుల్లో చుట్టాలు వస్తున్నారంటే ఏంటో చాలా ఆనందంగా అనిపిస్తూ ఉండేది. కానీ ఈ రోజుల్లో చుట్టాలు వస్తున్నారు అంటే కొంచెం చెమటలు పడుతున్నాయి, ఎందుకంటే మనకు వైఫై ఉందా లేదా, లేకపోతే మనకు కంఫర్టబుల్గా వాళ్ళకి పడుకోవడానికి ఏసీలు ఉన్నాయా లేదా, సో ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుని వస్తున్నారు. ఏమంటావు సౌమ్య?
1: అంతే సార్,
0: ఎగ్జాక్ట్లీ. సో ఇదివరకు ఏంటంటే మొత్తం అందరూ కూడా కలిసి ఒక పెద్ద హాల్ ఉంటే ఆ హాల్లోనే చేపలు ఉంటే చేపలు, దుప్పటీలు ఉంటే దుప్పటీలు అందరూ వేసుకుని అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుని అలా ఉంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ప్లేస్ సరిపోతుందా, లేదంటే హోటల్లో రూమ్ ఏమైనా బుక్ చేసుకోమా అని అడుగుతున్నారు చుట్టాలు. ఏమంటావు? అవునా కదా. సో ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ ప్రపంచం

0: కొంచెం ఒక పక్కనైతే, సో ప్రతి ఒక్క చుట్టాలు కూడా కొంచెం హైఫై గానే తయారైపోయారు. అంటే ఫ్రెండ్స్ అంటే మనం ఏదైనా కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం పర్వాలేదు అనిపిస్తుంటుంది, కానీ చుట్టాలు అనేటప్పటికి ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అరే వాళ్ళ ముందు మనం ఎందుకు తగ్గిపోవడం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు ఎలా ఉండేదంటే చుట్టాలు వస్తున్నారు అంటే వాళ్ళు ఇదివరకు కొంత కొంతమంది పూర్వకాలు ఎలా ఉండేదంటే అసలు కనీసం కమ్యూనికేషన్ లేనప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చేవారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మనకు తెలియదు చుట్టాలు మన ఇంటికి వస్తున్నారని. దాని తర్వాత కొంచెం ఏంటంటే ఉత్తరాలు రాసేవారు. ఉత్తరం రాసినప్పుడు ఓకే మేము పలానా రోజు వస్తున్నాము అని చెప్తూ ఉండేవారు.
1: సార్ నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది,
0: చెప్పు.
1: ఏమి చెప్పకుండా ఇంటికి వచ్చేస్తున్నారు కదా, అదే టైంలో నేను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఏం చెప్పకుండా, అప్పుడు ఏం చేస్తారు?
0: అప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇదివరకు అంతా కూడా అలాగే ఉండేది. అప్పుడు ఏమైనా ఎలా అనిపించేది, పోన్లే వాళ్ళు లేరు కదా, దాన్ని మా ఇంట్లో ఉండండి అని ఆత్మీయంగా పిలిచేవాళ్ళు పూర్వకాలం రోజుల్లో. ఇప్పుడా ఇప్పుడు అలా ఏం లేదు, ఒకసారి ఫోన్ చేయండి అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లు తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఏమంటే చుట్టరికాలు కూడా కొంచెం పల్చగా అయిపోయాయి. ఇదివరకు వాళ్ళు వస్తున్నారు అంటే స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, రిక్షాల మీద వాటి మీద వెళ్ళి తీసుకొచ్చారు. అంటే ఆ చుట్టాలకు మన ఇల్లు తెలియకనో వాటి గురించనో కాదు, సో వాళ్ళ మీద ఉన్న ప్రేమ అదంతా కూడా ఆ విధంగా వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వస్తే ఎలా ఉంటుందంటో.
1: సార్ ఇప్పటిదాకా కాలర్స్ అడిగిన సాంగ్ మీరు వేసారు, ఫర్ చేంజ్ నేను అడుగుతాను ఒక సాంగ్.
0: ఓకే, ఇప్పుడు నీకు ఏం సాంగ్ కావాలి?
1: 35 మూవీ నుంచి నీలి మేఘములలో సాంగ్.
0: 35 నుంచి నీలి మేఘములలో సాంగ్. సో ఈ సాంగ్ ఎవరు పాడారు తెలుసా? సో నేను ఈ పాట అయిపోయేలాగా ఆ పాట ఎవరు పాడారు అనేది రీసెర్చ్ చేయి. ఈజ్ అ వెరీ గుడ్ క్లాసికల్ సింగర్. ఓకేనా?
1: ఆయన ఫేస్ తెలుసు బట్ ఆయన మొహం తెలియదు నాకు.
0: అతను పాడుతా తీగా నుంచే తన జర్నీ మొదలు పెట్టాడు. ఈజ్ అ ఎంప్లాయీ, అట్ ది సేమ్ టైం ఒక మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాడు. సో చాలా చాలా చాలా బాగుంటుంది అతని వాయిస్. మరి ఆ నీ గురించి, మన శ్రోతలు ఎవరి గురించి కాదు, నీ గురించి మాత్రమే ఆ సాంగ్ ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయి.
1: ఓకే సార్.

0: episode.
1: Sir.
0: Welcome back to Radio Vishnu 90.4. మస్త్ టైం పాస్. సౌమ్య, మరి మనకి ఇచ్చిన గంట టైం అయితే మాత్రం అయిపోయింది కదా.
1: అవును సార్, నాకైతే ఇంకా చాలా సేపు కాలర్స్ తో మాట్లాడాలనిపిస్తుంది.
0: కానీ యాక్చువల్లీ నేను ఇవాళ నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు అనుకుంటున్నాను.
1: మొత్తం మీరే మాట్లాడేసారు.
0: మొత్తం నేనే మాట్లాడేసా. అంటే నువ్వు పాపం సింగిల్ గా ఉన్నప్పుడు నువ్వు ఎలాగో ప్రోగ్రామ్ చేస్తావు కదా, సో మళ్ళీ పాపం ఇప్పుడు కూడా నీ గొంతుని ఎందుకు అంత స్ట్రెయిన్ చేయడం, చిన్న పిల్లవి అని చెప్పేసి ఇంకా నేను చేశానమాట. రైట్, సో మళ్ళీ రేపు వచ్చే మస్త్ టైంపాస్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తోటి మళ్ళీ మనం శ్రోతలందరినీ కూడా కలుసుకుందాం. ఏమంటావు?
1: ష్యూర్ సార్.
0: రైట్, శ్రోతలందరూ ఇవాళ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నారండి. కాల్స్ దొరకని వాళ్ళు మాతో మాట్లాడలేకపోయాం అని డిసప్పాయింట్ ఏమీ అవ్వద్దండి. సో డెఫినెట్గా మళ్ళీ రేపు వచ్చే మస్త్ టైంపాస్లో మళ్ళీ మనం కలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో చుట్టాలకి ఎంత ప్రాముఖ్యత అయితే ఇస్తామో అదేవిధంగా ఫ్రెండ్స్కి కూడా అంతే ప్రాముఖ్యత కొంత కొంతమంది ఇస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఏంటంటే ఏదన్నా ఉన్నా సరే నేను ఫ్రెండ్ తోటి ఆ ఫ్రెండ్ తోటి చెప్పుకోగలను, ఈ ఫ్రెండ్ తోటి చెప్పుకోగలను అని చెప్పేసి ఒక విధమైన ఒక అనుబంధం ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా మనం వాళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాం. రైట్, సో ఈ సమ్మర్లో మొత్తం సౌమ్య నువ్వు కూడా చుట్టాలందరితో బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. మీ ప్రసాద్
1: సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే సౌమ్య.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో కెరీర్ చాయిస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ లిజనెస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిజనెస్, మన దేశంలో రోజు సుమారు 25,000 పాసింజర్ గూడ్స్ రైళ్లు పట్టాలపై పరిగెడుతున్నాయి. ఇవన్నీ దాదాపు 2.5 కోట్ల మంది ప్రయాణికులతో పాటు 4.4 మిలియన్ టన్నుల సరుకులను ప్రతిదినం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ ప్రక్రియలో లోకో పైలట్ల సేవలంతో కీలకం. మరి ఉద్యోగానికి ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీతో పోటీ పడచ్చు. మరి ఇటీవలే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ప్రకటన అనేది వెలువడింది. అసిస్టెంట్ లోకో పైలట్ అసిస్టెంట్ డ్రైవర్ గా అవకాశం వచ్చిన వారు లెవెల్2 వేతనం అందుకోవచ్చు. అన్ని కలిపి మొదటి నెల నుంచే సుమారు 50,000 పొందొచ్చు. 8వ పే కమిషన్ అమలైతే ఇంతకంటే పెద్ద మొత్తమే దక్కుతుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1, సెకండ్ స్టేజ్ CBT 2. కంప్యూటర్

యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటి, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. సిబిటి 1, సిబిటి 2లను తెలుగులోనూ రాసుకోవచ్చు. దరఖాస్తు నింపేటప్పుడు ఏ మాధ్యమంలో రాస్తారో తెలపాలి. అలానే ఏదో ఒక ఆర్ఆర్బిలోని ఖాళీలకి పోటీ పడాలి. అందులోని జోన్ల వారి ప్రాధాన్యం ఎంచుకోవాలి. ఇక ఫస్ట్ స్టేజ్ సిబిటి 1 వ్యవధి 1 గంట. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చెప్పిన 75 ప్రశ్నలు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో వస్తాయి. తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి యుఆర్, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ, ఎస్సీ 30, ఎస్టీలు 25% మార్కులు పొందాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం ఆ విభాగాల్లో ఉన్న ఖాళీలకు 15 రెట్ల మందిని సిబిటి 2కు ఎంపిక చేస్తారు. ఇక సిబిటి 2, ఇందులో 2 విభాగాలుంటాయి. పరీక్ష వ్యవధి 2.5 గంటలు, మొత్తం 175 ప్రశ్నలు. పార్ట్ ఏలో 100 ప్రశ్నలు మ్యాథ్స్, జనరల్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల నుంచి ఉంటాయి. వ్యవధి 1.5 గంటలు. పార్ట్ బిలో 75 ప్రశ్నలు సంబంధిత ట్రేడుల నుంచి వస్తాయి. వ్యవధి 1 గంట. పార్ట్ ఏ, బిలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. పార్ట్ ఏలో అర్హత కోసం యుఆర్, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ, ఎస్సీలు 30, ఎస్టీలు 20% మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించిన వారి పార్ట్ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. ఇందులో అన్ని విభాగాల వారు 35% మార్కులు పొందడం తప్పనిసరి. సిబిటి 2 పార్ట్ ఏలో అర్హత మార్కులు సాధించి పార్ట్ బిలోనూ అర్హులైతే ఈ జాబితా నుంచి వారు సిబిటి 2 పార్ట్ ఏలో పొందిన మార్కుల మెరిట్ ప్రకారం కేటగిరీల వారి ఖాళీలకు 8 రెట్ల మందిని కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఏటికి ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మాత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లోనే ఉంటుంది. రుణాత్మక మార్కులనేవి లేవు. సిబిఏటిలో నిర్వహించే ప్రతి పరీక్షలోనూ అన్ని కేటగిరీల వారు 42 మార్కులు పొందితేనే అర్హులుగా పరిగణిస్తారు. ఇక తుది ఎంపిక విషయానికొస్తే ఇందులో సిబిటి 2 పార్ట్ ఏకు 50%, సిబిఏటికి 50% వేటేజీ ఉంటుంది. ఈ 2 మార్కులు కలిపి మెరిట్లో నిలిచిన వారి ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల అనంతరం ఏఎల్పీ శిక్షణకు తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగంలోకి అవకాశం ఇస్తారు. లిజనర్స్, మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాఠం విందాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అఫుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అఫుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అఫుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నల్లని గింజలు, చల్లని గుణాలు,
1: నీటిలో నానితే ముత్యాలహారాలు.
2: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే.
1: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్.
2: సబ్జా నీళ్లు, చల్లని బాటలు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. సిలబస్ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరి అంశాలని బాగా అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమిక అంశాలు బాగా చదివి తర్వాత వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. మరి ఇటీవలే నిర్వహించిన లోకో పైలట్ ప్రశ్న పత్రాలు సునిశ్చితంగా పరిశీలించాలి. దీంతో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. వాటి కోసం ఏం చదవాలి, సన్నద్ధత ఎలా ఉండాలో స్పష్టత వస్తుంది. ఈ పరీక్షలో విజయానికి జనరల్ అంశాల్లో ప్రావీణ్యానికి ప్రాధాన్యం. అందువల్ల సిబిటీ 2 పార్ట్ 7 మెరుగైన స్కోర్ సాధిస్తే విజయావకాశం ఎక్కువ. ఈ విభాగం కోసం అధిక సమయం కేటాయించుకోవాలి. ఇక ట్రేడ్ లేదా బ్రాంచ్ లో అర్హత మార్కులు వస్తే సరిపోతుంది. అందువల్ల సిబిటీ 2లోని పార్ట్ బి సన్నద్ధతకు తక్కువ వ్యవధి చాలు. అలాగని అశ్రద్ధ అనేది చేయకూడదు. ఇక సిబిటీ 1, సిబిటీ 2లో పార్ట్ ఏ సిలబస్ ఒకటే. రెండింటిలోనూ మ్యాథమెటిక్స్ విభాగం, మెంటల్ ఎబిలిటీ అనగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి. ఒకే సన్నద్ధత సరిపోతుంది. ఇక సిబిటీ 2లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొనేలా సాధన చేయాలి. సమాధానాలు తప్పైతే మార్కులు తగ్గిస్తారు కాబట్టి తెలియని ప్రశ్నలను వదిలేయాలి. అలానే జవాబు కోసం అధిక సమయం అవసరమయ్యే వాటిని చివరిలోనే ప్రయత్నించాలి. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్ట్లైనా రాయాలి. తప్పులు చేస్తున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తర్వాతి పరీక్షలో అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇక ఆచరణీయ ప్రణాళిక రూపొందించుకుని ఆసక్తి, నిబద్ధతతో కృషి చేస్తే తొలి ప్రయత్నంలోనే విజయం అనేది సాధ్యమవుతుంది. ఇక వివరాల విషయానికొస్తే పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి, ఖాళీలు వచ్చేసి 11,127. అర్హత వచ్చేసి 10 తర్వాత నిర్దేశిత ట్రేడులు అంటే బ్రాంచీలు, ఐటీఐ, అప్రెంటిన్షిప్, డిప్లొమా, బీటెక్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు వచ్చేసి జులై 1, 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, గరిష్ట వయసులో మినహాయింపు అనేది

ఇస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 14, 2026. ఇక ఫీజు వచ్చేసి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఏబీసీలు, ట్రాన్స్ జెండర్లకు 250 రూపాయలు. మీరు సిబిటి వనకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలపును మిగతాది అకౌంట్కు జమ చేస్తారు. ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి. మీరు సిబిటి వనకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు ప్లస్ 100 రూపాయలు మినహాయించి మిగిలిన మొత్తం అకౌంట్కు బదిలీ చేస్తారు. లిసనర్స్, మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబేమిదో ఒక చక్కని పాఠం విందాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిఆర్డిఎల్, హైదరాబాద్ 11 జూనియర్ రీసెర్చ్ ఫెలోల కోసం దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. స్టైఫండ్ వచ్చేసి నెలకు 37,000 రూపాయలు. హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. అర్హతలు వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ తో పాటు గేట్ స్కోర్ ఉండాలి. వయసు 28 సంవత్సరాలు, మించకూడదు. ఇక విద్యార్హతల మార్కులు గేట్ స్కోర్ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు జూన్ 1, 2, 3, 4, 5, 6. వేదికొచ్చేసి డిఎల్ఓఎంఐ, డిఆర్డిఓ టౌన్షిప్, కంచన్బాగ్, హైదరాబాద్. అలానే మరొక నోటిఫికేషన్ తెలుసుకుందాం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఏఐ ఢిల్లీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, వయసు 30 ఏళ్లు, మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్సీఎల్కు 3 ఏళ్లు, కేటగిరీని బట్టి దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. వేతన శ్రేణి 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15, 2026. ఎంపిక సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గేట్ 2026 స్కోర్ మెరిట్ తో ఎంపిక అనేది ఉంటుంది. లిజనర్స్, మరింత వరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Tollywood Talkies. Varun, Sandesh, Suresh ప్రధాన తరగణంగా నటిస్తున్న చిత్రం బ్లాక్ మెయిల్. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్ కొనపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్ ఆన్ చేయగా రచయిత నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. ఇక సురేష్ తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఈ కథ విన్నప్పుడు మంచి కంటెంట్ తో సినిమా రాబోతోందని అర్థమైంది అని అన్నారు. నన్ను నమ్మి ఈ సినిమాను నా చేతిలో పెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పారు శ్రీనివాస్ గండ్రెడ్డి. నేను హీరోగా నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారు ఈ చిత్రంలో నాకు మంచి పత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు సురేష్. 200 కుటుంబాలకు పని కల్పించవచ్చనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చా. నా సినిమాకు వచ్చే లాభాల్లో 10% మా సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కి ఇస్తా అని తెలిపారు అవినాష్. మరి చిత్రానికి సంగీతం మల్లిక్ తేజ. లిసనర్స్, అలానే ఇప్పుడు మనం మరొక ఫిల్మ్ న్యూస్ గురించి తెలుసుకుందాం.

నాండి పవన్ కళ్యాణ్ బత్తులా రాయంచా కుక్కురా జంటగా నటించిన చిత్రం పురుష. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, విషిక, హాసిని, సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బత్తుల సరస్వతి సమర్పణలో మీరు ఉలవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మా నాన్నగారు కోటేశ్వరరావు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు, దాన్ని హీరోగా చూడాలన్నది ఆయన కళ. నాకు ఆసక్తి ఉండటంతో సినీ ఇండస్ట్రీకి వచ్చా. ఇక సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నా. డీవోపీ సతీష్ గారి వల్ల పురుష సినిమా నా దగ్గరకు వచ్చింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. మరి ఆ సినిమాలో మా చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మీరు నాతో బాగా యాక్ట్ చేయించారు. అలానే ఈ సినిమా ప్రయాణంలో ఆర్టిస్టుల కష్టాలన్నీ అర్థమయ్యాయి. నా సోదరి సరస్వతి నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది అని అన్నారు. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు చిరంజీవి. మరి ప్రీ జోష్లోని కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేరున్న 158వ సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. వాల్తేర్ వీరయ్య విజయం తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రూపొందనున్న రెండో చిత్రం ఇది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. మరి విషయాన్ని చిరు ఆదివారం సామాజిక ద్వారా ప్రకటించారు. లిజనర్స్, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. బిచ్చగాడు విజయం తర్వాత కథానాయకుడు విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కలయికలో వస్తున్న కొత్త చిత్రం వంద దేవుళ్ళు. ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో రామాంజనేయులు జవాజీ నిర్మించారు. శ్వాసిక, అజయ్, దీశాన్, లిజమోల్, జోస్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. బేగం రాల్చు నీటి చుక్క ఏ వేరు తాగుతుందో, ఎవరసలు చూడలేదుగా అంటూ సాగిన ఈ మెలడీ పాటకు బాలాజీ శ్రీరామ్ స్వరాలు సమకూర్చగా భాషశ్రీ సాహిత్యం అందించారు. సంతోష్ హరిహరన్, మానసి కన్నన్ ఆలపించారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వాలిస్ వింటున్నారు రేడియో విజన్ 90.4 MHz పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాల్ని థ్రిల్లింగ్ అంశాలతో మేళగించి రూపొందించిన చిత్రమే త్రికాల అన్నారు దర్శకుడు మణి తెల్లకోటి. ఆయన తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధదాస్ ప్రధాన పాత్ర పోషించింది. రాధికా శ్రీనివాస్ నిర్మాతలు. మహేంద్రన్, అజయ్, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం చాగంటి ప్రొడక్షన్స్ LLP ద్వారా ఈ నెల 29న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మణి మాట్లాడుతూ, ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని నమ్మకం ఉంది అన్నారు. లిజనర్స్, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందామండి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శైతాన్. అతీంద్రియ శక్తుల నుంచి తన కుమార్తెను కాపాడుకోవడానికి ఓ కుటుంబం చేసిన పోరాటమే ఈ చిత్రకథ. 2 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ హారర్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని గురించి ఈ సినిమా నిర్మాత అభిషేక్ పాఠక్ మాట్లాడుతూ, ఈ కొనసాగింపు చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని తెలిపారు. ఏదో ఒక మామూలు హారర్ సినిమా తీసి దానికి సైతాన్ 2 అని పేరు పెట్టాలనుకోవడం లేదు. దృశ్యం ఫ్రాంచైజీలా గుర్తుండిపోయేలా దీన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాం. ఈ సీక్వెల్ తో పాటు రైట్ 3 కథను కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. లిజనర్స్, మరింతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100191193. మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
0: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
0: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ సినీ సాంగ్ వచ్చేసి మన రీసెంట్ హిట్ అయిన షారుఖ్ ఖాన్, నయనతార నటించిన జవాన్ మూవీలో నుండి చెలయ్య సాంగ్. మరి ఈ సాంగ్ ని అజిత్ సింగ్, శిల్పారావు గారు పాడగా కుమార్ గారు లిరిక్స్ అందించారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్లాక్ బస్టర్ హిందీ సాంగ్ అయితే విన్నసారు కదా. మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ వచ్చేసి విశ్వక్ సేన్ ఆశా భట్ నటించిన ఓరి దేవుడా మూవీలోని గుండెల్లోన సాంగ్. మరి ఈ సాంగ్ ని అనిరుద్ రవిచందర్ గారు పాడగా కాసెల్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజ్నర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ వచ్చేసి మన దుల్కర్ సల్మాన్ గారు నటించిన హీరియే సాంగ్. మరి ఆ సాంగ్ ని అజిత్ సింగ్ గారు, జస్లిన్ రాయల్ గారు పాడగా ఆదిత్య శర్మ గారు లిరిక్స్ అందించారు. జస్లిన్ రాయల్ గారు మ్యూజిక్ అందించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లాడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా? చుట్టాలింటికి వెళ్తున్నారా? అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికే రంగునీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే ముద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ మన రీసెంట్ హిట్ అయిన మ్యాడ్ మూవీలోని కాలేజ్ పాపా సాంగ్. మరి ఈ సాంగ్ ని భీమ్ సిసిరోలియో, వరం కీర్తన శర్మ గారు పాడగా కాజల్ శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే మీకోసం పిల్లడానికి రెడీగా ఉంది. లిజన్ టు ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ వచ్చేసి యానిమల్ మూవీలోని ఆదా తేరా సాంగ్. మరి ఈ సాంగ్ ని అజిత్ సింగ్ గారు పాడగా సిద్ధార్థ్ గరిమా గారు లిరిక్స్ అందించారు. శ్రేయస్ పురణిక్ గారు మ్యూజిక్ అందించిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
2: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
1: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
2: తాటి ముంజలు, ఆరోగ్యం యొక్క ఖజానాలు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ వచ్చేసి వరుణ్.

కృతి సెనన్ నటించిన బేడియా మూవీలోని అపనా వనాలేపియా. మరి ఈ సాంగ్ ని అజిత్ సింగ్ గారు పాడగా అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ అందించారు. సచిన్ జిగర్ గారు మ్యూజిక్ అందించిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇదండి ఇవాళ తీన్ మార్ లో మంచి మంచి తెలుగు తమిళ హిందీ సాంగ్స్. మరి ఇలాగే ప్రసారం అయ్యే తీన్ మార్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ హర్షి.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.